1948 శ్రావణమాసం 10వ రోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 58 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై దేశభక్తి గీతాన్ని ఇప్పుడు వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ కేకేఎస్ రాజ్యలక్ష్మి గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: నరుడి నుండి నారాయణుడిగా ఈ సృష్టిలో పూచిన పువ్వులన్నీ పరిమళాలని వెదజల్లలేవు, అన్ని గాలులు సుగంధాలని పంచలేవు, కురిసిన వానలన్నీ పంటలను ఇవ్వవు, అలాగే జన్మించిన ప్రతి మనిషి చరిత్రలో నిలబడలేరు. ఏ మనిషి అయినా చరిత్ర సృష్టించి కారణజన్ముడు కావాలి అంటే ప్రయత్నము, నిరంతర సాధన తప్పనిసరి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా వేమన. అందుకే అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయాలంటే ఎవరికైనా నిరంతర సాధన అవసరం. గంగామాతని భువికి తెచ్చిన భాగీరథుడి చరిత్ర నిరంతర సాధనకి ఒక ఉదాహరణ. సగరులను తరింపచేయటానికి, గంగని భూమి మీదకి తీసుకురావడానికి అంశమంతుడు తపస్సు చేశాడు. అతని కుమారుడు దిలీపుడు కూడా ఎంతో కఠిన తపస్సు చేశాడు. చివరికి దిలీపుని కుమారుడు భగీరథుడు చేసిన తపస్సు ఫలించి పవిత్ర గంగానది ఈ భూలోకంలోకి వచ్చింది. సగర చక్రవర్తులందరూ తరించబడ్డారు. ఈనాటికి మన అందరి శ్రేయస్సు కొరకు గంగానది భూమి మీదే ప్రవహిస్తోంది. అందుకే సాధన ఏనాడు ఆపకూడదు. అంతులేని సాధన తపస్సుగా మారడం వలనే ధ్రువుడు ధ్రువతారగా మారి ఉత్తమ స్థానాన్ని చేరుకున్నాడు. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి చిరస్మరణీయుడయ్యాడు. ఏ సాధనలోనైనా తొలి అంశం సానుకూల దృక్పథం, నమ్మకం. దేనినైనా సాధించగలననే దృఢమైన నమ్మకం మానవుణ్ణి విజయ తీరాల వైపు చేరుస్తుంది.

0: కాని ఒక్కొక్కప్పుడు కార్య సాధనలో ముందుకు సాగుతున్న కార్య సాధకునికి అపజయాలు అవమానాలు తప్పవు. అప్పుడు ఏ పని కోసం ప్రయత్నిస్తున్నామో ఆ పనిని అపజయానికి కారణమేమిటి, అవమానం ఎక్కడ ఎదురవుతోంది అని తెలుసుకొని సమయానుకూలమైన నిర్ణయాలతో ముందుకు సాగాలి. 3 నుండి చిగురించిన మొక్కల ఆశాభావంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. నరుడై నారాయణుడిగా మారడానికి శరీర సుఖం కోసం పనిచేయకుండా ఆత్మోన్నతి కొరకు భగవంతుని సంకల్పాలు మనవిగా మార్చుకొని పనిచేయాలి. శ్రీరామచంద్రమూర్తి మానవుడిగా అవతరించి బాల్యం నుండే గురువులను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి ఎన్నో సద్గుణాలు మనకి నేర్పించారు. సత్యం ధర్మం వినయం పెంపొందించుకోవడం నేర్పించారు. హరిషడ్వర్గములను జయించడం నేర్పించాడు. హరిషడ్వర్గాలు జయించిన మానవుడే ఒక గొప్ప మేధావిగా మారి నారాయణుడవుతాడు. ఇలా మారడానికి శ్రీరామచంద్రమూర్తి జీవన శైలి మనము అలవాటు చేసుకోవాలి అంటే ప్రతి నిత్యం శ్రీరామాయణ పారాయణ చెయ్యాలి. శ్రీరామ సద్గుణాలను మనస్సు యందు నిలుపుకోవాలి. నిజానికి ప్రతి మనిషికి మనస్సే ఒక గొప్ప సాధనా కేంద్రం. అందుకే మనస్సును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నిజానికి దేన్నైనా సాధించే వరకు అన్ని అసాధ్యంగానే కనిపిస్తాయి. మనం అసాధ్యమనుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో సుసాధ్యం చేసి చూపించారు. ఐన్స్టీన్లో ఉన్న అభ్యాసము తపన ఆయనని ఒక గొప్ప శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఒక బోయవాడు వాల్మీకిగా మారి రామాయణ మహాకావ్యాన్ని మనకు ప్రసాదించారు. అందుకే ఎవరైతే మనసును గందరగోళంలో ఉంచుకోకుండా అభ్యాసము పట్టుదలతో పనిచేస్తారో వారు సుజ్ఞానవంతులుగా అవుతారు. అభ్యాసం వలన ఏకాగ్రత శ్రద్ధ పెరుగుతాయి. దేనినైనా సాధించగలమనేటువంటి నమ్మకము పెరుగుతుంది. అందుకే మనమంతా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించకూడదు. నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ ఎంతో సృజనాత్మకతతో పనులను పూర్తి చేయాలి. శ్రీరామచంద్రమూర్తిని అనుసరిస్తూ ముందుకు వెళ్లాలి. అప్పుడే ప్రతి మానవుడు నరుడు నుండి నారాయణుడిగా, పురుషుడి నుండి పురుషోత్తముడిగా ఓ మహాత్ముడిగా మారి అవతార పురుషుడై దేశోన్నతికి కృషి చేస్తూ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలబడతాడు.
1: మీరింతవరకు కేకేఎస్ రాజ్యలక్ష్మి గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

వేసవి కాలం ప్రారంభమయ్యే ముందు నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. ఏప్రిల్ నాటికి వేడి తీవ్రత మరింత పెరిగి పాడి పశువులపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అధిక వేడి కారణంగా పశువులు మేతను తక్కువగా తినడం, అలసటగా కనిపించడం, పాల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వేడి ప్రభావం మరీ ఎక్కువైతే రోగ నిరోధక శక్తి తగ్గి వివిధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో బాహ్య మరియు అంతర పరాన్న జీవుల ప్రభావం పెరిగి పశువుల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అలాగే గర్భధారణ శాతం తగ్గడం, యథ లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడం, గర్భస్రావాలు వంటి పునరుత్పత్తి సమస్యలు కూడా కనిపించవచ్చు. కాబట్టి ముందు నుంచే సరైన జాగ్రత్తలు గనక తీసుకుంటే వేసవి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. వేసవి కాలంలో పశువులకు సరైన నీడ మరియు గాలి ప్రసరణ చాలా ముఖ్యమైనది. షెడ్ లోపల చల్లదనం ఉండేలా చూసుకోవాలి. ఖరీదైన నిర్మాణాలు అవసరం లేదు. రైతులకు అందుబాటులో ఉన్న వనరులతో కూడా వేడి ప్రభావాన్ని తగ్గించవచ్చు. షెడ్ లో రెండు వైపులా గాలి సులభంగా వెళ్లేలా ఖాళీ ఉంచాలి. పశువులు కిక్కిరిసిపోకుండా తగిన స్థలం ఉంచాలి. రేకులు లేదా సిమెంటు పైకప్పు ఉండే గడ్డి లేదా తాటి మట్టలు పరవాలి. మధ్యాహ్న సమయాలలో పైకప్పుపై నీళ్లు చల్లడం ద్వారా కూడా వేడిని తగ్గించవచ్చు. పెద్ద యూనిట్లలో ఫ్యాన్లు, స్ప్రింక్లర్లు లేదా మిస్ట్ సిస్టమ్ ఉపయోగించుకోవచ్చు. షెడ్ చుట్టూ నీడనిచ్చే చెట్లను కూడా పెంచుకోవాలి. చిన్న పాడి రైతులు తాత్కాలికంగా షెడ్ నెట్ అంటే నర్సరీల్లో ఉపయోగించే జాలి కవరు లేదా పాత టార్బాలిన్తో కూడా నీడను ఏర్పాటు చేయవచ్చు. షెడ్కి ఒకవైపు తడి గోనె సంచులు కట్టి వాటిపై నీళ్లు చల్లడం ద్వారా కూడా చల్లదనాన్ని కలిగించవచ్చు. ఫ్యాన్ లేకపోతే గాలి ప్రవాహం వచ్చేలా గోడల్లో ఖాళీలు ఉంచాలి. సరైన షెడ్ నిర్వహణ వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పాల దిగుబడిని స్థిరంగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. తాగునీటి నిర్వహణ విషయానికొస్తే వేసవిలో పశువులకు సరిపడా శుభ్రమైన నీరు అందించడం అత్యంత ముఖ్యమైనది. నీటి కొరత లేదా నీటి శుభ్రత లోపించడం వల్ల వెంటనే పాల దిగుబడి మరియు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి నీటి నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వేసవి కాలంలో ఒక పెద్ద పశువుకు రోజుకు సుమారు 60 నుంచి 80 లీటర్ల వరకు నీరు అవసరమవుతుంది. ఇందులో పశువు తాగే నీటితో పాటు శరీర అవసరాలకు కావలసిన మొత్తం పరిమాణం కూడా ఉంటుంది. పశువులకు తాగడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు అందుబాటులో ఉండాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి వేడి ప్రభావం తగ్గి పాల దిగుబడి నిలకడగా ఉండేందుకు సహాయపడుతుంది. పశువులు నీరు తాగే నీటి తొట్లను ప్రతిరోజు శుభ్రం చేయాలి. నీటి పాత్రలను ఎండలో కాకుండా నీడలోనే ఉంచాలి. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో పశు వైద్యుని సూచన మేరకు నీటిలో ఎలక్ట్రోలైట్ పొడి కలిపి ఇవ్వవచ్చు. పశువులకు నీటి కొరత గనక ఉంటే ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో తగినంత నీరు ఇవ్వాలి. లీకేజీలు లేకుండా పైపులు తొట్లను పరిశీలించాలి. నీరు వృధా కాకుండా పశువులు సులభంగా తాగగలిగే ఎత్తులో నీటి పాత్రలు ఉంచాలి. నీటి నిల్వ ట్యాంకులు లేదా డ్రమ్ములను ముందుగానే నింపి నీడలో ఉంచాలి. వర్షపు నీటిని వృధా కాకుండా నిల్వ చేసే ఏర్పాట్లు తప్పకుండా చేసుకోవాలి. బోరు లేదా బావి దగ్గర రీఛార్జ్ పిట్టు ఏర్పాటు చేయడం మంచిది. భవిష్యత్తులో నీటి కొరత తగ్గించాలంటే వచ్చే వర్షాకాలానికి ముందే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధం కావాలి. సరైన ప్రణాళికతో నీటిని నిర్వహిస్తే వేసవి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇక మేత విషయానికొస్తే వేసవిలో అధిక వేడి కారణంగా పశువులు సాధారణంగా తక్కువ మేతనే తీసుకుంటాయి. దీంతో పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో సమతుల ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైనది. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో చల్లగా ఉన్న సమయాల్లో మాత్రమే మేత మరియు దాణా ఇవ్వడం వల్ల పశువుల ఆహార వినియోగం పెరిగి వేసవిలో పాల దిగుబడి నిలకడగా ఉండేందుకు తోడ్పడుతుంది. పచ్చి మేత వృధా తగ్గించేందుకు మరియు పశువులు సులభంగా తినేందుకు కాండంతో సహా మేతను చాప్ కట్టర్తో చిన్న ముక్కలుగా కోసి ఇవ్వడం మంచిది. పచ్చి మేత మరియు పొడి మేతను సుమారు 60:40 నిష్పత్తిలో ఇవ్వడం ఉత్తమమైంది.
దాణాలో పశువుకు అవసరమైన పోషకాలు సమతులంగా ఉండేలా జాగ్రత్త పడాలి. పెద్ద పశువులకు ప్రతిరోజు సుమారు 30-40 grams ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వడం మంచిది. నేపియల్ వంటి బహువార్షిక పశుగ్రాసాలను ముందుగానే సాగు చేసుకోవాలి. పచ్చి మేతను గాలి రానివ్వకుండా నిల్వ చేసి సైలేజ్ గా తయారు చేసుకోవచ్చు. పశుగ్రాసాన్ని పుష్పించే ప్రారంభ దశలోనే కోసి బాగా ఎండబెట్టి ఎండుగడ్డిగా తయారు చేసి నిల్వ ఉంచుకోవచ్చు. సుబాబుల్, అవిస వంటి పశుగ్రాస చెట్లు పెంచితే వేసవిలో పచ్చి మేత కొరతను కొంతవరకు భర్తీ చేయవచ్చు. యూరియాను ఉపయోగించి తయారు చేసిన ఎండు మేతను పశు వైద్యుడు సూచించిన విధంగా మాత్రమే ఇవ్వాలి. సరైన మేత నిర్వహణ ద్వారా వేసవిలో కూడా పాల దిగుబడి స్థిరంగా ఉంచుకోవచ్చు.

0: వేసవిలో పశువుల ఆరోగ్య జాగ్రత్తల విషయానికొస్తే అధిక వేడి కారణంగా పశువుల ఆరోగ్యం త్వరగా ప్రభావితమవుతుంది. పరాన్నజీవులు, జీర్ణకోశ సమస్యలు మరియు వడదెబ్బ వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. కాబట్టి ఈ కాలంలో పశువులను జాగ్రత్తగా గమనించడం చాలా అవసరము. మధ్యాహ్నం తీవ్ర వేడి సమయాల్లో పశువులను బయటకు వదలకూడదు. అవసరమైతే పశువుల శరీరంపై రోజులో 1 నుంచి 2 సార్లు నీళ్లు చల్లడం లేదా స్ప్రింక్లర్ల ద్వారా చల్లదనాన్ని కల్పించవచ్చు. వ్యాధులు మరియు పరాన్నజీవులు పెరగకుండా ఉండేందుకు గాను పశు వైద్యుని సలహా మేరకే అవసరమైన టీకాలు మరియు డీవార్మింగ్ చేయించాలి. ఇంకా ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ నిర్వహించే ఉచిత టీకా మరియు ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవచ్చు. గర్భిణీ మరియు అధిక పాలు ఇస్తున్న పశువులకు ప్రత్యేక శ్రద్ధ అవసరము. గేదెల్లో చెమట ద్వారా వేడిని బయటకు పంపే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో గేదెలు సహజంగా నీరు లేదా బురదలో పడుకుని ఉండే అలవాటు చూపిస్తాయి. ఇలా కొంత సమయం నీటిలో ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి వేడి ప్రభావం తగ్గుతుంది. వీలైతే చెరువు లేదా కుంటలున్న చోట గేదెలను కొంతసేపు నీటిలో నిలబడే లేదా పడుకునేలా అనుమతించడం మంచిది. వేసవిలో పశువులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. వేగంగా శ్వాస తీసుకోవడం, నోటి దగ్గర నొరగ రావడం, పశువులు బలహీనంగా కనిపించడం లేదా నిలబడలేక తోలడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రథమ చికిత్సగా పశువును నీడకు తరలించి శరీరంపై చల్లటి నీరు చల్లాలి. శుభ్రమైన నీటిని తాగించాలి. అనంతరం తప్పకుండా పశు వైద్యుని సంప్రదించాలి.
1: రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురానికి చేరుకోనున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 17,900 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలోని తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక స్మారకాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 2037 నాటికి రాష్ట్రాన్ని $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ 2026 రెండో ఎడిషన్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఐ వుడ్ రియలీ రికమెండ్ ది స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఈవెంట్స్ లైక్ దిస్ టు అండర్స్టాండ్ వాట్ ది ఇండస్ట్రీ ఇస్ లుకింగ్ ఎట్, వాట్ ది ఇండస్ట్రీ వాంటెడ్ యు టు బికమ్ అండ్ హౌ ది ఇండస్ట్రీ వుడ్ రియలీ అపాయింట్ యు ఇన్ ది నెక్స్ట్ లెవెల్. The students have to be come out with a very quality knowledge. They have to be very skillful. They have to be an asset to the organization. In fact, that is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology to take decisions which are adaptive, which gives a good solution for a good governance.
0: ఆంధ్రప్రదేశ్లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో మామిడి కుదురు మండలం అప్పనపల్లి కాజువేను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నిన్న పరిశీలించారు. వరద క్రమంగా పెరుగుతున్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్స్. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఫ్లడ్ లెవెల్స్ ని, వాటర్ ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ని అలర్ట్ చేశాము. జిల్లాలో అందరికి కూడా మై రిక్వెస్ట్ ఈజ్ సో కమింగ్ 3 to 4 days కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్ గా ఉంటాయి. దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రదర్శించిన గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా 13,000 మంది గిరిజన బాలికలు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించడంతో ఈ ఘనత దక్కింది. నిన్న నిర్వహించిన ఈ ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు సరిపోవడంతో ఈ ప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అధికారికంగా నమోదు చేసి సంబంధిత ధృవపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గిరిజన బాలికల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 80 లక్షలకు పైగా ముద్రా రుణాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వాటా 53% ఉందన్నారు. ఒక్కో మహిళకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, పీఎం స్వనిధి పథకం కింద జూలై 20 నాటికి 65,000 మందికి 1,387 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల నేతృత్వంలో 11,60,000 పైగా ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్పోర్ట్, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కామ్ సంస్థ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్ట్లు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కామ్ సంస్థ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా

0: లను ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఈరోజు పంపిణీ చేయనున్నారు. 50,09,529 మంది పింఛన్దారులకు 2,198,31,00,000 రూపాయలను పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42,00,000 రెండు రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. వాతావరణం. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర మీదుగా ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన, ఆ తరువాత లలిత గీతాలు ప్రసారమవుతాయి. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రమంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 1:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:10 తెలుగులోను, 6:20

నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం డాక్టర్ గారి సలహాల్లో భాగంగా డాక్టర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. ఎల్నీలో ప్రభావంపై రైతులకు సూచనలు వివరిస్తారు. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 7:45 గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. అనంతరం 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 8:15 పార్లమెంట్ వారాంతపు సమీక్ష వింటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో రెండు పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారులు, విద్యుత్, సెమీకండక్టర్ యూనిట్లు సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సుమారు 5,640 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయబడిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. నూతన విమానాశ్రయం ఈ ప్రాంతంలో వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక 5,550 కోట్ల రూపాయలతో కర్నూల్ 4వ దశ పునరుత్పాదన కేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన, 3,550 కోట్ల రూపాయల కర్నూల్ పవన విద్యుత్ ప్రాజెక్టు, 800 కోట్ల వ్యయం కాగల అనంతపురం సౌర విద్యుత్ ప్రాజెక్టు, లింగ సముద్రం వద్ద పెంచలకోన, ఏర్పేడు 565 జాతీయ రహదారి సహా ప్రధానమంత్రి ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నూతన రహదారి ప్రాజెక్టు విజయవాడకు పరిసర నగరాలతో గల రద్దీని తగ్గించి అనుసంధానాన్ని మెరుగుపరచగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం, వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం

0: 700 మంది సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన యోగా కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దారితప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ, తనను స్వర్గస్థురాలైన తన తల్లిని కొంతమంది దుర్భాషలు ఆడడాన్ని దేశం సహా ప్రపంచం చూసిందని, అయితే అటువంటి యువతను కోర్టుకు ఈడ్చి సామాజిక వివక్షకు గురిచేయడం కన్నా వారిని సరైన దారిలో పెట్టడమే సబబని చెప్పారు. దేశం పలు రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతూ ముందంజలు వేస్తోందని, యువత ఇందులో భాగమై తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूँ. समाज भी मेरी इस बात को स्वीकार करे. मैं इन बच्चों को कहता हूँ, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े.
0: నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, 5,070 కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ పథకం 5 ఏళ్లపాటు అమల్లో ఉంటుందని, దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज है, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी. 5 साल की स्कीम है. 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा. स्कीम में प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग. 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 84,000 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న 5 ఏళ్లపాటు చేపట్టనున్న సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ సరఫరా వ్యవస్థలో ఈ పథకం అనేక సమగ్ర పద్దతులను ప్రవేశపెడుతుందని, తద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను అందుబాటులోకి రాగలవని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయ చమురు సహజ ఉత్పత్తి పెంపు, గణనీయమైన ఉపాధి అవకాశాలు, స్వయం ప్రతిపత్తి సాధన వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల ఒనగూడగలవని వైష్ణవ్ చెప్పారు. వచ్చే 5 ఏళ్లపాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వ దళాలు దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. స్థానిక ప్రభుత్వం అక్కడ ఎన్నికల పేరిట నిర్వహించిన తంతును ప్రజలు తిరస్కరిస్తున్నట్లు స్పష్టమైందని మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రజలపై విరుచుకుపడ్డ పాక్ తాజా చర్యల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దమన నీతిని అంతర్జాతీయ సమాజం పరిశీలించి ఆ దేశానికి బుద్ది చెప్పాలని జైస్వాల్ అన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అవిభాజ్యమైనవని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
3: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र

0: जांच की मांग की है। हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जांच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह ठहराया जाना चाहिए।
1: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చికి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చితో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్టులో జైశంకర్ స్పష్టం చేశారు. క్రీడలు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగార పతకాలు, జావెలిన్ థ్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆస్మితా డే, హర్ష సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని జోడించారు. అథ్లెటిక్స్ లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా, యశ్విత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఇక భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన యాండీ బర్న్హామ్ కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పతకం, జావెలిన్ త్రోలో 2 పతకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన కురై ఒండ్రూం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

ఆషాఢమాస శుక్రవారం సందర్భంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, సుమారు 2,000 కిలోల కూరగాయలతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళలు రాహుకాల దీపాలు కూడా వెలిగించారు. కుంభహారతలు, చండీ హోమం, పల్లకీ సేవ తదితర కార్యక్రమాలు చేపట్టారు. భక్తులతో ఆలయం శుక్రవారం కిటకిటలాడింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు భారీగా పెరిగాయి. కొన్ని చోట్ల సీటు ఖాళీలే.

లేని బోర్డులు కూడా పెట్టారు. ప్రైవేట్ బడుల నుంచి భారీగా వచ్చి చేరుతున్న పిల్లలను ఒకే చోట 20 మంది నుంచి గరిష్టంగా 80 మంది వరకు పెరిగినట్లు విద్యాశాఖాధికారులు చెప్తున్నారు.

ఆదివారం ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల నోడల్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లతో సైబర్ నేరాల నివారణ బాధ్యతలకు త్వరితగతిన న్యాయం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ మోసాలు, క్రెడిట్ డెబిట్ కార్డ్, ఆన్లైన్ మోసాలు వంటి సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మోసపోయిన సొమ్మును గుర్తించి అడ్డుకోవడంలో బ్యాంకుల పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి బ్యాంకు శాఖలో సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్లను ఏర్పాటు చేయాలని, ఖాతాదారులు ఓటీపీ, పిన్, సివివి వంటి గోప్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోరాదని, ఈ విషయంపై అవగాహన కల్పించాలని ఆమె చెప్పారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్, జిల్లా సైబర్ క్రైమ్ విభాగం పోలీస్ అధికారులు, వివిధ బ్యాంకుల నోడల్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల ముసాయిదా జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన తరువాత జిల్లా ఓటర్లు 16,83,557 మందిగా లెక్క తేల్చారు. 2,90,683 ఓట్లను తొలగించారు. ఆజుకీ లేనివారు, మరణించిన వారు, చిరునామాల్లో లేనివారు డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగించారు. సర్ ప్రక్రియ వల్ల నకిలీ ఓట్లన్నీ పోయినట్లే. ముసాయిదా జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని బీఎల్ఓలు, ఈఆర్ఓలకు ఇవ్వవచ్చు అని, 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని, అభ్యంతరాల పరిష్కారం ముసాయిదా జాబితాలో ఓటు లేకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లాంటివి శనివారం నుంచి స్వీకరిస్తారన్నారు. ఈ ప్రక్రియ 28 వరకు ఉంటుంది. 3 తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 2002 ఓటర్ల జాబితా వివరాలు ఎన్యూమరేషన్ పత్రంలో పూర్తి వివరాలు నింపకుండా ఇచ్చిన వారికి నోటీసులు ఇస్తారు. వీరంతా తప్పని సరిగా భారత ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇచ్చి తమ ఓటును కాపాడుకోవాలి, లేకపోతే ఓటు శాశ్వతంగా పోతుంది.

0: సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన వింటారు. స్వరార్చన వినే ముందుగా ప్రకటన వింటారు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: Under the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana, around 60 crore eligible beneficiaries are entitled to free health treatment worth 5 lakh rupees per family every year. So far, over 12 crore free treatments have been provided under the scheme, helping poor and vulnerable families save nearly 2 lakh crore rupees in out-of-pocket medical expenses. Download the Ayushman app today and create Ayushman card. For more information, call 14555.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో

0: సిఎస్ఈ, ఏఏఎన్ఎంఎల్, ఏఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: శుభోదయం. సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. నీ ఉత్తరాలు కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా వారి సందేశాలను పంపొచ్చు. ఉత్తరం పంపవలసిన చిరునామా మనోరంజని, నీ ఉత్తరాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 5240004. కార్యక్రమంలో ఇప్పుడు జీన్స్ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ గానంలో ఈ పాట వింటారు.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: ఉత్తరాల కార్యక్రమంలో శ్రోతలు ఇలా చెప్తున్నారు. శుభోదయం సింహపురి రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క నమస్కారాలు అంటున్నారు. నమస్కారాలండి. సిబ్బంది అందరి తరఫున మీకు నమస్కారాలు. ఈ వారంలో ప్రసారమైన కార్యక్రమాలపై మా అభిప్రాయాలు. 25వ తేదీ చరిత్ర పుటలో ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ల కృషి ఫలితంగా తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మ సాఫల్యతకు వైద్య రంగంలో గీటురాయి అయింది అంటున్నారు. అదే రోజు భారతి తొలి మహిళా రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రతిభాదేవి సింగ్ పాటిల్ మహిళా సాధికారతకు వన్నె తెచ్చారు అన్నారు. అలాగే ప్రపంచ మునకల నివారణ దినోత్సవం సందర్భంగా వర్షాకాల సమయంలో పొంగిపొర్లే సెలయేర్లు, నదుల జలపాతాల వినోదాన్ని తొలగిస్తూ మునకలకు గురయ్యే ప్రమాదాల గురించి, నీటి భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చక్కని సందేశాత్మక సూచనలతో చెప్పిన వ్యాఖ్యాత శ్రీ నరసింహ గారు అభినందనీయులు అంటున్నారు. ధన్యవాదాలండి. అలాగే ప్రభాత సమయాన వినిపించిన భక్తి దేశభక్తి గీతం జాతి చరిత్ర అంటే ఒక చైతన్య స్రవంతి వినిపించిన గీతం దేశ ఔన్నత్యానికి ప్రతీక అంటున్నారు. అలాగే 26వ తేదీ చరిత్ర పుటల్లో మడ అడవులు పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ దినోత్సవంగా సముద్ర తీర గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తరించి పర్యావరణ సమతుల్యతకు జీవ వైవిధ్యానికి పాటుపడే మడ అడవులు అంతరించిపోతున్న వైవిధ్యాన్ని చక్కగా వివరించిన వ్యాఖ్యాత గారికి ధన్యవాదాలంటున్నారు. ధన్యవాదాలండి. అలాగే భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎందరో అమరవీరుల త్యాగ నిరతికి అర్పిత నివాళులుగా జరుపుకునే కార్గిల్ విజయ దినోత్సవం గురించి తెలిపిన విధానం చాలా బాగుంది అంటున్నారు. అలాగే 29వ తేదీ చరిత్ర పుటల్లో ప్రపంచ పులుల దినోత్సవం, నాగపంచమి, స్నేక్ డే, పాములు, రైతు పంటల రక్షణ, సిపాయి నేస్తాలు వంటి వాటిని పరిరక్షించి కాపాడాలి అని చెప్పిన కావ్యశ్రీ గారి వ్యాఖ్యాన సందేశం కూడా బాగుందంటున్నారు. ఎన్నో తెలియని విషయాలు ప్రతిరోజు చరిత్రపుటల్లో భక్తిరంజని భక్తి గీతాలు, సూక్తి సుధ సూక్తుల ప్రవచనాలు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉంటాము అంటున్నారు. చక్కటి కార్యక్రమ నిర్వాహకులకు సింహపురి నెల్లూరు ఎఫ్ఎం స్టేషన్ వారికి అభినందనీయులు అంటున్నారు. రేడియో నాగేశ్వరరావు గారు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, ఇంకా చరిత్రందన్, వేదాంశ్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి, నెహ్రూ బస్తీ నుంచి,

మీరు ఈ సందేశాన్ని పంపించారు. ధన్యవాదాలండి. మరి మరొక శ్రోత పంపించిన సందేశం విందాం. హాయ్, గుడ్ మార్నింగ్. సింహపురి ధనలక్ష్మిపురం నుంచి సయ్యద్ జాకీర్. మన సింహపురి ఎఫ్ఎంలో వచ్చేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా అమోఘంగా ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూ ఉన్నాయి. ఈ సంగతి మీకు తెలుసా? ప్రోగ్రాంలో నందిని చైతన్య గారు వజ్రం గురించి చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉంది. మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి. ఈ వారానికి ఇంతే సంగతులు అంటున్నారు. ధన్యవాదాలండి. మరి కొంతమంది శ్రోతలు ఆకాశవాణి సింహపురి కేంద్రం సిబ్బందికి, ఆర్జీలకు శుభోదయం అంటున్నారు. అందరి తరఫున శుభోదయం అండి. నా పేరు మల్లు బొట్ల శివరామకృష్ణ అని చెప్తున్నారు. మీ కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. నేను తరచూ మీ ఆకాశవాణి వింటుంటాను. జూలై 29న శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమైన గురు పౌర్ణమి ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది. అందరి వాయిస్లు చాలా బాగున్నాయి. అందరూ అంటే గురువులు, శిష్యులు అందరి భావనలు చాలా చాలా బాగున్నాయి అంటున్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సమర్పించిన ప్రసన్నలక్ష్మి గారికి ధన్యవాదాలు అంటున్నారు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమనం నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటున్నారు. ధన్యవాదాలండి. వ్యాస పౌర్ణమి సందర్భంగా మీరు ప్రసారం చేసిన ఈ కార్యక్రమంలో ప్రసన్నలక్ష్మి గారి వ్యాఖ్యానం బాగుంది. అలాగే మా ఫ్యామిలీ పేర్లు చదవగలరు అంటూ శివ, కిరణ్మయి, గీతిక, హర్షిణి కోరుతున్నారు. మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరికొంతమంది శ్రోతలు వారి అభిప్రాయాన్ని ఏ విధంగా తెలియజేశారో వినే ముందుగా ఒక చక్కని పాట వింటారు.

మీ ఉత్తరాల కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం డైరెక్టర్ గారికి నమస్కారాలు, వారి సిబ్బందికి అందరికీ నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. ఈరోజు ఉదయం భక్తి రంజనలో ప్రసారం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విని తరించాము అంటూ అనంతరం 7:15 సింహపురి సమాచారం, అక్కడి సమాచారం వింటుంటే వార్తలు చదివినట్లు అనుభూతిని పొందామంటున్నారు. ధన్యవాదాలండి. అలాగే శ్రీవత్సల గారి కార్యక్రమం చాలా బాగుందంటున్నారు, ధన్యవాదాలండి. అనంతరం లలిత గీతం కూడా విన్నాము. నామమును జపించవే మనసా అనే కీర్తన చాలా బాగుందని చెప్తున్నారు. లలిత గీతం వినిపించి మమ్మలను మైమన్పి ఇచ్చారు అంటూ, అలాగే మన కేంద్రం నుంచి ప్రసారమవుతున్న ఈ సంగతి మీకు తెలుసా, ప్రపంచంలోనే వింతలు విశేషాల గురించి అలాగే విహారీ కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగుతున్నాయి అంటున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే ఈ వారం మన నెల్లూరు కార్యక్రమాలు అనే కార్యక్రమం తప్పకుండా వింటాము. చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి కార్యక్రమాల నిర్వహణ అధికారి శ్రీ తమనం నాగేశ్వరరావు గారికి, అలాగే వారి సిబ్బందికి, ఈరోజు విధి నిర్వహణలో ఉన్న వ్యాఖ్యాత గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్తున్నారు. నాగనాథ్ గుప్తా విశ్రాంత ఉద్యోగి, న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నిజామాబాద్ నుంచి చెప్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి. మరి కొంతమంది శ్రోతలు

ఆకాశవాణి సింహపురి కేంద్రం సంచాలకులు, సిబ్బందికి నమస్కారాలు అంటూ ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్న నిర్వాహకులకు మా నమస్కారాలు. ఈ సంగతి మీకు తెలుసా శీర్షికను అందిస్తున్న వివరాలు, విహారి దర్శనీయ స్థలాల వివరాలు, మాకెంతో ఇష్టమైన కార్యక్రమాలు అంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, ఏలూరు, వీరందరికీ ధన్యవాదాలండి. మరికొంతమంది శ్రోతలు మీ కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి అంటూ చెప్తున్నారు, వీరు పేరు తెలపలేదు. మరికొంతమంది సోమనాథన్ జనార్దన్ రావు, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి చెప్తున్నారు మీ కార్యక్రమాలన్నీ చాలా బాగా నచ్చుతున్నాయి అని చెప్తున్నారు. మరి శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.

0: Hamas acknowledges the deal only if Israel withdraws the troops and stops killing Palestinians. And finally, the front page of Hindustan Times shows beaming faces of Asmita Day and Harsh Singh after winning the country's first ever gold medals in judo at the Commonwealth Games. And with that, it's back to you, Naresh.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for compassion and guidance for misguided youth, says hatred and abuse never solve anything. President gives assent to anti-paper leak bill, introducing stricter punishment and setting up fast-track courts. Prime Minister to launch multiple development projects in Andhra Pradesh and Karnataka today. India raises concerns over ongoing hostilities in West Asia region, urges Iran to avoid attacks on commercial shipping and seafarers. Italy suspends free border travel with Spain over Ceuta migrant crisis. And at Commonwealth Games, India clinched two historic gold medals in judo, secured double podium finish in men's javelin throw, and win a first ever bronze in decathlon. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగంగా నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం 641 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట ఇబ్బందులను సరిచేస్తూ ట్రిబ్యునల్ తీర్పు, గెజెట్ విడుదలలో పూర్తి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసుల దశాబ్దాల కల నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేరేడు ప్రాజెక్టు రెండేళ్లలో నిర్మాణం కోసం ప్రణాళిక సిద్దమైందని, జిల్లాలో ఉన్న నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకుని శ్రీకాకుళం జిల్లాను మరింత సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. చేనేత కార్మికుల అభ్యున్నతి, సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన స్వతంత్ర సమరయోధుడు, చేనేత ఉద్యమ పితామహుడు, మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. గత నెల 26న శ్రీకాకుళం నగరంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డీఎంఓ కాశీనా ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల బలోపేతానికి, కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పనకు ప్రగడ కోటయ్య ఎంతగానో కృషి చేశారని తెలిపారు. గతంలో వరదల కారణంగా చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయిన సమయాల్లో జిల్లాలోని బత్తిలి, ఇచ్చాపురం, రణస్థలం, సోంపేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వారిని ఆదుకోవడంలోనూ, నివాస గృహాల నిర్మాణంలోనూ ప్రగడ కోటయ్య ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆరంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతపు ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోందని, ఈ ప్రాంతంలో పారిశ్రామిక విప్లవానికి, సమగ్ర అభివృద్దికి దోహదపడుతోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా పైడి భీమవరంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విమానాశ్రయం ఇక్కడి రవాణా సౌకర్యాలను, వ్యాపార అవకాశాలను విప్లవాత్మకంగా మార్చనుందని, ఎయిర్పోర్టుకి సమీపంలో ఉన్న పైడి భీమవరం రణస్థలం స్థానిక పరిశ్రమలకు, విదేశీ వ్యాపారవేత్తలకు, కొనుగోలుదారులకు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. మత్స్యకారులు, స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తుల విలువ పెంపుదలపై దృష్టి సారించాలని, హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి దిగుమతి చేసుకునే కెమికల్స్, యాసిడ్ ఉత్పత్తులను స్థానికంగానే ఉత్పత్తి చేసే చిన్న తరహా యూనిట్లను 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వ్యయంతో ఇక్కడే ప్రారంభించవచ్చునని సూచించారు. ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాలు, నూతన పరిశ్రమల స్థాపనకు జీఎండిఐసి సహాయ సంచాలకులు, ఐపీఓలు పూర్తి మార్గదర్శకత్వం ఇస్తారని, డిస్టిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ ద్వారా, బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక ప్రతినిధులు స్పందిస్తూ, ఉత్తరాంధ్ర ప్రజలు 10-15 ఏళ్ల కలైన అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం, డొమెస్టిక్ కార్గో సర్వీసులు ప్రారంభం కావడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు రాకతో ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుందని, పరిశ్రమల్లోని చిన్న చిన్న సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కరిస్తే మరిన్ని ఫార్మా, ఇతర దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అంతటా జూన్ 24న తల్లిదండ్రుల ఉపాధి

0: స్థాయిలో ఆత్మీయ సమావేశాలు జరిగాయి. కోటబొమ్మాళి మండలం ఎలమంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాలను తెలుసుకున్నారు. తొలుత కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అనుబంధ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 1.94 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫేజ్ 2 భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది కేవలం ప్రభుత్వం లేదా ఉపాధ్యాయుల వల్ల మాత్రమే సాధ్యం కాదని, తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని మంత్రి కోరారు. గడిచిన 2 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వ పాఠశాలలకు కొత్త గుర్తింపు తీసుకువచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం 1వ తేదీ నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తాము. ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి చేరవేయడమే. అయితే ఆరోగ్యవంతమైన తల్లిపాల ఉత్పత్తికి పునాది ఎప్పుడు పడుతుంది? ఇంకా గర్భధారణలో తల్లి తీసుకునే ఆహారం ఆమె ఆరోగ్యానికే కాకుండా గర్భంలో పెరుగుతున్న శిశు ఎదుగుదల, మెదడు అభివృద్ధి, రోగ నిరోధక శక్తి మరియు భవిష్యత్తు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఆర్ సుజాత గారు. ఈమె
1: కార్యక్రమం పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
3: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
2: సుజాత గారు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన పోషకాహారం ఎందుకు అవసరమవుతుందంటారు?
4: మనం సాధారణంగా గర్భిణీ స్త్రీ ఇద్దరి కోసం తినాలి అనే మాట వింటూ ఉంటాము. కానీ నిజానికి ఇద్దరి కోసం ఎక్కువ తినడం కాదు, ఇద్దరి కోసం పోషకంగా తినడం అనేది ముఖ్యమైన అవసరం అని చెప్పచ్చు. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఉదాహరణకు గర్భాశయం పెరుగుతుంది, మావి అంటే ప్లాసెంటా ఏర్పడుతుంది, బిడ్డ శరీరంలోని ప్రతి అవయవం ఒక్కొక్క దశలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విధంగా తల్లి శరీరంలో రక్త పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రసవం తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇవ్వడానికి శరీరం ముందుగానే సిద్ధమవుతూ ఉంటుంది. ఈ మార్పులన్నింటికీ అదనపు పోషకాలు అనేవి ఖచ్చితంగా అవసరమవుతాయి. అందుకే గర్భిణీ స్త్రీ తీసుకునే ప్రతి ముద్ద ఆహారం బిడ్డ ఆరోగ్యాన్ని కూడా నిర్మిస్తుందని చెప్పచ్చు.
2: అంటే గర్భధారణ సమయంలో తల్లి ఆహారం నేరుగా బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా?
4: ఖచ్చితంగా అండి. ఒక ఇంటి పునాది బలంగా ఉంటే ఆ ఇల్లు బలంగా నిలబడుతుంది. అలాగే గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం ఉంటేనే ఆరోగ్యవంతమైన శిశువు జన్మిస్తాడు. పోషకాహారం సరిగా లేకపోతే తక్కువ బరువుతో బిడ్డ పుట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత రావచ్చు, అలాగే ముందస్తు ప్రసవం కూడా సంభవించవచ్చు. బిడ్డ ఎదుగుదల కూడా బాగా మందగిస్తుంది. కావున తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం అనేది చాలా ముఖ్యమైన అంశం.
2: కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఒక అపోహ ఉంది, అదేమంటే ఇప్పుడేమి ఎక్కువ తినొద్దు, బిడ్డ పెద్దదైపోతుంది, ప్రసవం కష్టమవుతుందేమో అని కొందరు అంటూ ఉంటారు. ఇది నిజమేనంటారా?
4: ఇది పూర్తిగా అపోహ మాత్రమే చెప్పుకోవచ్చు అని, ఎందుకంటే ఇది ఖచ్చితంగా నిజం కాదు. ఆహారం తగ్గించడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండడు, అలాగే బిడ్డకు కావలసినటువంటి పోషకాలు కూడా సరైన మోతాదులో లభించవు. తల్లికి కూడా బలహీనత అనేది వస్తుంది. అలాగే ప్రసవం సమయంలో కూడా సులభంగా

0: ప్రసవం అనేది జరగదు. ఇలా జరగకుండా బాగా జరగాలి, ప్రసవం అంతా మంచిగా ఉండాలి అంటే ఆహారం తగ్గించడం అనేది సరైన పద్ధతి కాదు. సరైన ఆహారం, తగిన వ్యాయామం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు అనేవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి.
1: సుజాత గారు, గర్భిణీ స్త్రీ ఒక రోజులో ఎన్ని సార్లు భోజనం తీసుకోవాలంటారు?
0: ఒకేసారి ఎక్కువగా తినడం కంటే కూడా రోజుకు 5 నుంచి 6 సార్లు కొద్ది కొద్దిగా భోజనం అనేది తీసుకోవడం చాలా మంచిదండి. ఉదయం అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం భోజనంలో సమతుల్య ఆహారం అనేది ఖచ్చితంగా పాటించాలి. సాయంత్రం అయితే పండ్లు గాని, పాలు, అలాగే మొలకెత్తిన పప్పు ధాన్యాలు తీసుకోవడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. రాత్రిపూట తేలికపాటి భోజనం తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా తగినంత నీరు అనేది తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
1: సమతుల ఆహారం అన్నారు కదా, అంటే ఏమిటి?
0: సమతుల ఆహారం అంటే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండే ఒక పోషకాహారం. అంటే మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, అలాగే ఫ్యాట్స్ కానీ, వివిధ రకాలైనటువంటి విటమిన్లు, మినరల్స్ అన్ని కూడా ఒక సరైన మోతాదులో మనకి లభించేటువంటి దాన్ని మనం సమతుల ఆహారం అని చెప్పి చెప్పుకుంటాము. ఒకే రకమైన ఆహారం తింటే సరిపోదు. ఎందుకంటే మనం ప్రతిరోజు వారి భోజనంలో అనేక రకాలైనటువంటి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, అలాగే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు లేదా పాల పదార్థాలు, లేకపోతే వేరుశనగలు కానీ, నువ్వులు వంటి పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకున్నప్పుడే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. నేను ముందు చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి పోషకాలు కూడా తల్లికి సమతుల్యంగా లభిస్తాయి అన్నమాట. ఈ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్రతినిత్యం తీసుకోవాల్సి ఉంటుంది.
1: గర్భిణీ స్త్రీలు ఖరీదైన ఆహారమే తీసుకోవాలంటారా?
0: లేదండి, మన ఇంటి దగ్గర దొరికే చవకనైన ఆహారం కూడా తీసుకోవడం అనేది మంచిదే. అంటే చవకైన ఆహారం అంటే మంచి పోషకాహారం. ఉదాహరణకు రాగులు గాని, జొన్నలు, సజ్జలు, పెసలు, శనగలు, మినుములు, అలాగే గుడ్లు, పాలు, పెరుగు, వేరుశనగలు, పాలకూర, అంటే అన్ని రకాలైనటువంటి ఆకుకూరలు తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది. అలాగే పండ్ల విషయానికి వచ్చినట్లయితే మనకి రెగ్యులర్ గా దొరికేటువంటి అరటిపండు కావచ్చు, జామ, ఉసిరి, ఇవన్నీ కూడా మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలే. అలాగే ఖరీదైనటువంటి డ్రై ఫ్రూట్స్ తింటేనే మంచి పోషకాలు వస్తాయి అనేది కూడా అపోహ మాత్రమే. ఇలాంటి తక్కువగా చౌకగా మన ఇంటి దగ్గర మనం పెంచుకునేటువంటి ఆహార కూరగాయలు కానీ, కాయగూరలు కానీ, పండ్లు కానీ మనం వినియోగించుకోవచ్చు. ఈ విధంగా కూడా మంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చండి.
1: సుజాత గారు, గర్భిణీ ఆరోగ్యానికి అత్యంత అవసరమైన పోషకాలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఏ ఆహారాల ద్వారా పొందవచ్చంటారు?
0: ముందుగా మనం ప్రోటీన్ల గురించి చెప్పినట్లయితే ఇవి శరీర నిర్మాణానికి చాలా అవసరం అని చెప్పచ్చు. ఫస్ట్, గర్భంలో పెరుగుతున్న శిశువు కండరాలు కానీ, చర్మము, మెదడు, గుండె, ఇతర అవయవాల నిర్మాణానికి ప్రోటీన్లు ఎంతో అవసరం అవుతాయి. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ప్రతిరోజు తగిన మోతాదులో ప్రోటీన్లు తీసుకోవాలి. ఇది ఏ విధమైనటువంటి ఆహారాల్లో లభిస్తాయంటే పాలు, పెరుగు, పన్నీర్, గుడ్లు, అలాగే పప్పుల విషయానికి వచ్చినట్లయితే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగలు, అలసందలు, ఇవే కాకుండా రాజ్మా కానీ, మొలకెత్తినటువంటి మొలకలు, సోయాబీన్స్, వేరుశనగలు, ఒకవేళ మాంసాహారం తీసుకునే వాళ్ళైతే చేపలు, చికెన్ లాంటివి కూడా తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కనీసం భోజనంలో ఒక ప్రోటీన్ ఆహార పదార్థం ఉండే విధంగా మనం తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
1: గర్భిణీ స్త్రీలలో మనం సాధారణంగా వింటూ ఉంటాం రక్తహీనత చాలా ఎక్కువగా ఉంటుంది అని, దీనికి కారణాలు ఏమున్నాయంటారు?
0: అవునండి, గర్భధారణ సమయంలో రక్త పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అందుకే ఐరన్ అవసరం కూడా పెరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం. ఐరన్ లోపిస్తే రక్తహీనత అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే మన నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీల్లో దాదాపు 57% మంది ఈ రక్తహీనతతో బాధపడుతున్నారని మనకి సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. అంటే దాదాపు సగం మంది కంటే ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు ఈ లోపంతో బాధపడుతూ ఉన్నారు. దీనివల్ల ఎలా అనిపిస్తుందంటే ముఖ్యంగా అలసటగా ఎక్కువగా ఉంటుంది, తల తిరుగుతూ ఉంటుంది, ఊపిరి సరిగ్గా అందకపోవడం, అంటే బ్రీతింగ్ సరిగ్గా రాకపోవడము, ప్రసవ సమయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. బిడ్డలు ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే పాలకూర, తోటకూర, గోంగూర, మునగాకు, కరివేపాకు, ఇలా ఇటువంటి ఆకుకూరలు, అలాగే రాగి, బెల్లం, ఖర్జూరము, ఎండు ద్రాక్ష, శనగలు, పెసలు, అలాగే ఐరన్ ఉన్నటువంటి ఆహారం తీసుకున్న తర్వాత మనం నిమ్మరసం కానీ, నారింజ కానీ, లేదా

0: జామ ఉసిరి వంటి ఎక్కువ విటమిన్ సి ఉండేటువంటి పండ్లు తీసుకునే దానివల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఐరన్ శోషణ ఎక్కువగా ఉండే విధంగా బాడీకి ఈ విటమిన్ సి అనేది హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా మనం ఐరన్ కంటెంట్ ని పెంచుకోవచ్చు.
1: కాల్షియం అన్నారు కదా, ఈ కాల్షియం ఎందుకు అంత ముఖ్యమైనది అంటారు?
0: కాల్షియం శిశువు ఎముకలు అలాగే పండ్ల నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందండి. తల్లి కూడా బలంగా ఉండేందుకు, ఎముకలు ఎక్కువ బలంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. కాల్షియం తక్కువగా ఉంటే కాళ్ళ నొప్పులు వెంటనే వస్తాయి, అలాగే కండరాలు పట్టేయడము, ఎముకలు బలహీనపడడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే పాలు, పెరుగు, అలాగే రాగి. రాగిలో అత్యధికమైనటువంటి కాల్షియం ఉంటుందని మనకు అంతా తెలిసిందే. అలాగే నువ్వులు, అన్ని రకాలైనటువంటి ఆకుకూరల్లో కూడా మనకి మంచి కాల్షియం లభిస్తుంది. మాంసాహారాలు అయితే చిన్న చేపలను తీసుకోవడం వల్ల కూడా మనకి మంచి కాల్షియం అనేది లభిస్తూ ఉంటుందండి. అలాగే గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా వైద్యులు సూచించిన ప్రకారము కాల్షియం మాత్రలను కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా మనం కాల్షియాన్ని మనం బాడీకి తీసుకోవచ్చు.
1: ఫోలిక్ యాసిడ్ గురించి కూడా వింటూ ఉంటాము, ఇది ఎందుకు అవసరం అంటారు?
0: ఫోలిక్ యాసిడ్ బిడ్డ మెదడు అలాగే వెన్నుముక సక్రమంగా అభివృద్ధి చెందడానికి చాలా అవసరం అని చెప్పచ్చు. గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకు హాస్పిటల్స్ లో కూడా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో లభిస్తుందంటే ఆకుకూరలు ఒకటి, అలాగే బఠానీ, చిక్కుడు, బీన్స్, సిట్రస్ పండ్లు, అలాగే మొలకల్లో కూడా మనకి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది లభిస్తూ ఉంటుంది. ఇది కూడా కాల్షియం టాబ్లెట్స్ లాగానే వైద్యులు సూచించిన మేరకు మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి.
1: ప్రభుత్వం ఇచ్చే ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ గురించి కొంతమంది భయపడుతూ ఉంటారు, వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయంటారా?
0: లేదండి, ప్రభుత్వం అందించేటువంటి ఈ IFA మాత్రలు గర్భిణీల ఆరోగ్య సంరక్షణ కోసమే ఇస్తారు వాళ్ళు. ఇవి చాలా మంచిది, కంపల్సరిగా వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు మెయిన్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా డయాబెటిక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, రక్తహీనత కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని తగ్గించడం కోసమే వైద్యులు అనేవాళ్ళు క్రమం తప్పకుండా ఈ ఐరన్, ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది తీసుకోవాలని చెప్తూ ఉంటారు. దీనివల్ల తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది, శిశువు కూడా ఎదుగుదల బాగా ఉంటుంది అన్నమాట. ప్రసవ సమయంలో వచ్చేటువంటి ఈ కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా చాలా తగ్గిస్తుంది ఈ టాబ్లెట్స్ అనేవి. కొంతమందికి మలం నలుపు రంగులో రావడం లేదా స్వల్ప మలబద్ధకం అనేది ఉంటుంది అన్నమాట వీటిని వాడడం వల్ల. ఇది సాధారణంగానే ఉంటుంది, ఇది పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు. వైద్యుడి సలహా మేరకు మనం ఈ మాత్రలు ఆపకుండా తీసుకోవడం అనేది చాలా మంచిది.
1: సుజాత గారు, గ్రామీణ కుటుంబాలకు ఉపయోగపడేలా ఒక రోజువారి ఆహార పట్టిక గురించి తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. ఉదయం లేవగాని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు కానీ లేదా గోరువెచ్చని పాలు కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అల్పాహారంలో ఇడ్లీ, ఉప్మా, అటుకులు, రాగి జావ లేదా పెసరట్టు, మళ్ళీ ఒక గ్లాస్ పాలు తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం ఆహారానికి ముందుగా మనము అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్కి మధ్యలో ఏదైనా ఒక పండ్లు తీసుకోవడం అనేది మంచిది. అది అరటిపండు కావచ్చు, జామ కావచ్చు, లేదా ఉసిరి, ఏదైనా సరే మనకి అవైలబుల్గా లోకల్గా ఏవైతే పండ్లు లభిస్తాయో వాటన్నింటినీ మనం తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజన సమయంలో అన్నం లేదా రాగి సంగటి కావచ్చు, పప్పు లేదా 2 రకాలైనటువంటి ఆకుకూరలు తీసుకోవడము, 2 లేకపోయినా కనీసం 1 రకమైనటువంటి ఆకుకూరము, పెరుగు కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే సాయంత్రము మొలకలు కానీ లేదా ఉడికించిన శనగలు కానీ లేదా పండ్లు కానీ ఏవైనా ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో మజ్జిగ తీసుకుంటే కూడా చాలా మంచిది. రాత్రిపూట భోజనానికి చపాతి లేదా అన్నమైనా తీసుకోవచ్చు. పప్పు అలాగే కూరగాయలు మజ్జిగ అనేది కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మజ్జిగ లేదా పెరుగు ఓకే. పడుకునే ముందు 1 గ్లాసు పాలు అనేది కంపల్సరిగా తాగాల్సి ఉంటుందండి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గర్భిణీ స్త్రీలు 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీళ్ళు అనేది క్రమం తప్పకుండా వినియోగిస్తూ ఉండాలి. ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుందండి.
1: తల్లిపాలను ఎందుకు శిశువు తొలి సంపూర్ణ ఆహారం అని అంటారు?
0: తల్లిపాలు ప్రకృతి శిశువుకి ఇచ్చినటువంటి అపురూపమైన వరంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏదైనా కల్తీ లేని ఆహారం అంటే అది మనం తల్లిపాలుగానే చెప్పుకోవచ్చు. శిశువు పుట్టిన తర్వాత తల్లి శరీరం తయారు చేసేటువంటి పాలు ఆ బిడ్డ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. అలాగే వాటిలో సరైన మోతాదులో మనకు కావలసినటువంటి ప్రోటీన్లు, క్రొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందించేటువంటి యాంటీబాడీస్ కూడా ఉంటాయి. అందుకే

0: తల్లిపాలను తొలి సంపూర్ణ ఆహారం అని కూడా చెప్తూ ఉంటారు.
1: శిశు పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు చెబుతూ ఉంటారు కదా, ఎందుకు?
0: శిశువు పుట్టిన మొదటి గంట లోపలే తల్లిపాలు ప్రారంభించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. మొదట వచ్చే పసుపు రంగు చిక్కటి పాలు ఉంటాయి కదా, వాటిని ముర్రు పాలు అని అంటారు, లేదా కొలెస్ట్రమ్ అని కూడా అంటుంటారు. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి శిశువుకి కంపల్సరిగా ఇది పట్టించాలి. చాలా మంది గ్రామాల్లో ఈ పసుపు పాలని పడవేస్తూ ఉంటారు అనమాట, బిడ్డకు పట్టించకుండా, అది పట్టించకూడదు అని ఒక అపోహలో ఉంటారు. ఇది చాలా తప్పు. దీంట్లో చాలా రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ ఉంటాయి, కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా బిడ్డ పుట్టిన ఒక గంట లోపలే ఈ కొలెస్ట్రామ్ పాలన అనేటువంటిది పట్టించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ పాలను పారబోయాలని చెప్తూ ఉంటారు కొద్దిమంది, కానీ ఇదంతా చాలా తప్పండి, ఆ విధంగా మాత్రం చేయకూడదు. ఇంకా కొద్దిమంది ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే తేనెను కానీ లేదా షుగర్ వాటర్ కానీ తాగిస్తూ ఉంటారు, ఇది కూడా చాలా తప్పు విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కొలెస్ట్రామ్ పాలనే తాగించాలి, కానీ ఈ చక్కెర నీళ్లు కానీ తేనె ఇటువంటి ఆహార పదార్థాలు బిడ్డకి పట్టించకూడదు.
1: బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల వరకు శిశువుకి నీరు కూడా ఇవ్వకూడదని చెబుతూ ఉంటారు, ఇది నిజమేనంటారా?
0: అవునండి, పుట్టినప్పటి నుంచి తొలి 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి. నీరు, తేనె, గ్లూకోజ్ నీరు, ఆవు పాలు, ఇతర పదార్థాలు ఉంటాయి కదా, ఇలాంటివి ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలలోనే శిశువు కావలసినటువంటి నీరు అంతా కూడా అందుతుంది, కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఏదైనా వినియోగించాలి 6 నెలల వరకు. 6 నెలల తర్వాత వైద్యుడు సూచించిన ప్రకారం మనం పిల్లలకు అనుబంధ ఆహారం అనేది కూడా ఇవ్వవచ్చు. పిల్లలు ఒకవేళ పాలు తాగుతూ ఉంటే 2 ఏళ్ల వరకు కూడా మనం పాలు అనేది పట్టించవచ్చు అనమాట. ఆ విధంగా కూడా పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు.
1: తల్లిపాల వల్ల శిశువుకే కాదు తల్లికి కూడా ప్రయోజనాలు ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగా ఉన్నాయండి. శిశువుకి ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, విరోచనాలు, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి, మెయిన్గా మెదడు ఎదుగుదల కావలసినటువంటి అన్ని ఖనిజాలు లభించడం వల్ల బాగా మెదడు పెరుగుదల అనేది ఉంటుంది. జీర్ణక్రియ సులభంగా ఉంటుంది, అలాగే సరైన బరువు కూడా పెరుగుతూ ఉంటారు. తల్లికి చూసినట్లయితే ప్రసవానంతరం గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. తల్లిపాలు కొద్దిమంది ఇవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినటువంటి ఆ గర్భాశయం అనేది ముందుకే ఉంటుంది, అలా కాకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల అది నార్మల్ పొజిషన్కి వస్తుంది. అదేవిధంగా అధిక రక్తస్రావం అనేది తగ్గుతుంది, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా తగ్గుతూ ఉంటుంది, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి స్కోప్స్ అనేవి తక్కువగా ఉంటుంది అన్నమాట తల్లిపాలు ఇవ్వడం వల్ల. తల్లి శిశువు మధ్య ప్రేమ అనుబంధం కూడా మరింత బలపడుతుందని చెప్పచ్చు.
1: మన ప్రభుత్వం గర్భిణీలు మరియు బాలింతల కోసం ఎలాంటి సేవలు అందిస్తుందో వివరిస్తారా?
0: ప్రభుత్వం వారు అనేక ఉచిత సేవలు అందిస్తున్నారండి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి గ్రామీణ మహిళలు కానీ లేకపోతే అర్బన్ లో ఉండే మహిళలైనా సరే సమీపంలో ఉండే అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళ పేరు అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్య ఉప కేంద్రాలు లేదా పిహెచ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్రమం తప్పకుండా ఈ గర్భధారణకు సంబంధించిన పరీక్షలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఆ వైద్యులు వాళ్ళు ఇచ్చేటువంటి ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ మాత్రలు కానీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నీ తగ్గుతాయి. అలాగే ప్రతి వాళ్ళకి అవసరమైనటువంటి టీకాలు కూడా అందించడం జరుగుతుంది రెగ్యులర్గా. రక్తపోటు అలాగే రక్తహీనత, శిశువు బాగా మంచి బరువు రావడానికి కావలసినటువంటి వివిధ అంశాలన్నింటిని కూడా వాళ్ళు పరీక్షించి తెలియజేస్తూ ఉంటారు. అలాగే ప్రసవం కోసం కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను వినియోగించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి అని చెప్తున్నారు. ఈ సేవలు తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతో మేలు చేకూరుస్తాయండి.
1: గర్భిణీ స్త్రీల విషయంలో కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ముఖ్యమైనదిగా ఉండాలంటారు?
0: గర్భధారణ అనేది ఒక మహిళ బాధ్యత మాత్రమే కాదండి, అది మొత్తం కుటుంబం, భార్య, భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులకు కూడా ప్రధాన పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సమయానికి కావలసినటువంటి పోషకాహారాన్ని అందించడంలో కావచ్చు, లేకపోతే వైద్య పరీక్షలకు వెళ్ళేటప్పుడు వెంట తీసుకుని వెళ్ళడము, ఇంకోటి ఏంటంటే తల్లికి కావలసినటువంటి మానసిక ప్రశాంతత అనేది కుటుంబ సభ్యులు మాత్రమే అందించగలుగుతారు. అలాగే ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండడము, తల్లిపాలు ఇవ్వడానికి ప్రోత్సహించడము, కుటుంబం సహకరిస్తేనే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే తల్లి ఆరోగ్యంగా ఉంటే శిశువు కూడా ఆరోగ్యంగా పెరుగుతాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో వాళ్ళు వాళ్ళకి తగిన విధంగా గర్భిణీ స్త్రీకి సహాయం అందించాల్సి ఉంటుంది.
1: సుజాత గారు, చివరిగా ఈ తల్లి

0: గోపాల వారోత్సవాల గురించి మన శ్రోతలకు మీరు చెప్పాలనుకునే సందేశం ఏమైనా ఉందా?
1: ముఖ్యంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసము ఒక ఆరోగ్యవంతమైన తల్లితో ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చండి. గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడము, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవడము, ఐరన్ మరియు కాల్షియం మాత్రలు వాడుకోవడం, మానసిక ప్రశాంతత కాపాడుకోవడం అనేది చాలా అవసరము. అలాగే శిశువు పుట్టిన తర్వాత మొదటి గంటలోపు తల్లిపాలను ప్రారంభించాలి. ఇది చాలా మంది చేయడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏంటంటే, బిడ్డ పుట్టిన వెంటనే ఒక గంట లోపల తల్లిపాలన అనేది అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఒక అపోహ వల్ల ఈ పాలను పట్టించడం లేదు. ఆ విధంగా చేయకండి. ఇంకొకటి ఏంటంటే, తొలి 6 నెలలకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. వేరే ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు వినియోగించొద్దండి. ఇది శిశువుకు అందించే అత్యంత విలువైన బహుమతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి కుటుంబం ఒక సంకల్పంతో ముందుకెళ్తూ ప్రతి గర్భిణీ స్త్రీ పోషకాహారం, ప్రతి శిశువుకు తొలి గంటలో పాలు ఇవ్వడం, తొలి 6 నెలలు కేవలం తల్లిపాలు అందించడం అనే ఒక స్లోగన్తో మనం ముందుకెళ్ళామంటే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి శిశువుకి మనం ఒక మంచి భావితరాలని రూపొందించడంలో మంచి తోడ్పడినట్లుగా నేను చెప్తున్నానండి.
0: గర్భిణీ స్త్రీల పోషణ, తల్లిపాల ప్రాముఖ్యత, ప్రభుత్వ సేవలు, కుటుంబ సభ్యుల బాధ్యత గురించి ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని మనతో పంచుకున్నారు. ధన్యవాదాలండి సుజాత గారు.
1: సో ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ప్రియమైన శ్రోతలారా, ఈ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను మీ కుటుంబ సభ్యులతో, బంధువులతో, పొరుగు వారితో కూడా పంచుకోండి. ఒక తల్లి ఆరోగ్యంగా ఉంటే ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అందరికీ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని కోరుకుందాం.
2: మీరింతవరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఉమాదేవి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో మీ ఉత్తరాల కార్యక్రమంలో అనేక మంది శ్రోతలు ఉత్తరాల ద్వారా వారి సూచనలు, సలహాలు, వారి సందేశాన్ని పంపించడం జరిగింది. సమయాభావం వల్ల ఆ కార్యక్రమంలో వారందరి పేర్లు చదవలేకపోవడం జరిగింది. సమయం ఉన్నప్పుడు వారి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. అలాగే మీ ఉత్తరాల కార్యక్రమంలో ఒక శ్రోత వారి వాట్సాప్ ద్వారా వారి భావాలను మనతో పంచుకోవడం జరిగింది. ఆకాశవాణికి నమస్కారం అంటూ కవితను కూడా ఆకాశవాణి మీద పంపడం జరిగింది. గాన కోకిలకు అక్షరాంజలి అంటూ, పాటల కోయిల నవరస గళ నాయిక అంటూ, సప్తస్వరాల సంగీత కళామాలిక, చిరునవ్వుల పలుకుల చిలుక, జానకమ్మ గొంతు తీపి గుళిక, అమ్మ ఒడిలోని లాలి పాటల, కొమ్మల్లో కోయిల రాగంల, గోవుళ్ళు తెల్లన అంటూ బుజ్జాయి పాటల, సిరిమల్లె పువ్వా అంటూ పదహారేళ్ల పడుచుల, బుగ్గమీద నావోడు చెందురుడా అంటూ పండు ముదుసలిలా, గొంతులో విభిన్న భావాలు పలికించడం జానకమ్మకే సాధ్యం అంటూ ఆమె పాటకు ప్రకృతి పొందు పరవశం, ఆమె గానం అన్నింటినీ సైతం కరిగించే అమృత భాండం. భాష ఏదైనా భావం ఆమె, రాగం ఏదైనా ప్రాణం ఆమె. 50,000 పాటలతో కోట్ల మంది శ్రోతల హృదయాలను గెలుచుకుంది ఆమె ఎన్నటికీ తరగని పాటల నిధి అంటూ సౌత్ ఇండియా నైటింగేల్ ఆమె అంటూ, ముద్దు మాటలతో తెలుగు తల్లి ముద్దు బిడ్డ అంటూ ప్రతి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే గాన సరస్వతి ఆమె అంటూ, మధుర గాయని జానకమ్మకు ఘన నివాళులు అంటూ గాన కోకిలకు అక్షరాంజలి అంటూ ఆర్జే శోభారాణి సున్నగ్రామం విజయవాడ నుంచి పంపించారు. వారు, మీ కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి, నా కవిత చదవండి అంటూ పంపించారు. కానీ సమయాభావం వల్ల అన్ని కవితలు చదవలేకపోతున్నందుకు బాధగానే ఉంది. అయితే మరొక శ్రోత ఆకాశవాణి సింహపురి కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బంది

ఈ వ్యాఖ్యాతలకు శ్రోతలందరికీ శుభోదయం అంటూ మీ ఉత్తరాల కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు అంటూ, గత వారం మీ ఉత్తరాల కార్యక్రమం చాలా బాగుంది, ఈరోజు మీ ఉత్తరాలు సమయం లేటుగా మొదలైంది అంటూ వారి భావాన్ని తెలియజేస్తున్నారు. మీ ఉత్తరాలు ప్రోగ్రాం వినిపించారు అంటున్నారు, కానీ దేశభక్తి గీతం చాలా బాగుంది అంటున్నారు. అర్చన భక్తి సంగీతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విని తరించాము అంటున్నారు. సూక్తి సుధలో సూక్తులు కూడా బాగున్నాయని చెప్తున్నారు. ఉమాదేవి గారి వ్యవసాయ సూచనలు చాలా బాగున్నాయి అంటున్నారు. సింహపురి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి స్వరార్చన సింహపురి సమాచారం, ఈరోజు మొల్ల లేఖ గీతం కూడా బాగుందని చెప్తున్నారు. మీ ఈ సంగతి మీకు తెలుసా, కార్యక్రమంలో వజ్రం గురించి చాలా చక్కగా వివరించారు అంటూ, అలాగే డాక్టర్ గారి సలహాలు, విహారి మీ యాత్రా సహారికారి కార్యక్రమం కూడా బాగుంది అంటున్నారు. సముద్ర తీర కథలు చాలా బాగున్నాయి అంటున్నారు. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పురుషులు ఫోన్ చేస్తున్నారు, దయచేసి వనితాలోకంలో వనితలే ఫోన్ చేయాలని కోరుతున్నారు. వీరు స్త్రీలు మగమహారాజులు గుర్తుపెట్టుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశ్వరం, సరోజిని, మాయా వీరంతా చెప్తున్నారు. అలాగేనండి, మీరు సూచనలు తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తాం, ధన్యవాదాలండి. అలాగే మరికొంతమంది శ్రోతలు ఆకాశవాణి సింహపురి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి నమస్కారం అంటూ, ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్న నిర్వాహకులకు కూడా నమస్కారాలు అంటూ, ఈ సంగతి మీకు తెలుసా శీర్షికను అందిస్తున్న వివరాలు, విహారి దర్శనీయ స్థలాల వివరాలు, మాకెంతో ఇష్టమైన కార్యక్రమాలు, ధన్యవాదాలు అంటూ రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, మున్న వీరంతా ఏలూరు నుంచి కోరుతున్నారు. అలాగే

మల్లికార్జునరావు, నెల్లూరు నుంచి. అన్ని కార్యక్రమాలు బాగా మాకు బాగా నచ్చుతున్నాయి అని చెప్తున్నారు. విన్నారు కదా, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతాం. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతల నచ్చిన సినిమా పాటలు వినే ముందుగా ప్రకటన వింటారు.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో హలో హలో హలో హలో కాల్ కట్ అయిందండి. హలో
2: హలో
1: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో, సంఘం, నెల్లూరు జిల్లా సంఘం, మన సంఘం గ్రామం,
1: సంఘం గ్రామం నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరు?
2: మాగో మస్తానయ్య.
1: మస్తానయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం.
1: చాలా సంతోషం అండి. మొదటిసారి మాట్లాడుతున్నారా మీరు?
2: రెండోసారి
1: మాట్లాడుతున్నారు, చాలా సంతోషం అండి. మరి ఏ పాట కోరుకుంటున్నారు ఈరోజు? మళ్ళీ చెప్పండి ఇంకొకసారి. రంగున్ రౌడి. ఓకే ఓకే అండి. మీకు ఏ పాటలు?
2: కుటుంబ సభ్యులు చెప్పండి.

0: చెప్పండి.
1: మస్తానయ్య, మల్లేశ్వరమ్మ, రాజేష్, లావణ్య, గిరి, లక్ష్మి. అంతే మేడం.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందాం. ధన్యవాదాలండి.
1: ఓకే మేడం.

0: 冲冲冲！హలో బ్రిడ్జి కార్యక్రమంలో మరో శ్రోతను పలకరించే ముందుగా ప్రకటన వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం, శుభోదయం. బాగున్నామండి, చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు? చాలా సంతోషం.
1: సినిమాలో ఇదే రాజయోగం అనే పాట.
0: అలాగేనండి, తప్పకుండా. మరి విందామా? చెప్పండి చెప్పండి.
1: పాలెం పోలయ్య, మహమ్మద్ రఫీ, నా పాట స్నేహితుడు జాకీరు.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలు అండి.
1: ధన్యవాదాలు మేడం.

0: అలభిరుచి కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, అలభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కావనడవల గ్రామం నుంచి అహోబిళం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన శ్రీవత్స మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారాలండి. ఎలా ఉన్నారు వెంకటేశ్వర్లు గారు?
1: మేడం, పాట కోరే ముందు ఒక చిన్న విన్నపం మేడం.
0: చెప్పండి.
1: ఈ రాజవారం కదా వచ్చేది డ్యూటీలో, ఈరోజు ముందుగా వచ్చేది ఎందు చేత?
0: ఏమి రాకూడదా?
1: రావచ్చు, అవన్నీ రేపు సెలవు పెడతాను. అందుకని
0: ఏం సెలవు పెట్టనండి, రేపు కూడా వస్తాను.
1: కానీ నరసింహస్వామి సెలవు పెట్టినాడు.
0: అవును అవును.
1: సరే మేడం, పాట కోస్తాం మేడం. శనివారం కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సంగతి అందరూ తెలుసు, నాకు తెలుసు. కానీ ఒక్క పాట కోస్తాం మేడం. నిండు మనసు సినిమాలో
0: ధన్యవాదాలండి.

ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: హలో బ్రుచి కార్యక్రమంలో తరువాతి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో.
1: హలో, నమస్తే. శుభోదయం మేడం.
0: నమస్కారం అండి. శుభోదయం. హలో బ్రుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సంతోషం మేడం. ముందుగా మన గౌరవనీయులైన డైరెక్టర్ తమన్నం నాగేశ్వరరావు గారికి, మన సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికి పేరు పేరున శుభోదయం మేడం. పాత నెలకు వీడుకోలు చెప్తూ కొత్త నెలకు స్వాగతం పలుకుతూ
0: శుభోదయం అండి. అందరి తరఫున, ఆకాశవాణి తరఫున మీకు శుభోదయం. అందరి తరఫున కూడా శుభోదయం. చెప్పండి
1: మేడం, అందరి ఆశలు ఈ కొత్త నెలలో నెరవేర్చుకోవాలని మనసారా దేవుడి దగ్గర ప్రార్థిస్తూ, స్వర్ణ కమలం సినిమాలో నుంచి కొత్తగా రెక్కలొచ్చిన అన్న పాట కొడుతున్నాం మేడం.
0: అలాగేనండి, తప్పకుండా.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, పేర్లు
0: చెప్పండి మేడం. చెప్పండి.
1: ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, అనుమూల మోహన్ గారు, గురుశంకర్ గారు, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ భాయ్ గారు, మొహమ్మద్ రఫీ భాయ్ గారు, హాదర్ బాషా భాయ్ గారు, ఇస్మాయిల్ భాయ్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, ఎల్ఐసి ప్రసాద్ గారు, బండారు శంకరయ్య గారు, ఉన్నా వెంకటేష్ గారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు మేడం.
0: అలాగేనండి, చాలా సంతోషం. మీ ఆశలు కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఈ పాట విందాం. మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ధన్యవాదాలు.

హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. వాట్సాప్ ద్వారా అనేక మంది శ్రోతలు చాలా పాటలు కోరారు. ముందుగా మీ ఉత్తరాల కార్యక్రమంలో ఇంకా చాలామంది శ్రోతలు వారి భావాన్ని తెలియజేశారు. వారి పేర్లు కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆత్మీయ నిర్వాహకులకు అనుకుంటానండి, వందన మందారమాలలు. ఎందుకంటే ఈ కార్యక్రమంపై, ఏ కార్యక్రమం అయినా మీ ఉచ్చారణలపైన ఆధారపడి ఉంటుంది అంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. మరికొంతమంది, మీ ప్రసారాలన్నీ బాగున్నాయి, ఇంకా హలో అభిరుచి రోజు వింటాము, మధురిమ పాటలు సూపర్గా ఉన్నాయి.

వనితావాణి మా సిస్టర్ రోజు వింటున్నది అంటూ నవీన్, రచిత, దివిజ, కృతిక్, సాయన్న, నరేష్ వీరంతా ఆదిలాబాద్ కాల్వ నుంచి, కాల్వ విలేజ్ నుంచి వారి అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేశారు. మరికొంతమంది మన కేంద్రం నుంచి మంచి రోజు ప్రతిరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ముఖ్యంగా ఈ సంగతి మీకు తెలుసా, మనోరంజని డాక్టర్ గారి సలహాలు, విహారీ మీ యాత్ర సహాయకారి, యువతరంగం, వనితావాణి, స్త్రీల కార్యక్రమం, సముద్ర తీర కథలు చాలా బాగున్నాయి అంటూ, లలిత గీతాలు, కథానిక ఇంకా బాగున్నాయి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ వీరు తెలియజేస్తున్నారు. మరికొంతమంది సింహపురి నెల్లూరు కేంద్రం వారికి శుభోదయం, ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో వజ్రం గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటూ కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ వీరు తెలియజేస్తున్నారు. మరికొంతమంది మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంటూ మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర వీరు తెలియజేస్తున్నారు. మరికొంతమంది ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, సూక్తి శుద్ధలో సూక్తులు చాలా బాగున్నాయి, ధన్యవాదాలంటూ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సవిత, సరిత, శివ, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరంతా వారి అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేశారు. మరికొంతమంది నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అంటూ సింహపురి ఆకాశవాణి కేంద్రం మీ ఉత్తరాల కార్యక్రమానికి నమస్సుమాంజల్లు అంటూ జూలై 28వ తేదీన వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా డాక్టర్ గారి సలహాలు శీర్షికలో భాగంగా ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ కళేశ భాష గారితో పరిచయ కార్యక్రమంలో డాక్టర్ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. ధన్యవాదాలండి. పరిచయం చేసిన ఆవిసార్ గారికి, చక్కటి సమాచారం అందించిన డాక్టర్ కళేశ భాష గారికి, నిర్వహించిన డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండా అండి, వారందరి తరఫున మీకు ధన్యవాదాలు. తెలియజేస్తున్న వారు సోమనాథం జనార్దనరావు, తాటిపత్తి గ్రామం నుంచి, నెల్లూరు జిల్లా నుంచి తెలియజేస్తున్నారు. మాకు అన్నమయ్య చిత్ర నుంచి అదిగో లదిగో శ్రీహరివాసం అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మరి వీరికోసం ఈ పాట విందాం.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.
1: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

0: అది లక్షల లాటరీ నాకా.
1: హలో బ్రిచ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. కార్యక్రమంలో మీ కార్యక్రమాలు సూపర్గా ఉన్నాయంటున్నారు తుమ్మల చెర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాడు నుంచి. మాకోసం అల్లరి కృష్ణయ్య మూవీలో బంతిపూల బావయ్యో అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మా కార్యక్రమాలు నచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాట వీరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గానంలో ఈ పాట విందాము.

పూల మరదల ఎందుకింత గిలగిల ఎందుకింత గిలగిల మూడు ముద్దులు ఎత్తుకుంటే ముట్టుకుంటా ఏడు ముద్దులు ఇచ్చుకుంటే ఏలుకుంటా

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాతి శ్రోత పాట కోరుతున్నారు. మా కోసం సూర్యచంద్రులు చిత్రం నుంచి మల్లెలు పూజ చల్లని వేళ అల్లరి ఊహలు చెలరేగే అనే సుమధుర గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ ఆకాశవాణికి నమస్సుమాంజలులు అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్సుమాంజలు అండి. కోరుతున్న వారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్ర నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ సీను, వి ప్రసాద్, ఇంకా వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, ఇంకా టీ స్టాల్ అమీర్, చాభాషా హోటల్స్ బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచులయ్య, పెంచులమ్మ, ఇంకా సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, ఇంకా పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

హలో బ్రిచ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో మరికొంతమంది శ్రోతలు పాటలు కోరుతున్నారు. మాకోసం ఊసర వెళ్ళి చిత్రంలో విహారిక నిహారిక అనే పాటను తప్పకుండా వినిపించగలరు అంటూ కోరుతున్నారు. పూతల పట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అనిత్య, అన్విత, మరి వీరందరి కోసం ఈ పాట విందాం. పాట వినే ముందుగా ప్రకటన వింటారు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: హలో బ్రిచి కార్యక్రమంలో మాకోసం దృశ్యం చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో చివరిగా మరో శ్రోత కోట పాట కోరుతున్నారు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జీలందరికీ నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి తరఫున అందరి తరఫున మీకు నమస్కారాలు అండి. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నుంచి పాలెం పోలయ్య. ఈరోజు నాకు నచ్చిన పాట అంటూ రవితేజ నటించిన రీసెంట్ సినిమా అయిన మహాశైలకు విజ్ఞప్తి అనే చిత్రం నుంచి పాట కోరుతున్నారు. ఈ పాటను కోరుతున్న వారు నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, వారి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరి కోసం అని చెప్తున్నారు. ఇంకా వింటున్న శ్రోతలందరి కోసం మా కోసం అంటూ చెప్తున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

హలో బ్రిడ్జి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. మొరాకో స్పెయిన్ సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్పెయిన్ భూభాగమైన సెయ్యుటా నగరంలో గురువారం ఈ పరిస్థితులు కనిపించాయి. మొరాకో నుంచి ఒక్కసారిగా వేలాది మంది వలసదారులు సరిహద్దులు దాటి నగరంలోకి చొరబడ్డారు. వీరిలో ఎక్కువ మంది సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి నగరంలోకి చొరబడ్డారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 24 గంటల వ్యవధిలోనే తమ దేశంలోకి 60,000 మంది వలసదారులు చొరబట్టారని సెయ్యుటా అధ్యక్షుడు జువాస్ జీసస్ వివాస్ వెల్లడించారు. ఈ క్రమంలో 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ నగరంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పారు. ఈ సరిహద్దు ఉల్లంఘనలను స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ తీవ్రంగా ఖండించారు. వీటికి మానవ అక్రమ రవాణాదారులే కారణమని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికా ఇరాన్ మధ్య సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న వేళ ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో మంగళవారం సాయంత్రం 5:45 దాడులు చేసింది. అయితే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తక్షణమే అప్రమత్తమై ఇరాన్ ప్రయోగించిన అన్ని క్షిపణులను గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. శాంతి ఒప్పందం నేపథ్యంలో అమెరికా తన వైమానిక దాడులను నిలిపివేసిన తరువాత ఇరాన్ నేరుగా అమెరికా మిలిటరీ కాంపౌండ్ పై జరిపిన మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి దాడి ఇదే. అయితే ఇరాన్ చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు అమెరికా కూడా తీవ్రంగా స్పందించింది. ఈజిప్ట్లోని అమెరికా సైనిక స్థావరంపై చేసిన దాడికి ప్రతిగా ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసింది. దక్షిణ ఇరాన్ సహా కేష్మ ద్వీపంలో అమెరికా క్షిపణి బాంబు దాడులు చేసింది. కుజస్థాన్ ప్రావిన్స్లోని 4 నగరాల్లో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అహ్వాజ్ నగరంలో ఓ సబ్స్టేషన్ ధ్వంసమైందని, గల్ఫ్ ప్రాంతంలోని కిష్ ద్వీపంపై క్షిపణి దాడి కూడా జరిగిందని అధికారులు తెలిపారు. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో పలుచోట్ల క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయని చెప్పారు. ఇక మరోవైపు హార్మో జలసంధిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు తగ్గటం లేదు. ఈ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించగా ప్రపంచ వాణిజ్యానికి హార్మోజ్ తెరిచే ఉందని అమెరికా చెబుతోంది. ఈ క్రమంలో అమెరికా మద్దతుతో హార్మోజ్ ను దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలను అడ్డుకున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC వెల్లడించింది. ఈ ఘటన తర్వాత మరో 4 నౌకలు తిరుగుముఖం పట్టాయని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హార్మోజ్ మూసే ఉంటుందని ఈ సందర్భంగా IRGC స్పష్టం చేసింది. ఇరాన్ నేవీ అనుమతి లేకుండా జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలోని కీలక సముద్ర మార్గాల్లో నౌకయాన భద్రతను బలోపేతం చేయడానికి సౌదీ అరేబియాతో పాటు మరో 13 దేశాలు కలిసి బహుళ జాతి సముద్ర రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి. రియాద్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సైనికాధికారుల సమావేశంలో ఈ కూటమి ఏర్పాటుపై ప్రకటన వెలువడింది. ప్రపంచ సముద్ర భద్రతకు ఎదురవుతున్న పెరుగుతున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, ప్రపంచ వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరా మార్గాల భద్రతను నిర్ధారించడం కోసం ఈ కూటమి సముద్ర రక్షణ సహకారానికి ఒక వేదికగా పనిచేస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల నిబంధనలకు అనుగుణంగా బాబ్ అల్ మందెబ్ జలసంధి, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతాల్లో ఉమ్మడి సముద్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కూటమి కృషి చేయనుంది. కూటమి వ్యవస్థాపక సభ్య దేశాల్లో సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, నైజీరియా, సూడాన్, జిబౌటి, సోమాలియా తదితర దేశాలు ఉన్నాయి. ఈ కూటమి పూర్తిగా రక్షణాత్మక స్వభావం కలిగినదేనని, ఏ దేశాన్ని కూటమిని లేదా అంతర్జాతీయ సంస్థను లక్ష్యంగా చేసుకోబోదని సభ్య దేశాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ చట్టాలు దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, నౌకాయాన స్వేచ్ఛ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఈ కూటమి కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపాయి. ఈ కూటమికి సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తోంది. రియాద్ లోనే శాశ్వత ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో హమాస్ తో పాటు ఇతర సాయుధ సంస్థల పూర్తి నిరాయుధీకరణపై బోర్డ్ ఆఫ్ పీస్ తో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ ఒప్పందం గాజాలో కొత్త పాలస్తీనా ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన అడుగుగా నిలుస్తుందని ఆయన సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ఆ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ పీస్ తో సన్నిహితంగా పనిచేస్తూ పాలస్తీనా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంది.

0: పేర్కొన్నారు. అదే సమయంలో గాజా ఇకపై ఉగ్రవాద దాడులకు స్థావరంగా ఉపయోగించబడకుండా ఉండడం ద్వారా ఇజ్రాయెల్ కు అవసరమైన భద్రత లభిస్తుందని ట్రంప్ చెప్పారు. హమాస్ కు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా గాజాలో పూర్తిస్థాయి నిరాయుధీకరణ ప్రణాళికకు తమ సంస్థ అంగీకరించిందని, దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. శాంతి ఒప్పందానికి ముందస్తు షరతుగా హమాస్ పూర్తిగా ఆయుధాలను వదలాలని, గాజా ప్రాంతాన్ని పూర్తిగా సైనిక రహిత ప్రాంతంగా మార్చాలని ఇజ్రాయెల్ గతం నుంచే డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇక మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని 70% వరకు విస్తరించాలనే లక్ష్యంతో సైనిక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా యుక్రెయిన్ దేశాలు పరస్పరం వైమానిక డ్రోన్ దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. యుక్రెయిన్ లోని కీవ్, సుమి, ఒడెసే ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. రక్షణ రంగానికి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగిన ప్రదేశంపై రష్యా జరిపిన ఈ దాడిలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనికి ప్రతిదాడిగా యుక్రెయిన్ కూడా ఏకంగా 400కు పైగా డ్రోన్లను రష్యా రాజధాని మాస్కో వైపు, అలాగే సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్ పైకి ప్రయోగించి ఎదురుదాడికి దిగింది. ఇక రష్యాకు చెందిన ఒక క్షిపణి పొరపాటున పోలాండ్ వైమానిక పరిధిలోకి దూసుకువెళ్లి పేలిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో నాటో యుద్ద విమానాలు రంగంలోకి దిగాయి. ఈ ఉల్లంఘనపై పోలాండ్ ప్రభుత్వం రష్యా రాయబారికి తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. రష్యా ప్రత్యామ్నాయ వాణిజ్య నౌకలు, ఇంధన రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. అజోవ్ సముద్రంలో రష్యా ధాన్యాల ఎగుమతి మార్గాలపై ఈ దాడులు ప్రభావం పడటంతో అంతర్జాతీయంగా గోధుమల ధరలు పెరిగాయి. యుక్రెయిన్ నిరంతరాయంగా రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ దేశంలో అంతర్గతంగా గ్యాసోలిన్ ఉత్పాదకత దాదాపు 40% తగ్గి తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతోంది. అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో ఫ్రాన్స్ లో భారీ కార్చిచ్చు మళ్లీ చెలరేగే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో బోర్డో నగరానికి పశ్చిమాన ఉన్న పర్యాటక ప్రాంతాల నుంచి సుమారు 4,000 మంది ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని ఫ్రెంచ్ అధికారులు ఆదేశించారు. గిరోడ్ ప్రాంతంలో గత వారం నుంచి కొనసాగుతున్న ఈ అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు సుమారు 420 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని దహనం చేసింది. మంటల వ్యాప్తిని కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ పూర్తిగా అదుపు చేయలేకపోయారు. కొన్నిసార్లు ఈ మంటలు మరింత ఉధృతంగా వ్యాపిస్తూ అగ్ని తుఫానుగా మారడంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ప్యారిస్ నగర విస్తీర్ణానికి 4 రెట్లు పెద్ద ప్రాంతాన్ని ఈ కార్చిచ్చు కాల్చివేసింది. ఈ ఘటన కారణంగా ఫ్రాన్స్ లో ఇప్పటి వరకు 2,20,000 మందికి పైగా ప్రజలను ఇళ్లతో పాటు విహార కేంద్రాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక చర్యల్లో పాల్గొన్న 93 మంది అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా స్పెయిన్ లో కూడా కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. ఈ వేసవిలో 4వ సారి తీవ్రమైన ఉష్ణ తరంగాన్ని ఎదుర్కొంటున్న స్పెయిన్ లో పలు భారీ అటవీ అగ్ని ప్రమాదాలతో అధికారులు పోరాడుతున్నారు. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చుగా భావిస్తున్న ఈ విపత్తు కారణంగా సుమారు 79,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా మరో 30,000 మందిని ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. మొత్తం మీద స్పెయిన్ లో దాదాపు 110,000 మందిపై ఈ అగ్ని ప్రమాదాల ప్రభావం పడింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశ చరిత్రలో తొలిసారిగా కార్చిచ్చు కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పాకిస్తాన్ లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. క్వెటా నగర శివార్లో ఉన్న బొగ్గు గనిలో గురువారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఆ గనిలో మీథేన్ వాయువు అధికంగా పేరుకుపోవడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గనిలో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల నిర్వహించిన తాత్కాలిక ఎన్నికలు పాకిస్తాన్ అధికార వ్యవస్థకు ప్రజలు ఇచ్చిన అవమానకరమైన తిరస్కరణగా భారత్ పేర్కొంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ శుక్రవారం వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న పౌరులపై పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం విచక్షణారహితంగా బలప్రయోగాన్ని కొనసాగిస్తోందన్నారు. ఈ అణచివేత చర్యల కారణంగా 40 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ హింసాకాండపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అంతర్జాతీయ సంస్థలను కోరినట్లు రణధీర్ జైష్వాల్ పేర్కొన్నారు.
1: UN, all of us sitting here have witnessed the Pakistani establishment continues to unleash ruthless force, peaceful civilians in Pakistan occupied Jammu and Kashmir. This crackdown has resulted in the tragic death of over 40 innocent people. And many more have been seriously injured. It's the establishment's absolute disdain for the innocent people of Pakistan occupied Jammu and Kashmir was laid bare. Their defense minister branded the protesting civilians as enemies. You would have seen those comments adding to this and

0: But Akanksha, the question that you raised, the special assistant of the Prime Minister on political affairs openly admitted that the very Mujahideen that Pakistani establishment trained, funded, armed and sent to India have now turned their guns inward, weaponizing themselves against the state. The people there have requested international organizations for an independent investigation into the unlawful killings. We urge that the international community should scrutinize Pakistan's actions and hold it accountable for its atrocities.
1: ఇక మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, జమ్మూ కాశ్మీర్ లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని, అవి గతంలోనూ ప్రస్తుతం భవిష్యత్తులో కూడా భారత్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రస్తావించే సమయంలో భారత భాగస్వామ్య దేశాలు అంతర్జాతీయ వర్గాలు సరైన అధికారిక నామకరణాన్ని ఉపయోగించాలని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా జూలై 23 నుంచి జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈసారి 10 క్రీడాంశాల్లో మొత్తం 215 పతకాల కోసం పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ కామన్వెల్త్ గేమ్స్ లో పతకాల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లాండ్ 2వ స్థానంలోనూ కెనడా 3వ స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్, ఆతిథ్య స్కాట్లాండ్ దేశాలు కూడా విశేష ప్రదర్శన కనబరుస్తున్నాయి. భారత్ ఇప్పటివరకు 5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రీడల్లో భారత పతకాలలో అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్ నుంచే రావడం విశేషం. భారత వెయిట్ లిఫ్టర్లు వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ క్రీడల రికార్డులను కూడా నెలకొల్పుతున్నారు. మహిళల 69 కిలోల విభాగంలో హర్జీందర్ కౌర్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 60 కిలోల విభాగంలో రిష్కాంత్ సింగ్ చనాంబం స్నాచ్లో కామన్వెల్త్ క్రీడల కొత్త రికార్డు నెలకొల్పి రజత పతకాన్ని సాధించాడు. లవ్ప్రీత్ సింగ్ కూడా రికార్డు స్థాయి ప్రదర్శనతో రజత పతకాన్ని గెలుచుకోగా మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్న కాంస్య పతకాన్ని అందుకుంది. బాక్సింగ్ లో కూడా భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక ఇతర దేశాల ప్రదర్శన విషయానికి వస్తే, ఆస్ట్రేలియా 55 స్వర్ణాలు, 30 రజతాలు, 43 కాంస్య పతకాలతో కలిపి 128 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎక్కువగా స్విమ్మింగ్ పోటీల్లో ఆస్ట్రేలియా అధిక పతకాలు సాధించింది. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్ విభాగాల్లో ఇంగ్లాండ్ బలమైన పోటీ ఇస్తోంది. ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు అత్యంత పోటీతత్వంతో సాగుతున్నాయి. బాక్సింగ్, అథ్లెటిక్స్, జూడో, పారా క్రీడలలో ఇంకా పలు పతకాల పోటీలు మిగిలి ఉండటంతో భారత క్రీడాకారుల నుంచి మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ 2వ తేదీన ముగియనున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: నేటి యువతకు కొడాలి కమలమ్మ గారి జీవితం ఒక దిక్సూచి. విద్యను అభ్యసించాలి, మానవత్వాన్ని పెంపొందించాలి, కులమత భేదాలకు అతీతంగా అందరినీ గౌరవించాలి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అదే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి. చరిత్రలో కొందరి పేర్లు శిలా ఫలకాలపై చెక్కబడతాయి, మరికొందరి పేర్లు ప్రజల హృదయాల్లో చెక్కబడతాయి. కొడాలి కమలమ్మ గారు రెండో కోవకు చెందిన మహనీయురాలు.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రావోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కొరకుని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమ్ నగర్ ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం. ఈ పాటను కోరిన శ్రోత భట్టిప్రోలు నుండి మురళి.
1: కడవే

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: వినబోతున్న పాటను కోరిన శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరి కోరిక మేరకు పండంటి కాపురం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, సి నారాయణరెడ్డి రచనకు ఎస్పి కోదండపాణి సంగీతం.

కార్యక్రమంలో తరువాత ఇంద్రధనస్సు ఈ చిత్రం నుండి పీసుశీల పాడిన గీతం గీతరచన ఆత్రేయ. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్.

తరువాత రంగం ఈ చిత్రం నుండి అల్లాప్రాజ్ ప్రశాంత్ని పాడిన గీతం, గీతరచన వనమాలి. ఈ పాటను కోరిన శ్రోతలు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన ఇంకా వారి కుటుంబ సభ్యులు.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు మువ్వమండలం కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి. వీరి కోరిక మేరకు సుమంగళి ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన గీతం, ఆత్రేయ రచనకు కెవి మహాదేవన్ సంగీతం.

కార్యక్రమంలో తరువాత నువ్వొస్తావని ఈ చిత్రం నుండి హరిహరన్ చిత్ర ఆలపించిన గీతం. ఈ పాటను కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

0: మీరింతవరకు రాబోయే అతిథి శీర్షికన వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీరాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, కుమారి ఎన్ మణి. మరి విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్లిపోదామా?
1: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో రాష్ట్ర విమానయాన రంగంలో ఆరంభం కాబోతున్న శుభక్షణాలివే. ఇదిగో భోగాపురం. ఆకాశ దేశాన ఆంధ్రప్రదేశాన ఆషాఢమాసాన భోగాపురం విమానాశ్రయం శుభావిష్కారానికి ఈ అమృత ఘడియలు. శరవేగంతో మనోవేగంతో కాదు, వాయు వేగంతో నిర్మాణమైన ఈ విమానాశ్రయ శుభారంభం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మి

0: నిర్వహించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆరంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కృతం కానున్న ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్దేశితం అయినటువంటి ఈ మధుర మనోజ్ఞ క్షణాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో రూపుదిద్దుకుంది. ప్రజల ఆశలు నెరవేరుస్తూ అభివృద్ధికి గోపురంగా, ప్రయాణికులకు విమానాల సవ్వళ్లు చేసే నూపురంగా, ప్రగతిశీలతకు కాపురంగా, భోగాపురంగా, ఇంకా చెప్పాలంటే ఇది భోగాపురమా, కేవలం భోగాపురం కాదు వైభోగాపురం, అంటే వైమానిక సంపత్తి నిండిన భోగ భాగ్యాల పురం భోగాపురం. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాటై రన్వే సిద్ధం కాగా, సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ని మనం ఆనందిస్తాం, ఆపేక్షిస్తాం, దాన్ని చూడాలని ఉబలాట పడతాం. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం, రాబోయే రోజుల్లో 18 మిలియన్లకు విస్తరించాలని ఈ ప్రణాళికల్ని రూపొందించి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర విమానయాన వసతులతో పర్యాటకం, వాణిజ్యం, వివిధ రంగాల అభివృద్ధికి బీజావాపనం జరిగింది. ఇక్కడే దేశీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ఈ ప్రాంతానికి దేశ విదేశాలతో అనుసంధానం మెరుగుపడేలాగా ఈరోజు ఇప్పుడు అదుగో ఆరంభోత్సవానికి అన్ని విధాల సంసిద్ధమైనటువంటి భోగాపురం విమానాశ్రయంలో ఉన్నాం. ఎప్పుడెప్పుడా అని ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగి శుభవేళ ఆకాశ మార్గాన ఎగిరే విమానాలు, అలాగే అత్యవసర ప్రయాణాలకు అనుకూలంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయిక రంగ ప్రముఖులకు, సామాన్యులకు, మాన్యులకు, అసామాన్యులకు అందుబాటులో ఉండి నేల నుంచి ఆకాశ వీధిలో యానం చేయడానికి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి ప్రణాళిక తన విజయధ్వజంగా ఈనాడు ఇక్కడ ఈ శుభావిష్కారానికి సంసిద్ధంగా ఉంది భోగాపురం విజయనగరం జిల్లాలోని ఈ విమానాశ్రయం. సులభతరమైన ప్రయాణం అంటే 40 చెక్ ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర ప్యాడ్స్, సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం అధునాత స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు, ప్రయాణికులకు షాపింగ్, వినోదం కోసం వ్యాపారాత్మకమైనటువంటి అవకాశాలు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు కూడా కొలువుదీరున్నాయి. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మితమైనటువంటి ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది మణి మకుటం. ఒక రివట అలా వీస్తే ఏమవుతుందో అని బెంగబడిపోతాం. అలాంటిది హాయైన ప్రయాణంలో రెక్కలల్లారుస్తూ దూసుకుపోయేటటువంటి విమానాలని మనమంతా కూడా ఇక్కడ నుంచి అధిరోహించి మన మన లక్ష్యాల్ని భద్రంగా చేర్చడానికి అన్ని విధాల 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణ సేవలు అందించేలా MTC టవర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే
1: అటు సాంకేతికతను, ఇటు పర్యావరణ సమతుల్యతను రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైట్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్ని, ప్రయాణికుల సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే వనరుల సమర్థ వినియోగానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణ హిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ చుట్టిల్లు కాటేజీలను, అరకులోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తు చేసేలా ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుందని, ఈ ప్రాంతంలో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇక
0: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతున్న మధుర సన్నివేశం ఇదిగో. సంప్రదాయ కళలు, జానపద కళారీతులు, నృత్యాలు, గరగ నృత్యాలు, అనేకానేకమైన జానపద కళల మధ్య విచ్చేసిన అతిథులందరూ కూడా ఈ విమానాశ్రయ వైభవాన్ని పరస్పరం వర్ణించుకుంటూ అశేష ప్రజానీకం ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ నృత్య భంగిమలు, ఆ చిందులు, కనువిందులు, ఎగిరే విమానాలు, వచ్చేటటువంటి ప్రయాణికులు, ఈ సందోహాన్ని మనకి ఇప్పుడే ఇక్కడే ప్రేక్షక సమూహంలోని ఉత్సాహం, వయస్సుతో నిమిత్తం లేకుండా భారతమాత ఒడిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు, విజయనగరానికి దరిదాపుగా ఇదిగో భోగాపురం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వ సన్నద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గ్రీన్ పోర్ట్ ఎయిర్పోర్ట్ ఘనంగా ప్రారంభం కానుంది. భోగాపురంలో జిఎంఆర్ అత్యంత ఆధునిక హంగులతో నిర్మితమై జాతికి అంకితం కానుంది. వాణిజ్య సర్వీసులు ప్రారంభోత్సవం జరిగాక మనకి విశాఖపట్నంలోని మొత్తం ప్రజానీకము, ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరానికి చేరువుగా ఉన్నటువంటిది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉంది సుమా అనేలా ఎగిరే చేప. చేప నీళ్లలో ఉంటే గెంతులాడుతుంది, కానీ ఎగురుతుందా? ఎగురుతుంది. అన్ని సౌకర్యాలు ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం అన్నప్పుడు మనకి చేప నీళ్లలోంచి గాలిలోకి ఎగిరితే అది విమానం. జలాల్లో ఉంటే ప్రయాణికులకు జరగబోతున్నటువంటి వాయువేగాల సన్మానం. ఈ రెండిటిని కలగలిపి ఈనాడు ఈ ఆకృతిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్పోర్ట్ కోసం ఎందరెందరో ఎదురు చూస్తున్నారు. ఎన్ని అద్భుతాలు! అత్యంత భారీగా నిర్మించిన రన్వే, దేశంలో పొడవైన రన్వేల్లో ఒకటిగా 3.8 కిలోమీటర్ల రన్వే అదిగో సంసిద్ధం. దీనివల్ల బోయింగ్ 777, ఎయిర్ బస్ A330 లాంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులువుగా ల్యాండ్ అవుతాయి. అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమ వీరుడు ఈనాడు ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థకి ఆ మహానుభావుడి పేరు పెట్టుకోవడం ద్వారా మనం ఆ మహావీరుని త్యాగఫలాన్ని గగన శిఖనకి ఎగిసేటటువంటి విమానయానం ద్వారా అనునిత్యం స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అల్లూరి సీతారామరాజు జనించిన 129 ఏళ్ల తర్వాత ఆయన పేరుతోటి ఈ మహోద్యమమైన సాంస్కృతిక రంగ అభివృద్ధి కోరుతూ, సార్వత్రికమైన ప్రగతిని ఆశిస్తూ, పారిశ్రామిక పథంలో ఈ అభివృద్ధి రథం మునుముందుకు సాగడానికి, గగన మార్గాన ప్రయాణించడానికి మనం ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టుకున్నాం. ఈ పేరు ఎలా నిలబడుతుంది? ఆకాశ మార్గంలో విజయ పతాకంగా, వీర విహారంగా, భరతమాత త్రివర్ణ కేతనం, మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నంత ఆకర్షణీయంగా విమానాలు దూసుకుపోతూ ఉంటే, ఆ విమానయానం చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా వెళుతున్న లక్ష్యం వైపు దేశభక్తి ప్రపూరితంగా, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలన్నా, ఏ విదేశాలు పర్యటించాలన్నా సరే ఆదేశం మన హృదయంతరంలో ఉన్నటువంటి దేశభక్తి ప్రపూరితం, దానితో ముడిపడినటువంటి సాంకేతిక లక్ష్యాలు, మూల్యాలు, విలువలు, వీటన్నిటినీ పట్టుకొని రెక్కల

0: అలారుస్తూ వెడుతూ ఉంటే ఆ రెక్కలు తొడిగిన వేళ కలల అలల చప్పుడు సముద్ర తీరంలో వినబడుతూ ఉంటే ఎగిరే చేప ఆకృతిలో ఉన్న ఈ ప్రాంగణంలోంచి విమానాలు ఎగసే వేళ దూసుకుపోయే వేళ ఎప్పుడు అని మనం చూస్తున్న శుభక్షణమిది.
1: ఇంత అద్భుతంగా ఈనాడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన కేంద్రం ప్రారంభోత్సవంలో దీనికన్నా ముందుగా మనం మాట్లాడుకోవలసింది అంతర్జాతీయ విమానాశ్రయ ఆవిర్భావం గురించి. ఇక ప్రాజెక్టు ఆవిర్భావం విషయానికొస్తే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు, మెరుగైన విమాన రవాణా అవసరం ఏర్పడింది. విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖకు చెందిన ఐఎన్ఎస్ డేగా పరిధిలో ఉండడం వల్ల విస్తరణకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కొత్త అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో వేల ఎకరాల భూసేకరణ చేపట్టబడింది. భూసేకరణ సందర్భంగా రైతులతో చర్చలు, పరిహారం, పునరావాసం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పర్యావరణ రక్షణ, కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగింది. 2019 ఫిబ్రవరి 14 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాన నిర్మాణ సంస్థ ఎంపిక, పూర్తి నిర్మాణ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 2019లో ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టు పునః సమీక్ష జరిగింది. అనంతరం జిఎంఆర్ గ్రూప్కు చెందిన జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను పీపీపీ విధానంలో విమానాశ్రయ అభివృద్ధి సంస్థగా ఎంపిక చేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు పూర్తయ్యాయి. 2023 మే 3 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ దశ నుంచి భారీ స్థాయిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
0: అత్యంత వేగంగా ఈ పనులు సాగుతూ ఉంటే, మరోపక్క చేసేవారికి ఆనందంతో కూడిన శ్రమ, చూసేవారికి ఉత్తరాంధ్ర ఆర్థిక మణిహారాన్ని ఎలాగ అల్లుతూ వెళ్తున్నారో కదా అనే ముచ్చట. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందదు. ఐటీ ఫార్మారంగాలు అబ్బో ముందుకు దూసుకు వెళ్లడమే, పరిశ్రమలు భారీగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక కార్గో హబ్ ఈ విషయానికి వస్తే, ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా ఫార్మా, సీఫుడ్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు చాలా సులభతరం కానున్నాయని నిపుణుల అంచనా. ఆ అంచనా నిజం కూడా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చాలా అంశాలని మనం చూడొచ్చు. ముఖ్యంగా విమానాశ్రయం అనగానే విమానాలు వస్తాయండి, వెళ్తాయండి, ప్రయాణికుల పద్ధతిలో వెళతారు, ఇది ఎక్కడైనా ఉన్నదే. కానీ భోగాపురం, అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇటు విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంతో, అటు విజయనగరానికి 25 కిలోమీటర్ల చేరువులో నిర్మితమైన ఈ విమానాశ్రయం లోపల స్థానిక హస్తకళల వైభవం, వైమానిక ప్రయాణ శబ్దం ఒక పక్క ఉంటే, విమానం, వీణావాదనం ఈ రెండిటికీ కుదురుతుందా పొంతన అంటే, అదిగో కుడ్య చిత్రాలుగా బొబ్బిలి వీణల ప్రదర్శన, అలాగే ఏటికొప్పాక బొమ్మల గురించి, పొందూరు ఖాదీ విశేషాలు, పలాస్ జీడిపప్పు ఇలాంటి వాటి గురించి అద్భుతమైన శిల్పాలు కూడా మనం చూడబోతున్నాం. ఎన్నెన్నో కళాఖండాలు అఖండంగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం నుండి ఖండాంతరాలకు విమానాలు వెళ్లే అత్యాధునిక సాంకేతిక

0: సదుపాయాలు అంటే 40 తనిఖీ కౌంటర్లున్నాయి. ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవడానికి వీలుగా మొట్టమొదటి దశలోనే ఈ 40 అధునాతన చెక్ఇన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరి డీజీ యాత్ర 12 డీజీ యాత్ర పాస్, పేపర్లెస్ అంటే కాగితం ముక్క అవసరం లేకుండా కేవలం ముఖం చూసి దాని గుర్తింపుతోటి అంటే ఫేషియల్ రికగ్నిషన్ ప్రయాణం కోసం 12 డీజీ యాత్ర గేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల క్యూ లైన్లో నిలబడే సమయం చాలా వరకు తగ్గుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే టెర్మినల్ వైశాల్యం మాట ఏమిటండి, 62,500 చదరపు మీటర్ల భారీ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. దాన్ని మనం కనువిందుగా చూస్తాం, దాని ద్వారా సౌకర్యాన్ని పొందుతాం.
1: ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి దేశం మొత్తం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వీరుడు, గౌరవార్థం ఆయన పేరిట భావితరాలు గుర్తుంచుకోవాలి అని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పొందిన ఈనాటి మన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగే కార్యక్రమం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ఎంతో అద్భుతమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుదీర్ఘమైన రన్వే, 3,800 మీటర్ల పొడవైన ఈ రన్వే, కోడ్ ఎఫ్ కోడ్ ఈ ప్రమాణాలతో నిర్మించిన ఈ రన్వే, బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330 వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ ప్యాసింజర్ కార్గో విమానాల ల్యాండింగ్కి అనువైదిగా ఉన్నది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమైనప్పటికీ భవిష్యత్తులో 4 కోట్ల మందికి విస్తరించే అవకాశమున్న మాస్టర్ ప్లాన్ కూడా సంసిద్ధమైంది.
0: ఫ్లైఓవర్ రోడ్డు విషయానికి వస్తే ఎందుకు అంటే ట్రాఫిక్ లేని ప్రయాణం, ఇది సముద్ర తీర రహదారికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైఓవర్ రోడ్డు జాతీయ రహదారి NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకి అనుసంధానం చేసే ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనకి పూర్తి కావడం, దానివల్ల వచ్చే సదుపాయం అందరికీ గత విమానాశ్రయాలతో అనుభవైక వేద్యమే, అది ఇప్పుడు ప్రజలకు అంకితం కానున్నాయి. ఇవి మాస్టర్ ప్లాన్ రోడ్ గ్రిడ్ అంటే VMRDA దాదాపు అత్యధికమైనటువంటి వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవైన రోడ్ గ్రిడ్ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ నగరం లోపలి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలాగా ఈ అనుసంధాన మార్గం ఉంటుంది. మొదటి దశలో 60 లక్షల మంది సామర్థ్యంతో ఇది ఆరంభమవుతును. 2వ దశలో 1.2 కోట్లు, 3వ దశ పూర్తయ్యేసరికి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికుల్ని ఇది సౌకర్యం కలిగించేలాగా విస్తృతి కానుంది. భవిష్యత్ అవసరాల కోసం దాదాపు చాలా ప్రగతిశీలమైనటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు ఏర్పాటవుతున్న విమానాశ్రయం. ఇంచుమించుగా ప్రారంభోత్సవం ఇవాళ అని అనగానే ప్రయాణికుల్లో, ప్రజల్లో, చుట్టుపక్కల వాళ్ళలో, ఎక్కడెక్కడి వాళ్ళలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలాంటి పాత నిర్మాణాలు లేని సరికొత్త విశాలమైనటువంటి స్థలంలో కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రధానంగా ఎలాంటి రన్వేలు ఏమీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత మంచి ప్రణాళికతోటి ఆకృతితోటి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఎందరో ఈనాడు ఇక్కడ ప్రేక్షకులుగా ఆహూతులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూడడం, సంబంధితమైనటువంటి సచివులు సందేశాల్ని అందించడం, ఆధునిక సాంకేతికతతో కొత్త ప్రణాళికలతో జనోపయోగంగా నగర వాతావరణాన్ని ఎంతమాత్రము కూడా ఇబ్బంది కలిగించకుండా నిర్మించిన ఇది జాతికి అంకితం కావడం ఒక సుకృతం. ప్రభుత్వం, సంస్థ, ప్రజల కోసం ఇంత భారీ ప్రాజెక్ట్ని దేశ ప్రజల సేవ కోసం, వాడుక కోసం

0: అధికారికంగా అప్పగిస్తున్నటువంటి ప్రజారాధనీయమైనటువంటి సన్నివేశం ప్రజలకు అందరికీ కూడా ఇది ప్రత్యక్ష పరోక్షమైన సేవలు అందిస్తుంది. ప్రముఖులెందరో దీని గురించి చక్కగా చర్చించుకొని విశదంగా ఇది ఎలాగ జనోపయోగమో ఈ విమానాశ్రయం గురించి మాట్లాడుకోవడం మనకి వినిపిస్తుంది, మాట్లాడాలని మనకు కూడా అనిపిస్తుంది. ఈనాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న ఈ విమానాశ్రయం విశాఖపట్టణానికి ఉత్తర దిశలో ఉత్తరాంధ్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానాన్ని చేరువ చేయడం కోసం దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనువుగా రూపకల్పన చేసి విమానాశ్రయం ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల్ని అందించడంతో పాటు సరుకుల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు కొత్త పుంతలు తొక్కుతూ ఎగిరే చేప మన కోసం అందుకోండి అన్నట్టుగా ఆశలను రేకెత్తించి దూరాశలన్నిటినీ కూడా తీర్చేలా దూర ప్రయాణాలకు అనువుగా ఇక్కడ ఉంది. ప్రజలంతా కూడా ఈ అమృత క్షణాల కోసం, అద్భుత ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
1: మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి తెలుసుకోవాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా భావిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాలను అందించడం ఈ విమానాశ్రయం ప్రధాన లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత విషయానికొస్తే భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థిక, సామాజిక ప్రయోజనాల విషయానికొస్తే ఈ విమానాశ్రయం వల్ల హోటళ్లు, రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి రంగాలు అభివృద్ధి చెందే అవకాశముంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. అరకు లోయ, బొర్రా గుహలు, భీమునిపట్నం బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభతరమవుతుంది. దీనివల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతటి అద్భుతమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ విశేషాలలోకొస్తే మొదటి దశలో సుమారు 3,800 మీటర్ల పొడవైన రన్వే, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ట్యాక్సీవేలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఆధునిక భద్రతా వ్యవస్థలు, పర్యావరణ హిత నిర్మాణం, ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024 తరువాత నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. రన్వే, టెర్మినల్ భవనం, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, కార్గో మౌలిక వసతులు పూర్తయ్యాయి. 2026 జనవరిలో విజయవంతమైన వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించడం ద్వారా విమానాశ్రయం కార్యాచరణకు సిద్ధమైందని నిరూపితమైంది. ఇక 2026 జులై నాటికి విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది. ప్రాజెక్టు పూర్తయినట్టు ప్రకటించబడింది. ఈనాడు అంటే ఈరోజు 2026 ఆగస్టు 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం మరికొద్దిసేపట్లో ఘనంగా ప్రారంభోత్సవం కాబోతోంది.
0: ప్రగతికి కేంద్ర బిందువు, అటు చూస్తే అపారమైన సింధువు సముద్రం. ఈనాడు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ స్థాయి మౌలిక వసతులతో నిర్మిణమైన ఈ విమానాశ్రయం మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా ఆరంభమై జాతికి శుభాంకితం కానుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేక్షక సమూహం చాలా క్రమశిక్షణతో వారికి నిర్దేశించిన స్థలాలలో, ఆసనాలలో సుఖోపవిష్టులై ఉన్నారు. ప్రముఖులెందరో ఈ విమానాశ్రయం గురించి

0: దీని ఏర్పాట్ల గురించి, అభివృద్ధి గురించి, సాధించబోయే ప్రగతి గురించి కూలంకషంగా, సాంకేతికమైనటువంటి పరిణామాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఆ శుభక్షణాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అవి ఇక్కడ ఈ స్థలంలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ విమానాశ్రయ ప్రేక్షక స్థానాలలో ఉన్నవారికి ఇది కనువిందు. మరి ఇక్కడే కాసింత దూరంగా ఉన్న వాళ్ళకి ఎలాగ అంటే దానికి కూడా తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఒక ప్రధాన వేదిక, దానికి రెండు వైపులా ఉపవేదికలు, మొత్తం 300,000 మంది కూర్చోడానికి ఏర్పాట్లు, ఎక్కడికక్కడ గ్యాలరీలు, ఎంత దూరం నుంచైనా సభావేదిక కనిపించేలా అన్ని చోట్ల భారీ ఎత్తున తెరలు ఏర్పాటయ్యాయి. భద్రత ఏర్పాట్లు, చాలా చాలా చాలా కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నాం. మన ముఖంలోని ఆనందం, మన ముఖంలోని అభిప్రాయ వ్యక్తీకరణ, కవళికలు, కదలికలు అన్నీ కూడా చక్కగా కనిపించేలాగా, వేదిక మీద జరిగే వేడుకంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా, ప్రతి ఒక్కరూ వేదిక ముందు భాగంలోనే ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మధురానుభూతిని కలిగిస్తూ, మనోజ్ఞ క్షణాల్ని మనసులో నిలుపుతూ, ఏ విమానం ఎప్పుడు ఇక్కడ ఆగుతుందో అందరికీ తెలుసు, ఎవరు దిగి దీన్ని జాతికి అంకితం చేస్తారో కూడా తెలుసు, తెలిసిన విషయమైనా కళ్ళెదుట పడే వరకు ఆ వేడుక గురించి ఎన్ని మధురమైన ఊహలు, మనోజ్ఞమైన భావనలు, భోగాపురం విమానాశ్రయం ఆరంభమైతే ఎంత ప్రగతి అన్నది ఊహలకు అందేది కాదు, వాస్తవంలో నిలబడేది. అలాంటి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తూ మొత్తం అంతా కూడా అన్ని ఏర్పాట్లతో, ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలాగా, 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున 2 రన్వేలు, ఫార్మా ఆక్వా సముద్ర సంపద ఎగుమతులతో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేలా, 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ లాజిస్టిక్ జోన్, 2 అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కేంద్రీకృత డిజైన్, సులభతరమైన చెక్ఇన్, సహజ కాంతి, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రపంచ స్థాయి వసతులు మనం ఇక్కడ చూడగలము. 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ATC టవర్, 360 డిగ్రీల్లో ఏరోడ్రోమ్, విమాన సమాచార సేవలు, 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాల్ MRO, ఏప్రాన్లు, విమానాలు కడిగే ప్రదేశాలు, ఎయిర్ సైట్, ల్యాండ్ సైట్ సర్క్యులేషన్, హ్యాంగర్లు, ఇంజిన్, రన్అప్ వేలు, నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహానికి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి వేగవంతానికి ఈ విమానాశ్రయం, ప్రగతికి ఇది ఆశ్రయం, సౌఖ్యానికి శుభాశ్రయం, సుఖానికి భద్రతో కూడిన ప్రయాణానికి ఇది చిరు విలాసం, పెను వికాసం, మొత్తం మీద ప్రయాణ సౌకర్యానికి ఉల్లాసం. మనసు చేపపిల్లలా ఎగిరిపడుతూ ఉంటే ఆ మనసుకి ప్రతీకగా పతాకంలాగా ఈ విమానాశ్రయం ఆకృతి కూడా స్థిరంగా కనబడుతూ ఉంటే మన హృదయానికి ఈ ఉల్లాసానికి, ఈ ఉత్సాహానికి, ఉత్తేజానికి, ఆనందోద్వేగానికి హద్దులు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? ఆకాశమే హద్దు. అక్కడి దాకా ఎగురుతూ క్షేమంగా భూమికి చేరి ప్రయాణికుల నుండి హాయైనటువంటి సుఖకరమైన వీడ్కోలు అందుకోవడానికి, విమాన సేవలు అందించడానికి, ఆనందాన్ని చిందించడానికి, మన హృదయాలు వాటిని పొందించడానికి, పొదిగించడానికి, మనల్ని అనేకానేక రంగాల్లో ఎదిగించడానికి, మొత్తానికి గగనంలో ఎగిరించడానికి ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని, విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కేంద్రీకృతమై ఉంది, సాంద్రీభూతమై ఉంది, మరికొద్ది క్షణాల్లో ఆరంభం కానుంది.
1: లోహ విహంగం ద్వారా ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమం ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమమైతే, మన ప్రధాని ఈనాటి పర్యటనలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి

0: అభినందన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వాటిలో భాగంగా విశాఖపట్నంలో 460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ASIP సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్ కు చెందిన APACI భాగస్వామ్యంతో ASIP టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ది చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీకండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇదే కాక కర్నూల్ 4 రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్ 1 4.5 గిగావాట్ల ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది. అనంతరం 3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్, సౌర విద్యుత్ జోన్ ఆంధ్రప్రదేశ్ పార్ట్ A పార్ట్ B ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు.
1: ఆ ప్రారంభాల మధ్య ఈ సంరంభం కళా సౌరభం కుడ్యాల మీద చిత్రించినటువంటి ఆ చిత్రాలు, అలాగే వివిధ వర్ణాలతోటి కనువిందు చేస్తూ అటు ఇటు కుడ్య చిత్రాలు, నడుమ నడకదారి, వాటన్నిటితో పాటు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఆంగ్లాక్షర తోరణం, ఎగిరే చేప ఆకృతిలో శుభాకృతిలో మనం ఎంత ఎత్తు నుంచి చూసినా అందంగా హాయిగా కనబడుతూ అక్కడికే వెళ్ళి ఇక్కడి నుంచి 4 అడుగులు ముందుకు వెళ్ళామనుకోండి, విమానాశ్రయం ఇక్కడ జనాశ్రయం, వీళ్ళందరూ మనమందరం కలిసి మేం భారతీయులం. భారతీయ విమానయాన శాఖ ప్రగతి చిహ్నం, సంకేతం, అంతర్జాతీయానికి మన అభివృద్ధి సందేశం అన్నట్టుగా భారత ప్రధాని శుభావిష్కరణ చేసినటువంటి ఈనాటి ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదుగో తరలి వెడుతున్నటువంటి ప్రధానుల వారి మార్గంలో ముచ్చటిస్తూ, ఆ హస్తకళా నైపుణ్యాన్ని పరికిస్తూ, దీని నిర్మాణాన్ని పరిశీలిస్తూ, ఈ తంబురని మనశ్రుతిగా వింటూ అందరూ ప్రముఖులంతా కూడా ఈనాడు ఇక్కడ ఒక ఛాయాచిత్రంగా తీర్చిదిద్ది గగనయానానికి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ భోగాపురం విమానాశ్రయం శుభారంభం చేసి తొలి అడుగు ఒక కలల రెక్క రెక్కలల్లారుస్తూ ఎగిరిన ఈ గాలి ఓడ అంటే ఈ విమానం. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి మొత్తం భారతీయ ప్రగతికి ఇది తోరణంగా భాసిల్లుతూ ఈ ద్వారాన్ని, ఈ ద్వారా ఈ ఉత్తరాంధ్ర రాజమార్గం ఆకాశయానానికి అటు వ్యాపార వాణిజ్య సాంస్కృతిక విద్యా రంగాలకి వెరసి ప్రగతి ధర్మ చక్రంగా భాసిల్లే జాతీయ పతాకంలాగా గర్వంగా అందంగా ఆనందంగా గగన వీధిలో తలెత్తుకొని ఎగిరేలాగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్ది శుభారంభ కార్యక్రమానికి పుష్కలమైనటువంటి ఆరంభ క్షణాల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ యావత్ ప్రజానీకం దేశమంతా కూడా దీన్ని వీక్షించడం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సముల్లాసంగా స్వీకరిస్తూ ఈ ప్రగతి పతాకాన్ని ఎగరేయడానికి నేను సైతం మేము సైతం అంటూ వ్యక్తి వ్యక్తి వ్యవస్థగా, వ్యవస్థ ఒక సంస్థగా, సంస్థ సమస్తంగా మారి దేశ ప్రగతి కోసం పాటుపడే అడుగులు పడుతున్న ఈ క్షణాల అడుగడుగున నీరాజనాలు అందుకునే అభివృద్ధి కోసం, సంకల్ప సిద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం నిలబడిన విమానాశ్రయం, ఒక్క విమానాశ్రయమే కాదు అనేకానేక కార్యక్రమాల ప్రణాళికల ఆచ

0: నరేంద్ర మోదీ. అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకత శ్రోతలందరికీ తెలిసినదే. ఎక్కడో ప్యారిస్ లో ఉన్న ఐఫిల్ టవర్ వద్ద కూడా అరకు కాఫీ స్టాల్ ని ఏర్పాటు చేశారంటే అరకు కాఫీకి ఉన్న అత్యంత ఆదరణ, ప్రజాదరణ ప్రపంచ వ్యాప్తంగా సాగిందన్న ఆ కాఫీని టేస్ట్ చేయడానికి ముందుకు వెళ్తారట మన మాననీయ ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.
1: ఈనాడు ఇంత సంరంభానికి మూలకర్తగా ఉన్నది మన దేశ అభివృద్ధికి నైపుణ్యాన్ని వినియోగించాలనే ఒక అపూర్వమైన మేథ. అదే ఈనాడు గగన తలానికి భోగాపురం నుండి ప్రధానంగా విమానాశ్రయం నుండి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం కావడానికి ఉత్సాహపడుతున్నటువంటి ఈ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని కేవలం ఊహల్లో నిర్మిస్తే చాలదు, దీనికి ఉత్తుంగ తరంగితమైన ఆలోచన విధానం ఉండాలి. ఆ తరువాత దానికి పెట్టే పేరు ఈ దేశ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం విల్లమ్ముల్ని చేతబట్టి ఉల్లమ్ముల్ని గెలిచి తెల్లదొరల తలలని నేల ధూళిలో పొరలాడించినటువంటి అపూర్వ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి దీన్ని నెలకొల్పడం అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంతటికీ కూడా ఆత్మీయుడు, ఆప్తుడు. అలాగే కొండఫలం కండబలం కబళించే నీచుల్ని, తెల్లదొరల్ని పొరలాడించినటువంటి మహావీరుడు. ఆయన ఈనాడు గగనతలాన్ని దాటి దూసుకొని వెళ్ళిపోయిన ఆ వీరాకృతికి మనం ప్రత్యకృతిగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఎప్పుడు అడుగు పెట్టినా ఆ వీరత్వం, ఆ ఆలోచన ధోరణి, ఆ ప్రణాళిక ఇవన్నీ కూడా వెరసి దేశభక్తికి మూలం. వాటి అన్నిటికీ కూడా సాంస్కృతికం కేంద్ర బిందువు. ఇలాగ సాహిత్యాన్ని, సంస్కృతిని, వీరత్వాన్ని, దేశ ఆశయాల్ని, సాధించవలసిన అభివృద్ధిని, నెలకొల్పుతున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికల్ని, రేపటి ఆలోచనల్ని, ఇవాల్టి ఆచరణను, వీటన్నిటినీ కూడా ఇరుపక్కల చక్కని రెక్కలుగా చెక్కి ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యానికి మనసున్న మొక్కి తరలే ప్రతి విమానం మన ప్రగతికి సన్మానం. ఎగిరే ప్రతి లోహ విహంగం అభివృద్ధితో ముందుకెడుతున్న మన అంతరంగం. వీటన్నిటినీ జోడించి వెరసి వైమానిక సేవల్ని ఇంపుగా సొంపుగా పెంపొందింపజేసుకోవడానికి ఇక్కడ ఆరంభించాం. దీన్ని ఆరంభించడానికి ప్రధాని విచ్చేసి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు, అనేకానేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మేధావులు, చింతనాపరులు, రైతులు, విద్యాధికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు తమ ఆలోచనలతో, తమ ఆలోకనలతో, తమ ఆచరణలతో, తమ చరణాల ప్రతి మొదటి అడుగులతోటి ఈ విమానాశ్రయంలో ఆదర్శనీయమైనటువంటి పదముద్రలని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అడుగుజాడల్ని మనం మునుముందుకి తీసుకువెళ్ళడానికి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఉద్యుక్తమవుతున్నాం కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి.
0: అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అల్లంత దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు, మరి ఆ విమానాశ్రయానికి రాకపోకల సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రధాని ఈ అన్ని శంకుస్థాపనలతో పాటు 1880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు, జాతికి అంకితమిస్తారు. NH 365 బీజీలో రేచర్ల నుంచి గురువాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 365 బీజీలో గురువాయిగూడెం నుంచి దేవరిపల్లి వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 67 పై 4 లేన్ల తాడిపత్రి

0: బైపాస్ ను జాతికి అంకితమిస్తారు. ఎన్హెచ్ 565లోని పెంచలకోన ఏర్పేడు విభాగంలో లింగ సముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి, రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. అలాగే ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
1: అద్భుతమైన ధింసా నృత్యాన్ని, సన్నివేశాల్ని మనం పరికిస్తున్నాం. పంటలు బాగా పండాలని ఉత్సాహంగా మనసులు ఎగసి పడాలని, చక్కటి వాతావరణంలో గిరిజన కళాకారులు నిర్వహించే ఈ ధింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు లభించడం మన ఆనంద కారణం. దాదాపు 15 రోజుల పాటు శిక్షణ పొంది ఎంతోమంది అసంఖ్యాకంగా ఎర్రెర్రని వస్త్ర శోభతో, ఆకుపచ్చని పచ్చిక లాంటి ఆ పరదాల మీద అంత సరదాగా చేయడం వెనక ఎంత క్రమశిక్షణ ఉంది. ప్రముఖులందరూ కూడా ఈనాడు దాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ధింసా నృత్యం నడుముల మీద చేతులుంచుకొని ఒకరితో ఒకరు చెట్టాపట్టాలు వేసుకుని అచ్చం మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా, దేశ సమైక్యత సంస్కృతికి ప్రతీకగా ఎగురుతున్న ముబ్బన్నెల పతాకగా చిందులు వేస్తూ, కనువిందులు చేస్తూ, పసందైన గీతాలతోటి అటు భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత శాఖామాత్యులు అందరూ, పౌరులు ఆనందిస్తూ ఉండగా ఈ విమానాశ్రయ ఆరంభానికి ఇంత ఉత్సాహంగా విచ్చేశారు. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం అన్నారు వాల్మీకి రామాయణంలో. ఆనాడు ఆ పుష్పక విమానాన్ని చూస్తూ సూర్య తేజస్సుతో సమానంగా ఉందయ్యా అని వర్ణించాడు. ఈనాడు మనం ఎక్కబోతున్న, ఎగరబోతున్న విమానాల సంగతి కన్నా ఈ ప్రాంగణము, ఈ వేదిక, ఈ నృత్య పీఠము, ఇవన్నీ కూడా పుష్పక విమానానికి సరిసాటిగా అంతమంది ఉన్నా సరే ఇంకా కొంతమంది కళాకారులు చేరి నృత్యం చేయొచ్చు. ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది వచ్చి దీన్ని వీక్షించవచ్చు. ఎంతమంది దీన్ని ఆనందిస్తున్నా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా తెరల మీద దీన్ని చూసి తెరలు తెరలుగా వస్తున్న ఆనందాన్ని హర్షధ్వానాల మధ్య ఆనందిస్తూ, ఆహ్లాదిస్తూ దీన్ని సంతోషానికి వారధిగా, సారథిగా చేసుకోవచ్చు. అటువంటి రామాయణకాల పుష్పక విమానానికి దీటుగా ఈనాడు ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా ఉంది. మణులతో, మాణిక్యాలతో, శిల్పాలతో, మృగ చిత్రాలతో ఆనాడు అధిభాసిల్లితే ఈనాడు ధింసా నృత్యాలతో, సత్కృత్యాలతో, చిత్రాలతో, కళలతో, ఏటికొప్పాక బొమ్మలతో, వీణ తంబుర వాద్య పరికరాలతో, తోలుబొమ్మలాట కథాగానాలతో, గరగ నృత్యాలతో యావత్ ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక వాద్య నైవేద్య సంభరితమై ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి విజయనగరం జిల్లా దరిదాపుల, విశాఖపట్టణానికి దరిదాపుల ఏర్పడిన భోగాపురంలోని, ఇంకా చెప్పాలంటే మనం ఆదిలో అనుకున్నట్టుగా వైమానిక భోగాపురం, భోగాపురంలో ఇంత ఉత్సాహం ఇనుమడించింది. అవతల సముద్రం ఉవ్వెత్తున ఎగస్తోంది. దానికి ఒక ప్రత్యేక ముచ్చట, ఎందుకంటే తనలో ఉండే ప్రధాన జీవిని ఆకృతిగా చేసుకొని ఎగిరే చేప సముద్రం ఎగసి ఎగసి ఇక్కడి దాకా రాలేకపోయినా తన ప్రతినిధిగా ఈ మత్స్యాకృతిలో ఉన్నటువంటి ఈ విమానాశ్రయ నిర్మాణం, అలాగే వాహనంలో ప్రముఖులందరూ కూడా, భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులందరూ కూడా, మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖులంతా కూడా వీటిని వీక్షిస్తూ ఈ విమానాశ్రయంలో పర్యటిస్తూ ఉంటే సహ ప్రేక్షక సమూహం కరతాళధ్వానాలతో తమ గుండె చప్పుళ్లే ఇప్పటికీ విమానం ఎగిరే సవ్వడిగా, తమ కలల రెక్కలే ఈ లోహ విహంగానికి ఇరు పక్షాలుగా, తమ భావాలే ఈ చక్రాలుగా ఒక్కసారి తమ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆనంద శబ్దధ్వనులు మనం విమానం ఎగరడం అంటే టేకాఫ్గా, ట్రావెలింగ్గా, ప్రయాణంగా, అలాగే టెర్మినల్కి ల్యాండ్ అయ్యేలాగా తీర్చిదిద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమానాలు ఎగిరే ఆ కలలు పండే రోజు ఇవాళ అయితే, కలల నిండా ఉండే రోజు అతి దగ్గరలోనే ఉందనే భావనతో కదులుతున్నది శకటం.
0: ఉత్తరాంధ్ర

0: గిరిజన ప్రాంతాల గుండె చప్పుడైన పురాతన జానపద నృత్యం థింసా. థింసా ఈ నృత్యాన్ని 13,000 మంది యువతులు ఏకరూప దుస్తులతో, ఎర్రటి ఏకరూప దుస్తులతో ప్రదర్శిస్తూ ఉంటే, ఓపెన్ టాక్ జూప్లో మన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కలిపి ఆస్వాదిస్తున్న ఈ క్షణం అజరామరం, అమృతం. ఇక తరువాత వచ్చే కార్యక్రమంలో 200 మంది విద్యార్థులతో కూడిన అరుదైన కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రధాని ఆస్వాదించబోతున్నారు.
1: కూచిపూడి అంటే తెలుగుదనానికి ప్రతీక. ఆ ప్రతీకలోని వెలుగుదనమే ఈనాడు విమానాశ్రయ శుభావిష్కరణ. దీని ఆవిష్కరణ ఒక సువర్ణాధ్యాయంగా ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా దిగేలాగా ఏర్పాటు చేశారు. ఫార్మా, ఆక్వా, సముద్ర సంపదలు ఎగుమతికి కూడా వీలయ్యేలాగా వీటిని తీర్చిదిద్దారు. భోగాపురం అన్న పేరున్నందుకు భోగ భాగ్యాలతో ప్రజ విలసిల్లడానికి ఉలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతలాగా ఏర్పాటైంది. ఈ ఆరంభోత్సవం, ఈ ఆవిష్కరణోత్సవం మన హృదయంలోని అభ్యుదయానికి, మనం సాధించబోయే ప్రగతికి తార్కాణంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ. ఒక విమానాశ్రయం నిర్వహణ అంటే అది మాటలు కాదు, కలలకు వచ్చిన రెక్కలు విమానాశ్రయానికి మొలుస్తాయి. ఆ మొలకల్లోంచే అభివృద్ధి వృక్షాలు మొలకెత్తాలి. దానికి ప్రగతిశీల పుష్పాలు పూచి మనం అంతర్జాతీయ స్థాయిలో వాటి ఫలాల్ని ఆనందించాలి, అనుభవించాలి. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలాగా దీని నిర్మాణం, 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా ప్యాసింజర్ టెర్మినల్, మొదటి దశ 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ ఉంటే, రాబోయే రోజుల్లో అది 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు. ఈ తీర ప్రాంత వైశిష్ట్యాన్ని చాటేలాగా మనం ఏ ఆకృతిలో దీన్ని నిర్మించుకున్నామో, టెర్మినల్ పైకప్పు సంప్రదాయమైన ట్రిగ్రామ్ థీమ్ ఆర్ట్తో కూడా ఆకట్టుకునేలాగా దీన్ని రూపొందింపజేశారు. ఇది భోగాపురంలోని విమానాశ్రయం యొక్క వివరణ, వర్ణన. అయితే ఇక్కడ కళారూపాలు, వాటికి తోడు ప్రజల ఆశల దీపాలు, ఇవన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగేటటువంటి రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్న ఆనాడు ఈనాడే మన కళ్ళ ముందు కనువిందు చేస్తోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అనగానే భారతీయ ప్రఖ్యాతిని దేశ విదేశాలలో వ్యాపింపజేసే ఒకనొక చలనాత్మక చర్య, ఆచరణాత్మక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితను ప్రపంచానికి చాటి చెప్పడానికి అటు లాజిస్టిక్ కేంద్రంగా, ఇటు గ్లోబల్ కనెక్టివిటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతీయ ప్రగతికి కోణం. ఈ విమానాశ్రయం భారతదేశ అభివృద్ధికి దృక్కోణం. ఈ విమానాశ్రయం కళారూపాల ఆవిష్కరణం. ఈ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రతి విమానం గగనంలో దూసుకుపోయే అల్లూరి సీతారామరాజు బాణం. ఆనాడు ఆ బాణం తెల్లదొరల్ని తరిమి కొడితే, ఈనాడు ఈ బాణం ఎల్లవారిని దొరలుగా, దర్జాగా వారి వారి సంపాదనలను, వారి వారి ప్రయాణాలను ఇంపుగా పెంపుగా తీర్చిదిద్దడానికి, పెంపొందింపజేయడానికి, యువత భవిష్యత్ ప్రణాళికలను తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ వ్యాపారాలకు మూలస్థానం. అటు సముద్రం అపారం, ఇటు పొందాలి అభివృద్ధి వ్యాపారం.
0: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ మైదానంలో జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగు పడనుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిప్ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో జిల్లాలో ఆనందపురం మండలం తర్లువాడ

0: గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం ఆగస్టు 1, 2026 ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానితో ఉండి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్ సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీగా కూడా ఇది పేరు పొందింది. ఈ ప్రాజెక్టు 2 దశల్లో మొత్తం 2,387.81 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. తొలి దశ 542.19 కోట్లు, రెండవ దశ 1,845.61 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని అంచనా. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష నైపుణ్య ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇదే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాగా ముందుకు సాగనుంది. ఈ ప్రాజెక్టు కోసం దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కోతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ
1: స్థాయిలో విమానాశ్రయ శుభారంభానికి విచ్చేశారు భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారు. జాతీయ పతాకాల చిహ్నాలతో జనస్వాగతాన్నందుకుంటూ సుఖాసీనుడయ్యారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. వారితో పాటు వేదికకి అభిముఖంగా ఉన్న యావత్ ప్రజానీకం తమ సంతోషాతిరేకాల్ని వ్యక్తం చేస్తూ ఉంటే హాస్య విలాసాలతోటి అభినందనలు చెందిస్తూ భారత ప్రధాని
2: ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు, మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం. ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి సెలవుతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళన ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము.
3: నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి

0: మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసామి చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకమాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైన ఉండండి జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా, ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విధంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరందరూ కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది 6వ పర్యాయమైనటువంటి సంగతి. ఈ 6 పర్యాయాల్లో 3 పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి, దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులారా. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే, మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఉడాన్ పథకం ఏదైతే ఉందో, విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన యొక్క సంకల్పం, తక్కువ ధరలకే సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమనేటువంటి విషయం నుండి ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కలను నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2017 షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ఊపిన ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా, సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కళ అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. శ్రీ ఆనంద్ మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ 27 ఏప్రిల్ 2017కు షిమ్లా మే ఉడాన్ యోజనకి పహలీ ఉడానకు హరీ ఝండీ దిఖాతే సమయ హమ్ ఆప్కే ప్రేరణాదాయ శబ్ద యాద్ హై జిహా అప్నే కహా థా హవాయ చెప్పుల పహనే వాలా నాగరిక్ భీ హవాయి జహాజ్ మే దిఖే ఏ మేరా సప్నా హై ఆజ్ ఇస్ ఎయిర్పోర్ట్ కా యా ఉద్ఘాటన్ ఆప్కే విజన్ ఔర్ ప్రతిబద్ధకతా ఏక్ శాందార్ ఉదాహరణ ప్రస్తుత కర్తా హై. మిత్రులారా, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా. మాననీయ ప్రధానమంత్రి మోదీజీ, సామాన్య లోకంకు పద్మ పురస్కార్ దేనా హో, ఆమ్ జంతోకు హవాయి జహాజ్ కి యాత్రా కరోనా హో, యా ఫిర్ ముజ్ జైసే ఏక్ సామాన్య కార్యకర్తా కో పహచాన్ కార్ మంత్రి బనానా హో, ఏ సబ్ కేవలం ఆప్కే నేతృత్వ మే హీ సబ్ హో పాయా హై. ఆనరబుల్ ప్రెసిడెంట్ మినిస్టర్, వి ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫర్ అవర్ ఇండెప్టెడ్ టు యూ సార్. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న మీకు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కావాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనవి.

దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే విజనరీ నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాలన్నిదిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం, ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతో మంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూశాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతం అని వెక్కిలి నవ్వులు నడిగా నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా, ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతీ యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే, ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే,
మనకి రెండు విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదకే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో, ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ. ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈ రోజు సహకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అర్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని, అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షున కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఈ రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు, ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది, అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఇక పని చేయాల్సింది మనం. మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన ఆదరణీయ మాన్య ప్రధానమంత్రిజీ, ఆప్కో ఫిర్సే మే భోగాపురం ఆర్ ఉత్తరాంధ్ర ప్రాంతకో క్షేత్రకో స్వాగత్ కర్తా హూ, మే ఇత్నా ఎమోషనల్ హూ ఆజ్ క్యూంకి మే భీ ఇసీ ప్రాంత సే ఆతా హూ, కాఫీ సమయ సే హమ్ సున్తే ఆ రహే, మేరే బచ్పన్ సే సున్తే ఆ రహే, యహాన్ కోయి కిసీ కే లియే అవసర్ నహీ హై, ఉత్తరాంధ్ర సే లోగ్ బాహర్ జాతే రహతే హై కామ్ కే లియే, పర్ ఆప్నే వాదా నిభాయా, ఆప్కే మార్గదర్శన్ మే హమారే చంద్రబాబు జీ కే మార్గదర్శన్ మే యహాన్ పే జో ఇంపాసిబుల్ లగ్తా థా వో ఆజ్ పాసిబుల్ కర్కే దిఖాయా, ఏక్ గేట్ వే జైసా విమానాశ్రయ ఆజ్ హమ్నే బనాయా, హవాయి అడ్డా బనాయా ఔర్ ఉస్కే సాథ్ హీ గూగుల్ జైసే బడే బడే జో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ హై వో సబ్ భీ ఆజ్ విశాఖపట్నం హమారే ఉత్తరాంధ్ర మే ఆ రహే, యే హమారే సబ్ కే లియే హమారీ జో తాకత్ హై యహాన్ యువాన్ కే లియే యే బహుత్ బడే సౌభాగ్య కీ బాత్ హై, ఆప్నే అప్నా వాదా నిభాయా ఔర్ మే ఇస్ మంచ్ సే ఆప్కో వాదా దేతా హూ, హమారే ఉత్తరాంధ్ర కే యువా సే వాదా దేతా హూ కీ ఆప్కా జో విజన్ హై వికసిత్ భారత్ 2047 కా విజన్ మే ఉత్తరాంధ్ర కా హర్ యువా వ్యక్తి ఆప్కే సాథ్ ఖడా రహేగా, ఆప్కే సాథ్ కామ్ కరేగా, ఏక్ సశక్త్ సమక్ష భారత్ బనానే కే లియే ఆప్కే సాథ్ హర్ కదమ్ మే యహాన్ కే సారే యువాయే ఆప్కే సాథ్ చల్నే కే లియే తయార్ హై, యే ఇస్ క్షేత్ర కా ఆప్కే సాథ్ హమారా వాదా హై ఔర్ యే వాదా నిభా కర్ రఖేంగే, ఆప్కో హమారే ఆదరణీయ చంద్రబాబు నాయుడు జీ కో మంచ్ పర్ బేటే సభీ కో దిల్ సే మే స్వాగత్ కర్తా హూ, ధన్యవాద్ భీ కర్తా హూ ఔర్ ఆప్కే యహాన్ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే
ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం, మళ్ళీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారికి కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా

0: ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి భీమ్సా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, శ్రీ దారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనకు.

विकास पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारु, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारु, मी अंदर की उस्ताद भगत सिंह नाको अन्न समानमैन गौरव उप मुख्यमंत्री पवन कल्याण गारु, नाको प्राण समानमैन उत्तरांध्र प्रजलंदरिकी पेरु पेरना ना हृदयपूर्वक नमस्कारालु। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। उत्तरांध्र उत्साहं अदिरिपोयिंदि। ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాన్ని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్ బస్సు వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట మన నమ్మవ గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కనపడుతుంది. నమో కా మత్లబ్ హిమ్మత్, నమో కా మత్లబ్ విశ్వాస్, నమో కా మత్లబ్ సురక్షిత్ భారత్, నమో కా మత్లబ్ దుష్మన్ కో డర్ వికసిత్ హో, గరీబ్ కా కళ్యాణ్ హో, భవిష్యత్ కా గ్యారంటీ హో, హర్ సవాల్ కా ఏకీ జవాబ్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం, కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలియక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతే

కాదు, దశాబ్దాలుగా మనకున్న కళ విశాఖ రైల్వే జోన్ ని కూడా కేటాయించింది. మన నమో భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది. మన నమో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్ ఆసిలర్ మిత్తల్ ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏక్ హీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో పెట్టారు. ఇసి విశ్వాస్ నే ఆజ్ భోగాపురం కు వరల్డ్ మ్యాప్ మే ఏక్ నయీ పెచాన్ దీ హై. ఎన్డీఏకి కంచుకోట ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు, అందుకే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రాన్ని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అది మాకు ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్. అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పథంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు గారు రికార్డ్ టైంలో ఏర్పాటు నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వార్ధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపా

0: అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పథంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వం జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిలైజేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది, దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పూరా ఈస్ట్ కోస్టల్ ఇండియా తేజీ సే ఆగే బడ్ రహా హై, ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ కా యుగ్ నహీ, ఈస్ట్ కోస్టల్ ఇండియా కా యుగ్ హై. సుందర్బన్ సే శ్రీహరికోట తక్ ఎన్డీఏ కి డబుల్ ఇంజన్ సర్కార్ రాకెట్ కి తర వికాస్ కర్ రహా హై. ఏ హే నమో కా తాకట్ ఔర్ హమారా రెస్పాన్సిబిలిటీ హై 2029 మే ఫిర్ నమో భారత్ దేశ్ కా ప్రధానమంత్రి బన్నే కా, ఏ హే హమారా నమో. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి జై హింద్, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవచ్చు.

తర్వాత భారతదేశానికి యువ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక పైన ఆశీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights.

ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2,00,000 కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20,00,000 పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాల నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకి రాళ్ళేస్తారంటారు. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు, నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితుల్లో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి, దశాబ్దం పైనుంచి 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ఈరోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే

శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు ఎందుకంటే మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రాకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 200,000 పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి

0: పాతిక సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్న ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను, ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. అది ఎంత తపన పడుతున్నారు, ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం, 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది, అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవాంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం. నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు, ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు, ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నేను నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దు బిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జయ భారత్ అండ్ జయ హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ మూడు అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం.

భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి భారత్ మాతాకి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా

పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల కింద విధ్వంసమైన రాష్ట్రం, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు, అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకే గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ.

చేస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా, చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు, అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణతీస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. రెండు వేల 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 2019లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు, వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు, వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలో

మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం, వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. పిఎం సాబ్, మోడీ సాబ్, ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై హార్ట్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ది వరల్డ్ హ్యాజ్ మూవ్డ్ ఫ్రమ్ ఐటీ టు ఏఐ. ది రైట్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్, ది రైట్ టెక్నాలజీ ఈజ్ మెచ్యూరింగ్, బట్ వీ నీడ్ లీడర్ టు డెలివర్. డెమోక్రటిక్ కంట్రీస్ ఎవ్రీవేర్ ఆర్ ఫేసింగ్ క్రైసెస్, సర్చింగ్ ఫర్ న్యూ లీడర్స్. వీఆర్ ఫార్చునేట్, ఇండియా ఈజ్ ఫార్చునేట్. దెర్ ఇస్ ఎ టెస్టెడ్ లీడర్షిప్. 25 ఇయర్స్ నరేంద్ర మోడీజీ యాజ్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ డన్ ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి, మోడీ, మోడీజీ. ఈజ్ ది ఓన్లీ వన్ లీడర్ ఇన్ ది డెమోక్రటిక్ వరల్డ్ with the knowledge, the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years all of us have to compare tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest transactions, digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. Financial inclusion, Jan Dhan. Yes, more. Louder. Second, financial inclusion, ordinary man jam. It is a historical moment. Without corruption, any benefit is going to the last mile, that is DBT. Nowhere in the world. In India it has been established. Infrastructure, you have seen Bhogapuram, like this so many airports, national highways. I can say proudly, nowhere in the world our national highways can beat. Railways, yesterday high speed trains are coming, and also green hydrogen train has come in India first time. That is what Narendra Modi ji. Ports, metros, green energy. Nobody dreamt 500 gigawatts of green energy. Surya Ghar, and also ఈ ప్రమోటెడ్ గ్రీన్ ఎనర్జీ లైక్ ఎనీథింగ్. జిఎస్టీ ఇదే బ్రేక్ త్రూ రిఫార్మ్. వెల్ఫేర్, ఎవరీ పూర్ పర్సన్ హౌస్. ఆయుష్మాన్ భారత్, ఎల్పిజి, జేజేఎం త్రూ జేజేఎం.

ఎవరి హోమ్ ఈ వాంటెడ్ టు గివ్ ట్యాప్ వాటర్. జీడిపి, వెల్త్ క్రియేషన్ ఫ్రమ్ 11th ప్లేస్ ఈ బ్రాట్ ఇట్ టు 4th ప్లేస్. దట్ ఈస్ ది ప్రైడ్. నేషనల్ డిఫెన్స్ అండ్ ఆల్సో సెక్యూరిటీ. దెర్ ఇస్ నో నక్సలిజం, నో టెర్రరిజం. అండర్ హిస్ లీడర్షిప్ వి ఆర్ ఆల్ సేఫ్. ఫారిన్ పాలసీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారిన్ పాలసీ. ఎవ్రీ కంట్రీ ఈజ్ షాక్డ్ టు హియర్ దాట్. స్పేస్, సైన్స్, టెక్నాలజీ, ఇఫ్ వి టాక్ ఎనీథింగ్ ఐ హావ్ సీన్ ఇన్ మై పాస్ట్ 5 decades క్యారియర్. 1978 ఐ బికేమ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. 1980 ఐ బికేమ్ మినిస్టర్ ఫస్ట్ టైం. ఐ హావ్ సీన్ ఎ లీడర్ విత్ క్లియర్ క్లారిటీ. ఆల్వేస్ ఈ వర్క్స్ విత్ ఎ సింగిల్ అజెండా, నేషన్ ఫస్ట్. ఐ ఆమ్ ఆస్కింగ్ వన్ థింగ్, హౌ మెనీ లీడర్స్ విత్ డెడికేషన్ దే హ్యావ్ వర్క్. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ వన్ లీడర్, దట్ ఈస్ నరేంద్ర మోడీ, హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్. ఈజ్ హ్యావింగ్ ఎ క్లారిటీ. వికసిత్ భారత్ 2047. దెర్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సమ్వేర్ సమ్వార్ ఇన్ ఇండియా దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎల్పీజీ. దిస్ ఇయర్ ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్, రెయిన్ఫాల్ డెఫిషియన్సీ, విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ వెరీ ఎఫెక్టివ్లీ విత్ లెస్ సఫరింగ్. ఈజ్ ది లీడర్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ 2047 నంబర్ 1 కంట్రీ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈజ్ పాసిబుల్ విత్ నరేంద్ర మోడీజీ. Always I am saying one thing. Right man, right time, right place is the blessing. Nation is blessed with his leadership. I am appealing entire nation. You have to think only one thing. Without Narendra Modi ji, we cannot imagine 2047. He is the tallest leader in the world. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us have to stand with him. Gettiga lesi nilabadukoni సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అవర్ కమిట్మెంట్ ఫర్ ది నేషన్. నేషన్ ఫస్ట్, పర్సన్స్ నెక్స్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading, one leader is leading. That leader is Narendra Modi ji. We have to protect his leadership. All of us have to talk about it. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation.

0: he has done for the last 25 years. Extraordinary work. So with this, Bharat Desanni number one ga nilapette shakti Narendra Modi gariki undi. Telugu jati charitra srushtinche shakti manaku undi. Alluri Sitarama spurtito aikyanga adugeddam. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉత్తరాంధ్ర మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంకా మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర నెంబర్ వన్, ఆంధ్ర నెంబర్ వన్ ప్రపంచంలో దేశం రావాలి. విద్యేశ్ మరొకసారి మీ ఉత్సాహం చూశాను, మీ కమిట్మెంట్ చూశాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది బయటనున్నారు, ఈరోజే మన గిరిజన పిల్లలు దింసా డాన్స్ చేసి గిన్నీస్ రికార్డు తెప్పించారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెప్పించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ మధుర క్షణం ఆసన్నమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శుభ ప్రారంభోత్సవ మహోత్సవం, అలాగే ఇతర ప్రాజెక్టులని లాంఛనంగా ప్రారంభిస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్వీలింగ్ ఆఫ్ ద ప్లాక్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ విచ్ ఎన్కంపాస్ ద షేర్డ్ విజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అభి హమ్ అనురోధ్ కర్తే హై హమారే మాననీయ ప్రధానమంత్రి జీ బటన్ దబాకర్ ఆవిష్కరణ్ ఔర్ లోకార్పణ.

0: ఒక్కసారి గట్టిగా తోటి అభినందనలు తెలియజేయండి. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఒక వీడియోని ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. ఏది ప్లీజ్.
1: Andhra Pradesh, powering progress, strengthening connectivity and accelerating growth. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, the government of India continues to strengthen the foundations of a Viksit Bharat. Today, Andhra Pradesh is receiving major development projects, marking a major milestone in Andhra Pradesh's aviation journey. The Alluri Sitarama Raju International Airport, Bhogapuram, is being inaugurated. Developed at a cost of over 5,600 crore rupees, it has an initial capacity to serve 6 million passengers annually. Spread over 2,200 acres and designed as a next-generation smart airport, it is much more than an airport. Beyond the runway, the Aero City, the Aviation Hub and Edu City will bring together enterprise, talent, learning and community in one connected region, creating skills, jobs, education, healthcare, new markets and stronger communities. It will drive tourism, investment and economic growth across the region. The foundation stone is being laid for the ASIP semiconductor project at Visakhapatnam. With an investment of over 460 crore rupees, the facility will manufacture around 96 million semiconductor chips annually and create high-skilled employment opportunities, strengthening India's clean energy network. The foundation stone is being laid for the transmission system for integration of Karnool 4 Renewable Energy Zone Phase 1. Being developed with an investment of over 5,500 crore rupees, the project will enable the evacuation of 4.5 gigawatts of renewable energy and its integration with the national grid. Two additional transmission systems are being inaugurated. The Karnool Wind and Solar Energy Zone Transmission System, developed at a cost of over 3,500 crore rupees, and the Anantapuram and Karnool Solar Energy Zone Transmission Scheme, developed with an investment of over 800 crore rupees. Collectively, these transmission systems will strengthen the national grid by enabling reliable transmission of clean energy and support India's energy transition and sustainable development. The foundation stone is also being laid for the high-level bridge at Linga Samudram on NH-565. With an investment of over 25 crore rupees, three completed road projects are being dedicated to the nation. These include the 27-kilometer Vecharla Gurubhai-Gudam Greenfield Highway, developed at a cost of over 760 crore rupees. The 29-kilometer Gurubhai-Gudam Devarapalli Greenfield Highway, developed with an investment of over 930 crore rupees. And the 6-kilometer Taripatri bypass on NH-67, constructed at a cost of 160 crore rupees. These corridors will promote regional linkages, enhance access to major religious destinations, improve safety and reduce travel distance. Together, these projects will improve connectivity, strengthen infrastructure, expand clean energy capacity and create direct and indirect employment opportunities across Andhra Pradesh. Under the leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, Honorable Chief Minister Shri N. Chandrababu Naidu Garu and Deputy Chief Minister Pawan Kalyan, these projects mark another decisive step towards a Viksit Andhra Pradesh and a Viksit Bharat.
0: Thank you very much, ladies and gentlemen. Kuch naam itihas ka hissa bante hai. और कुछ नाम इतिहास रचते हैं. ऐसे ही एक नाम, एक संकल्प और एक प्रेरणा है आप. पिछले 12 वर्षों से बिना थके बिना रुके देश और देशवासियों की सेवा निरंतर समर्पित एक कर्म योगी है आप. अल्लूरी सीताराम राजू अंतर्राष्ट्रीय हवाई अड्डे पे आपका आत्मीय स्वागत करते हैं माननीय प्रधानमंत्री जी. अभी हम अनुरोध करते हैं इस पावन अवसर पर हमें संबोधित करें और मार्गदर्शन करें. लेडीज एंड जेंटलमैन, ऑनरेबल प्राइम मिनिस्टर एड्रेस ट्रांसलेटेड बाय ऑनरेबल मिनिस्टर राम मोहन नायडू गारु.
2: भारत माता की भारत माता की, भारत माता की। आंध्र प्रदेश के गवर्नर अब्दुल नदीर जी, गोवा के गवर्नर और इस धरती के संतान अशोक गजपति राजू जी, सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी, डिप्टी सीएम भाई पवन कल्याण जी, मंत्रिमंडल में मेरे साथी, युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेमसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अमरीकी नमस्कारम।
3: आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गारी, गोवा गवर्नर अशोक गजपति राजु गारी, मन मुख्यमंत्री वर्यु चंद्रबाबु नायडु गारी, उप मुख्यमंत्री सोदरुलु पवन कल्याण गारी, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం.
2: సాథ్యో, ఆజ్కా దిన్ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं.
3: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश अभिवृद्धि की स्वर्णांध्र विजन को एंतो कीलकमैन रोजु. ई शुभ संदर्भंगा ई पवित्रमैन मासंलो ई पवित्रमैन उत्तरांध्र भूमिकि रावडं नाकेंतो सौभाग्यंगा भाविस्तुन्नानु. मुंदुगा శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడి తల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
2: సాథ్యో, ఆజ్ యహాన్ కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కి వికాస్ పరియోజనాఓ కా శుభారంభ, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं.
3: मित्रुलारा, ई रोजु दादापु 18,000 कोट्ल रूपायलु विलुवैन अभिवृद्धि प्रोजेक्टुलु प्रारंभोत्सवं मरियु शंकुस्थापन चेसुकुंटुन्नां. एयरपोर्ट तो पाटु ई प्रोजेक्टुलु आंध्रप्रदेश लो रोड कनेक्टिविटी कूडा मरिंत बलोपेतं चेस्तायि. वीटिलो एनर्जी सेक्यूरिटी की संबंधिंचिन प्रोजेक्टुलु कूडा उन्नायि. ई प्रोजेक्टुलु आंध्रप्रदेश को ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
2: సాథ్యో, ఆజ్ కా యే ఆయోజన్ నయా ఇతిహాస్, నయే రికార్డ్ ఇసే రచనే కా భీ హై. ఆజ్ ఏక్ ఔర్ వికాస్ కే నయే రికార్డ్ బన్ రహే హైన్, तो साथ ही भीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा भीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं।
4: मित्रुलारा, ఈ రోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డుని సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు భీమసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలను టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరి మనల్ని

0: ఈ రోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
1: 13,000 సే జ్యాదా ఆదివాసీ బహనో ఆర్ బేటియోకి ప్రస్తుతి, ఉన్కా ఉత్సాహ, ఉన్కా అనుశాసన్ ఆర్ ఆదివాసీ సంస్కృతి కా గౌరవ్, యే దృశ్య వాకై అద్భుత్ థా. ఇస్మే దేశ్ కి వివిధతా కి జలక్ భీ థీ ఆర్ పీడీ దర్ పీడీ సహజ కర్ రఖీ గయీ జనజాతీయ విరాసత్ భీ థీ. మే ఇస్ ప్రస్తుతి కే లియే ఆప్ సభీ కా ఆర్ విశేష్ రూప్ సే మేరీ ఆదివాసీ బహనో ఆర్ బేటియో కా బహుత్ బహుత్ అభినందన్ కర్తా హూ.
0: 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు మరియు సోదరిమణుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజుకి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. यह एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. यह आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: మిత్రులారా, ఈ నేల అల్లూరి సీతారామరాజు గారి నేల. అల్లూరి సీతారామరాజు గారు ఈ గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
1: సాథ్యో, పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే తో ఎయిర్పోర్ట్ కే నామ్ ఏక్ హీ పరివార్ కే నామ్ పర్ చఢ్ జాతే థే. हमने इस परंपरा को बदला. हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा. हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा. और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम శ్రీ అల్లూరి సీతారాం రాజు కే నామ్ పర్ హోగా. ఆంధ్రప్రదేశ్ కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, దేశ్ ఆర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, ఉసే అల్లూరి సీతారాం రాజు జీ కే నామ్ సే జన సేవా ఆర్ రాష్ట్ర సేవా కి ప్రేరణా మిలేగి.
0: మిత్రులారా, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్లో సంత్ రవిదాస్ గారి పేరుతో ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు, దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను.
1: సాధ్యో,

0: बीते 12 इयर्स में देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे, आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं।
1: मित्रुलारा, गत 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే, ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
0: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య నహీ బడి హై. हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है। इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है। कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है। इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे।
1: मित्रुलारा, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ స్థలక సంఖ్య మాత్రమే పెరగలేదు, మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను.
0: సాథ్యం ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పెహలే కాంచీ మే ది స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కా శుభారంభ హువా. ఆజ్ వహీ మోడల్ పంజాబ్ కే అమృత్సర్ తక్ పహుంచ్ గయా హై. इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे। मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं।
1: मित्रों,
0: हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े, इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था। और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है।
1: मित्रुलारा, विमानयान रंगंलो దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్ లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్ లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను.
0: साथियों, आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है। हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो। इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक

0: हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं।
1: मित्रलारा, ఈ రోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
0: సాధ్య పోర్ట్ డెవలప్మెంట్ కే సాథ్ సాథ్ పూరే ఆంధ్ర మే हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है। विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं।
1: मित्रलारा, पोर्टल अभिवृद्धि तो पाटु आंध्र प्रदेश मत्तम हाईवेस एक्सप्रेसवेस नेटवर्क नी विस्तृतंगा पेंचुकुंटू पोतुंदी। विशाखपट्टनम रायपुर एक्सप्रेसवे वंटि प्रोजेक्टुलु ई प्रांतानिकि सरिकोत्त वेगान्नि अंदिस्तुन्नायि।
0: साथियों, ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1,00,000 करोड़ रुपीज की रेलवे परियोजनाओं पर काम चल रहा है। राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है।
1: मित्रलारा, ये प्रांत मत्तम దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 100,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
0: సాధ్యం ఆది క్షేత్ర వికాస్ మే पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है। पीएम गतिशक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है। जब यहां यह आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा।
1: मित्रलारा, ఈ ప్రాంత అభివృద్ధితో పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పిఎం గతిశక్తి ద్వారా రైల్ గాని, పోర్ట్ గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
0: సాధ్యం आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है। सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है।
1: मित्रलारा, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
0: హమారే టాలెంటెడ్ యువాఓ కి ప్రతిభ కా లాభ్ ఆంధ్రప్రదేశ్ ఔర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే, యే బహుత్ ఆవశ్యక్ హై. इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसे फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है।
1: मन प्रतिभावंतुलैन युवत सामर्थ्यं आंध्र प्रदेश के काकुंडा देशानिकि मरिंत उपयोगपड़ाली. अंदुके इप्पुडु मा दृष्टि सेमीकंडक्टर वंटि फ्यूचरिस्टिक टेक इंडस्ट्रीज पै उंदि. विशाखपट्टनंलो కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
0: చంద్రబాబు కే నేతృత్వ మే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాథ్ సాథ్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా. ఇస్సే ఆంధ్ర మే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ తయారు హోగీ.

0: టెక్ ఇండస్ట్రీస్ కి లియే నయా వాతావరణ తయారు హోగా.
1: చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి. టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది.
0: సాధ్యం వరల్డ్ ఎకానమీ మే కహీ పై కిసీ భీ గ్రోత్ సెంటర్ కా నిర్మాణ సిర్ఫ్ ఏక్ ఫ్యాక్టరీ సే నహీ హో సక్తా, ఉస్కే లియే ఏక్ పూరే ఈకో సిస్టమ్ కీ జరూరత్ హోతీ హై. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హమ్ గ్రోత్ కా వహీ ఈకో సిస్టమ్ తయార్ కర్ రహే హై. చంద్రబాబు నాయుడు జీ వ్యక్తిగత స్తర పర్ దిన్ రాత్ మెహనత్ కర్తే హై, ఇసీ కా పరిణామ హై ఆజ్ దునియా కీ కై బడీ బడీ కంపెనీయా యహాన్ నివేశ్ కర్నే అకలి ఆనా చాహతీ హై.
1: మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్ నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
0: సాథ్యో యహా సెమీకండక్టర్ కే సాత్ సాత్ ఏఐ ఇన్ఫ్రా ఆర్ డేటా సెంటర్ పర్ భీ కామ్ హో రహా హై. గూగల్ నే భీ యహా 15 బిలియన్ డాలర్స్ కే ఏఐ ఆర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ కి ఘోషణ కీ హై. ఆర్ భీ కై గ్లోబల్ కంపెనీ యహా నయి సంభావనాయే దేఖ రహీ హై. ఇస్కా బహుత్ బడా ఫాయదా ఆంధ్రప్రదేశ్ కే సాత్ సాత్ దేశ్ కే యూత్ కో హో రహా హై.
1: మిత్రులారా, ఇక్కడ సెమీకండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ $15 బిలియన్ విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది.
0: సాధ్యం ఆంధ్రకి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కేవల్ డిజిటల్ టెక్ తక్ హీ సీమిత్ నహీ హై. నకాపల్లి మే కేంద్ర సర్కార్ బడే ఫార్మా పార్క్ కే లియే భీ సహయోగ్ దే రహీ హై. ఇసే ఆంధ్రప్రదేశ్ దేశ్ కే ఏక్ బడే ఫార్మా హబ్ కే రూప్ మే భీ వికసిత్ హోగా.
1: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను.
0: గ్రీన్ ఎనర్జీకి ఫీల్డ్ మే భీ అకేలే రాయలసీమా క్షేత్రమే 5 లక్ష కరోడ్ రూపీస్ సే జ్యాదా కా ఇన్వెస్ట్మెంట్ హువా హై. మే ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే ఆప్ సభీ లోగో కో ఫిర్ విశ్వాస్ దిలాతా హూ హమారీ సర్కార్ ఐసీ హర్ సంభావనాఓ కో సాకార్ కర్నే కే లియే దిన్ రాత్ యే డబల్ ఇంజిన్ సర్కార్ కామ్ కర్తీ రహేగీ.
1: గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
0: సాధ్యం ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే కీ స్పీడ్ సే కామ్ హో రహా హై ఇస్కా అందాజా ఆప్ ఇస్ బాత్ సే లగా సక్తే హై కి పిచ్లే 3 యాత్రాఓ మే హీ మైనే 2 లక్ష కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్ కా శుభారంభ యహా కియా హై.
1: మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి.

0: का प्रमुख इकोनॉमिक हब बने। ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है।
1: ये अभिवृद्धि प्रयाणों उत्तरांध्र कूडा मरिंत बलोपेतं अवुतुन्नंदुकु नाकेंतो आनंदंगा उंदि। मनं విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం। మన లక్ష్యం బీఆర్ ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం। దీనికి ఎయిర్‌పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను।
0: సాధ్యం హమారీ సర్కార్ కా మంత్ర హై ఇన్వెస్ట్మెంట్ సే एम्प्लॉयमेंट। इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया है और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं। आप भी जानते हैं जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं।
1: మిత్రులారా మా ప్రభుత్వం తాలూక మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు। అందుకే ప్రభుత్వం తనవంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది। అదే సమయంలో ప్రైవేట్ సెక్టార్ తాలూక పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది। మీ అందరికీ తెలుసు పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూక ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూక జీవితాలు మరింత మెరుగుపడతాయి। ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కళ్ళారా చూస్తున్నాం।
0: సాధ్యం ముజే పూరా విశ్వాస్ హై। आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद।
1: మిత్రులారా ఈ రోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్ట్ కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది। మరి చంద్రబాబు నాయుడు గారి తాలూక నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ విజన్ కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలంగా ఉజ్వలిస్తుంది। మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను।
0: भारत माता की
2: जय,
0: भारत माता की
2: जय,
0: भारत माता की
2: जय।
0: बहुत बहुत धन्यवाद।

ಉತ್ತರಾಂಧ್ರನಿ ಉತ್ತಮ ಆಂಧ್ರಗ ತೀರ್ಚಿದಿದ್ದಾಲನಿ ಕೇಂದ್ರ ಪೌರ ವಿಮಾನಯಾನ ಶಾಖ ಮಂತ್ರಿ ಕಿಂಜರಾಪು ರಾಮಮೋಹನ್ ನಾಯ್ಡು పిలుపుతో సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో నదుల అనుసంధానంతో నీటి కొరత తీరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానంతో కొనసాగిన ప్రసంగాలు అనంతరం మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారాం రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఇతర శంకుస్థాపనలు ఆపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును తలుచుకుని స్ఫూర్తిని పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.

0: ఉత్తేజపూరిత ప్రసంగంతో వేదికపై కార్యక్రమాలు ముగిశాయి.
1: ఇది ముగింపు కాదు, ఆనంద విమానం గగనతలానికి ఎగిరింపు, అంతర్జాతీయంగా భారతీయ అభివృద్ధి ఎదిగింపుగా భావిస్తూ భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరిగి ఆకాశవాణి స్టూడియోస్కి వెళ్దాం.
2: మీరు ఇంతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ వ్యాఖ్యానం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైంది.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: కాల కోసం 1455555 కు కాల్ చేయండి.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన మల్లు స్వరాజ్యం గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం వినండి.
2: స్వాతంత్ర్యోద్యమం దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలంలో జన్మించిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఈమె జీవితం అంటే 20వ శతాబ్దపు తెలంగాణ సామాజిక రాజకీయ చరిత్ర, అణచివేతను సహించలేని ప్రజల సామూహిక చరిత్ర. మొదట స్వాతంత్ర్యోద్యమంలోనూ, తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ ఈమె చాలా చురుకుగా పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యం 1930-31 సంవత్సరంలో నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామంలో 500 ఎకరాల భూములు గల భూస్వాముల కుటుంబంలో జన్మించారు. స్వరాజ్యోద్యమం జరుగుతున్న రోజుల్లో పుట్టినందువల్ల స్వరాజ్యం అని పేరు పెట్టారు. ఆ కాలంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం ఝాన్సీరాణి అని పిలిచేవారు. సంపన్న భూస్వామ్య కుటుంబం కావటం వల్ల పరదాచాటును చదువుకున్నారు, పరదాచాటునే పెరిగారు. జమీందారీ కుటుంబాలలో స్త్రీలు కూడా జమీందారీ నిర్వహించడానికి సిద్ధంగా ఉండడానికి గుర్రం స్వారీ నేర్పించేవారు. ఇంటి దగ్గరే ఉపాధ్యాయులను నియమించి చదువు చెప్పించేవారు. స్వరాజ్యం 4 తరగతులే చదివారు. తన 11 ఏళ్ల వయసులో స్వరాజ్యం ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. ఈమె బాల్యం నుంచి ఇంట్లో విప్లవ వాతావరణం ఉంది. అన్నయ్య భీమిరెడ్డి నరసింహారెడ్డి స్ఫూర్తితో పోరాటంలోకి ఈమె ప్రవేశించారు. ఈమె అక్క, బావ, మేనత్త కొడుకు మొదలైన వారందరూ ఉద్యమాల్లో ఉన్నవారే. స్వరాజ్యం తల్లి స్వతహాగా మానవతావాది, ధైర్యస్థురాలు. పనిపాటలు చేసుకునే వారి జీవితాలు బానిసత్వంలో మగ్గిపోవడం ఆమెను కలచివేసేది. భర్త అంటే స్వరాజ్యం తండ్రి ఎప్పుడైనా కోపంలో జీతగాళ్లను కొట్టడం, తిట్టడం వంటివి చేస్తూ ఉండేవారు. తర్వాత స్వరాజ్యం తల్లి వాళ్లను ఓదార్చి ఉప్పు, నూనె వంటి వంట పదార్థాలు ఇచ్చి పంపేది. తన భర్త చనిపోయాక పిల్లలకు వారి ఉద్యమ బాటలో మద్దతుగా నిలబడింది. స్వరాజ్యానికి చిన్నతనం నుంచి అన్యాయాన్ని సహించకపోవడం, ఎదిరించడం అనే లక్షణం ఉంది. భద్రమ్మ అనే అమ్మాయికి వాళ్ళింట్లో బాల్య వివాహం చేశారు. అత్తింటి వారు కాపురానికి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆమె వెళ్ళటానికి ఇష్టపడలేదు. స్వరాజ్యం మిగిలిన పిల్లలు భద్రమ్మను తమ ఇంటికి తీసుకువచ్చి ఆమె మీతో రాదు, వెళ్ళిపోమ్మన్నారు. అటువంటి తెగువ చిన్నతనం నుంచి స్వరాజ్యం కనబరిచారు. పిల్లలంతా కలిసి బాలల సంఘం పెట్టారు. సంఘ నాయకురాలు మన స్వరాజ్యమే. గోర్కి అమ్మ నవల ప్రభావం స్వరాజ్యంపై చాలా ఉంది. తన తల్లికి వినిపిస్తూ ఈ నవల చదివారు. వాళ్ళ అమ్మపై కూడా ఈ నవల ప్రభావం ఎక్కువగా ఉంది. 11 ఏళ్ల వయసులో స్వరాజ్యం తన అన్న పంపిస్తే శిక్షణ తీసుకునేందుకు విజయవాడ వచ్చింది. గెరిల్లా యుద్ధ రక్షణ, ఆత్మరక్షణ పద్ధతులను నేర్చుకుంది. తెలంగాణ నుంచి 10-12 మంది స్త్రీలు ఈ శిక్షణ తీసుకున్నారు. హైదరాబాద్లో జరిగే ఆంధ్ర మహాసభకు స్వరాజ్యం వాళ్ల అక్క బావలతో వెళ్ళింది. అక్కడ మహిళలకు పరదా పద్ధతిని వ్యతిరేకించాలి, మహిళలకు ప్రత్యేక హాస్పిటల్ ఉండాలి, మగవాళ్లతో సమానంగా చదువుకునే హక్కు స్త్రీలకు ఉండాలి వంటి పలు విషయాలను చర్చించారు. ఈ విషయాలు ఆమె మనసుపై బలమైన ముద్రను వేశాయి. తెలంగాణ రైతాంగ పోరాటాలలో స్వరాజ్యం తల్లి పాత్ర కూడా ఉంది. స్వరాజ్యం అన్నయ్యను పోలీసులు అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన కొడుకు ఇంట్లో లేడని చెప్పి వాళ్లను బయటికి పంపేసింది. స్వరాజ్యంతో అతన్ని ఇంటి వెనక నుంచి తప్పించమని పంపుతుంది. ఆ తర్వాత కూడా ఆమె రజాకార్ల దాడి సమయంలో ఆడవాళ్లందరినీ సమావేశపరిచి, భయపడవద్దు, ఒకచోట కలిసి ఉందాం, పోతే అందరం ఒకేసారి పోదాం అంటూ ధైర్యం చెప్పింది. కూలీలకు వేతనాలు పెంచాలనే విషయంలో స్వరాజ్యం ఉద్యమం లేవనెత్తి విజయం సాధించింది. ఆమె ఉద్యమ జీవితంలో మొదటి అడుగు ఇది. చిన్నప్పటి నుంచి స్వరాజ్యం పాటలు బాగా పాడేది. ఆంధ్ర మహాసభలో కూడా పాడింది. ప్రజలు పాడుకునే పాటలలో ఉయ్యాల పాటలు లేవని భావించి ఈమె సమాజంలో పేదింటి ఆడవాళ్లు ఇంట్లో అత్తల పెత్తనం, బయట దొరల పెత్తనం వల్ల పడే కష్టాలను పాటలుగా కట్టి పాడింది. దొరల క్రూర కృత్యాలను ప్రజల భాషలో, వాళ్ల బాణీల్లో పాటలుగా కట్టి పాడింది. ఏ ఊరికి వెళ్తే ఆ దురద ఔర్జన్యాలను పాటలుగా పాడేది. కూలివాడలకు వెళ్ళి అక్కడా పాడేది. మిగతా కూలీలందరూ పాటను అందుకునేవారు. జనంలో నిప్పు రగిల్చి తిరుగుబాటు చేయించడానికి స్వరాజ్యంకి పాట సాధనమైంది. స్వరాజ్యం పాటలు ప్రజల

లో చైతన్యాన్ని నింపాయి. పోరాటాల్లో పాల్గొనే వారందరికీ వీళ్ళ ఇల్లే ప్రధాన కేంద్రమైంది. 1943లో స్వరాజ్యం ఇంకా కొందరు సంఘంగా ఏర్పడి పనిచేస్తున్న కాలంలో స్త్రీల పరిస్థితి దారుణంగా ఉండేది. సంఘం పనుల్లో తిరుగుతూ రాత్రులు బజార్లో నడుస్తుంటే ప్రతి ఇంట్లో నుంచి స్త్రీల ఏడుపులు వినిపిస్తూ ఉండేవి. కుటుంబంలో సంఘంలో ఉండే కట్టుబాట్లు నిర్బంధాల నుంచి స్త్రీలను బయటకు తీసుకురావడానికి సంఘం బాగా శ్రద్ధ చూపింది. సమాన హక్కుల కోసం స్త్రీలు ఉద్యమంలో పాల్గొనవలసిందే అనే అభిప్రాయం స్త్రీలలో కలిగింది. ఒకవైపు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను జరుపుతూనే స్వరాజ్యం వాళ్ల సంఘ సభ్యులు స్త్రీల సమస్యలపై పోరాటం చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కొన్ని బాల్య వివాహాలని ఎదుర్కొని అవి జరగకుండా చూశారు. ఇవి కందుకూరి సంఘ సంస్కరణోద్యమాన్ని తలపిస్తాయి. బాల్య వివాహాన్ని తప్పించుకున్న స్త్రీలు ఎందరో ఉద్యమంలో చేరేవారు. బాల్య వివాహ వ్యతిరేక ప్రచారంలో స్వరాజ్యం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ గేయాన్ని బాగా పాడుతుండేవారు. ఆడపిల్లలకు యుక్త వయసు వచ్చాక పెళ్లి చేయాలి, ఇష్టం లేని పెళ్లి వాళ్ళకి చెయ్యకూడదు వంటి నినాదాలతో ప్రచారం సాగేది. మధ్యతరగతి కుటుంబాల్లోని స్త్రీలు కుటుంబ కట్టుబాట్లు, బలవంత పెళ్లిళ్ళు వంటి సాంఘిక సమస్యల నుంచి బయటపడడానికి ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. శ్రామిక వర్గంలో పీడనకు గురవుతున్న కులాలలో ఆడవాళ్లు భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమంలోకి వచ్చారు. కూలీ నాలీ చేసుకునే స్త్రీలు ఇంట్లో మగవారి వల్ల, బయట భూస్వాముల వల్ల ఎదుర్కొంటున్న పీడనను ప్రతిఘటించే శక్తిని ఉద్యమం వారికి అందించింది. ఉద్యమంలో చేరిన పురుషుల్లో ఆడవాళ్ల పట్ల గతంలో ఉండే చిన్నచూపు తగ్గుతూ వచ్చింది. స్వరాజ్యం సభలలో పాటలు పాడడమే కాక తర్వాత ఉపన్యాసాలు ఇవ్వడం కూడా ప్రారంభించారు. ఆ రోజుల్లో బాగా చదువుకున్న ఆడవాళ్లే వేదికలేకి ఉపన్యాసించాలంటే భయపడేవారు. ఈమె ఉపన్యాసాల్లో వాగ్దాటిని చూసి ఈమె ఏబిఏనో చదివింది అనుకునేవారు. ఈమె చదివింది 4వ తరగతి. మంచి ఉపన్యాసకురాలిగా పేరు వచ్చేనాటికి స్వరాజ్యం వయసు 15 సంవత్సరాలు. ఈమె ఉపన్యాసం ఇస్తుంటే రూపాయి దండలు వేసేవారట. చక్కని వాక్చాతుర్యం, హాస్య సంభాషణలతో ఈమె ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకునేవి. తెలంగాణలో జరుగుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటం సాయుధ పోరాట దశకు చేరుకోవడంలో చాలా ప్రణాళిక ఉంది. 1946 చివరి రోజుల దాకా ప్రత్యేకంగా ఆయుధ శిక్షణ సంఘ సభ్యులకు ఇవ్వటం జరగలేదు. అయితే అంతకంతకు భూస్వాములపై వ్యతిరేకత ప్రతిఘటన జరగడం, ఇంకొక వైపున ప్రజల మీద సంఘం మీద దాడులు పెరగడం జరుగుతూ వచ్చింది. ప్రతి గ్రామంలోనూ తమ ఇళ్లను గ్రామాలను కాపాడుకోవడానికి ఆంధ్ర మహాసభ నాయకత్వంలో సభ్యులు కర్రలను బడిసెలను ప్రయోగించడం నేర్చుకున్నారు. ఆడవాళ్లకైతే కారంపొడితో రాళ్లతో దాడులను ఎదుర్కోవడంలో ఆంధ్ర మహాసభ శిక్షణనిచ్చింది. స్వరాజ్యం పెట్టి చాకరీకి వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రచారం చేశారు. కూలీల రేట్లు పెంచాలని మరికొందరితో కలిసి వ్యవసాయ కూలీల చేత సమ్మె చేయించి విజయం సాధించారు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అది బ్రిటిష్ పాలన ఉన్న ప్రాంతాలకు మాత్రమే. హైదరాబాద్ సంస్థానంలో నైజాం పాలన నడుస్తూనే ఉంది. ప్రజల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారత యూనియన్ ప్రభుత్వం దేశంలోని సంస్థానాలను విలీనం చేసే కార్యక్రమం ప్రారంభించింది. నిజాం నవాబ్ మాత్రం తాను యూనియన్లో చేరనని, స్వతంత్రంగానే పాలన చేస్తానని పట్టుబట్టాడు. భారత జాతీయ కాంగ్రెస్ సత్యాగ్రహోద్యమాన్ని ప్రారంభించింది. నిజాం సంస్థానాన్ని భారత యూనియన్ ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూనే స్వరాజ్యం తన సంఘ సభ్యులతో అన్ని విషయాలలో భూస్వామ్య విధానం రద్దు కావాలని ప్రచారం చేశారు. వెట్టి చాకరీని, నిర్బంధ వసూళ్లకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకమై పోరాడేటట్లు చేశారు. భూస్వాములకు నిర్ణయించిన గరిష్ట భూ పరిమితి 100 ఎకరాలకు మించి ఉంటే స్వరాజ్యం వాటిని ప్రజలకు పంపిణీ చేయించారు. 1948 సెప్టెంబర్ 13వ తేదీన భారత యూనియన్ సైన్యాలు హైదరాబాద్ మీద పోలీస్ చర్యలు ప్రారంభించాయి. 1948 సెప్టెంబర్ 18వ తేదీన నైజాం నవాబు భారత యూనియన్కి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పేద రైతు కూలీల పరిస్థితుల్లో మార్పు రాలేదు. 1953 వరకు స్వరాజ్యం అడవుల్లోనే ఉన్నారు. సరైన ఆహారం లేక స్వరాజ్యం ఆరోగ్యం క్షీణించింది. మలేరియా జ్వరం పీడించింది. అయినా ఆమె కార్యదీక్ష విడువలేదు. 1953లో ఆమె అజ్ఞాతవాసం వీడి ఇంటికి వచ్చారు. మల్లు స్వరాజ్యం
అనంతర కాలంలో కమ్యూనిస్టు పార్టీ పక్షాన నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి

0: 1978-83 ఎన్నికలలో శాసనసభకు ఎన్నికయ్యారు. స్త్రీలకు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే శాసనసభలో ప్రశ్నలు వర్షం కురిపించేవారు. మద్య నిషేధంపై చిరకాలం ప్రచారం చేశారు. ఐద్వాకు రాష్ట్ర అధ్యక్షురాలిగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర సభ్యురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యం జీవితం అంతా ప్రజల మధ్య గడిచింది. ప్రజల అనుభవాల నుండి నేర్చుకోవడం, తన అనుభవాన్ని ప్రజలకు పంచడం అనే సూత్రం మీదనే తన జీవితం నడిచిందని ఆమె చెప్పుకున్నారు. ఉద్యమాల్లో, నిర్మాణాలలో, పార్టీలలో తన పాత్రను శక్తివంచన లేకుండా నిర్వహించారు. అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం వల్ల స్వరాజ్యం ఇతర నాయకుల కంటే భిన్నంగా ఉండేవారు. అటు స్వాతంత్ర్యోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలోనూ పాల్గొన్నారు. అధికారాన్ని, స్వీయ ప్రయోజనాలను ఆశించకుండా స్వరాజ్యంలా ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి, మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాధికారం మనమే తీసుకోవాలి అనే పాఠం ఆమె జీవితం బోధిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుగంజ వేయని ధైర్యశాలి ఆమె. ఆమె జీవితం ఒక మార్క్సిస్ట్ వీరోచిత పోరాటగాథ. గ్రామాలలో తిరిగి పనిచేసినా, తుపాకీ పట్టి గెరిల్లాగా ఉన్నా, అసెంబ్లీలో నిలబడినా, ఎక్కడైనా ఎప్పుడైనా పోరాటమే తన జీవిత సూత్రం అంటారు స్వరాజ్యం. స్వరాజ్యం 2 శతాబ్దాలను ప్రభావితం చేసిన మహాయోధురాలు. ఆమె ధైర్య సాహసాలు, పోరాట పటిమ నారీ లోకానికి ఎప్పటికీ ఆదర్శమే.
1: స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన మల్లు స్వరాజ్యం గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు కొడాలి కమలమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం వింటారు. ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు.
1: ఇప్పుడు సంపూర్ణ ఆహారంగా పాలు, పాల ఉత్పత్తులలోని పోషక విలువల గురించిన విశేషాలు. అందరూ పుట్టి పుట్టగానే తమ ఆకలిని అమ్మపాలతోనే తీర్చుకుంటారు. మనిషి తొలి ఆహారం తల్లిపాలన్నమాట. భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యమంతా తల్లి అందించే చనుపాల మీదే ఆధారపడి ఉంటుంది. కొంచెం పెద్దయ్యాక ఆవుపాలు, గేదెపాలు తాగడం మొదలు పెడతారు. తిరిగి వయసు మళ్లీ జీర్ణశక్తి మందగించిన తరువాత కూడా మనిషి ఆధారపడేది పాలమీదే. అనారోగ్యం వచ్చినా, ఆరోగ్యం మెరుగుపడాలన్నా పాలు త్రాగాల్సిందే కదా. పాలు బలవర్ధక ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు పాలు చాలా అవసరం. కొంతమంది పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. అలా పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదముంటుంది. పచ్చి పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లను, వ్యాధులను కలిగిస్తాయి. ఏ పాలైనా సరే బాగా కాచి పొంగిన తరువాతనే పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాలను కనీసం 10 నిమిషాలైనా కాచినట్లయితే అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి. కొవ్వుని తొలగించిన పాలను స్కిమ్డ్ మిల్క్ అంటారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలను కాచేటప్పుడు ఒక మంచి బట్టలో చిటికడి వామును వేసి మూట కట్టి పాలలో వేసి కాచినట్లయితే పాపాయికి అరుగుదల బాగా ఉండి అజీర్తి బాధలు కలగదు. జీర్ణక్రియ బాగుంటుంది. ఆకలి కూడా బాగా ఏర్పడుతుంది. పాలలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఏ, బి2, బి12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజలవణాలు ఉంటాయి. పాలల్లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కండరాలకు బలం కలుగుతుంది. పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా, ప్రకాశవంతంగా అవుతాయి. చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటికీ సరిపడా శక్తి కూడా చేకూరుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేని వాళ్లకు పాలు అద్భుతమైన ఆహారం. పాలు తాగటం వల్ల రక్త ప్రసరణ సహజ సిద్ధంగా మెరుగుపడుతుంది. కడుపులో యాసిడ్ తయారవుతూ హైపర్ ఎసిడిటీతో బాధపడే వాళ్లకు పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావడానికి యాసిడ్ అధికంగా కావాల్సి ఉంటుంది. పాలల్లో ఉండే క్షార గుణం వల్ల శరీరంలో ఎసిడిటీ తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడే వాళ్లకు పాలు వరప్రసాదం లాంటిది. నిత్యం నిద్రపట్టక బాధపడేవాళ్లు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు గోరువెచ్చని పాలలో తేనెని కలుపుకొని తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. జలుబు, గొంతు బొంగురుపోవటం, ఉబ్బసం, బ్రాంకైటిస్ లాంటి వ్యాధులకు పాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. గ్లాసుడు మరగకాచిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని రోజూ త్రాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తగ్గు

0: తగ్గుతాయి. రోజూ కనీసం గ్లాసు పాలు తాగడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పెరుగు. పాలతో తయారయ్యే పెరుగును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పెరుగును అన్ని దేశాల్లోనూ ఉపయోగిస్తారు. తెలుగువారికి ఈ పెరుగు మరీ ముఖ్యం. ఎన్ని రకాల కూరలు పచ్చళ్లతో భోజనం చేసినా చివరికి పెరుగు లేకపోతే పెద్ద వెలితిగానే ఉంటుంది. అలాంటి పెరుగుతోనూ ఎన్నో లాభాలు ఉన్నాయి. కూరల్లో వేయడానికి టమాటాలు లేనప్పుడు పుల్లటి పెరుగును వేసుకుంటే వంట రుచిగా ఉంటుంది. పెరుగులో కూడా పాలలో వలె ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు జీర్ణకోశానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ఆరోగ్య లాభాలు చూసినట్లయితే పెరుగు తినడం వల్ల ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి, జీర్ణశక్తి మెరుగవుతుంది, కండరాలకు ఎముకలకు దారుఢ్యం పెరుగుతుంది. అలసట నిద్రలేమితో బాధపడేవారు రోజూ కప్పు పెరుగును తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. వెన్న. ఇదివరకటి కాలంలో మజ్జిగను చిలికి వెన్న తీసేవారు. దీనికోసం కొంత సమయం కూడా కేటాయించేవారు. శరీరానికి మంచి వ్యాయామం కూడా ఉండేది. కానీ ఇప్పుడు వెన్న కూడా కొనుక్కుంటున్నారు. వెన్నను చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. వెన్నను మిఠాయిలు, చిరుతిళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. వెన్నను వాడటం వల్ల చిరుతిళ్లు గుల్లగా మెత్తగా రావడమే కాకుండా మంచి రుచిగా కూడా ఉంటాయి. వెన్నలో కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిలోని కొవ్వు, విటమిన్లు చిన్నారుల మెదడు పనితీరును, జీర్ణశక్తిని పెంచుతాయి, కంటిచూపును మెరుగుపరుస్తాయి, కండరాలు ఎముకల ఎదుగుదలకు దోహదపడతాయి, అలసిన వారికి తక్షణ శక్తిని అందిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నెయ్యి. వెన్నను మరిగిస్తే నెయ్యి తయారవుతుంది. నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని వివిధ రకాల వంటకాల్లో లేదా నేరుగానూ వాడతారు. నూనెకు బదులుగా నెయ్యి వాడుకుంటే చాలా మంచిది. దాదాపు అన్ని రకాల స్వీట్లలో నెయ్యిని ఉపయోగిస్తారు. వేడివేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. నెయ్యిలో కూడా కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ ఇ, కాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. దీని ఆరోగ్య లాభాలు చూస్తే నెయ్యి తక్షణ శక్తిని ఇస్తుంది, కంటిచూపును మెరుగుపరుస్తుంది, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది, అరుచిని పోగొడుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, అకాల వార్ధక్యాన్ని నివారిస్తుంది. నెయ్యిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పనీర్. పనీర్ను ఎక్కువగా దక్షిణ ఆసియా దేశాలలో ఉపయోగిస్తారు. దీనితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. చిరుతిళ్ళు, మిఠాయిల తయారీలో కూడా పనీర్ను వాడతారు. పనీర్ను ఏదో ఒక విధంగా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. పనీర్లో ప్రోటీన్లు, స్వల్పంగా కొవ్వులు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, కాల్షియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. పనీరు ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కండరాలకు ఎముకలకు బలమిస్తుంది, ఉదర క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. చివరిగా జున్ను. ఆవు లేదా గేదె దూడను ప్రసవించాక మొదటి కొన్ని రోజులు ఇచ్చే పాలని జున్నుపాలు అంటారు. జున్నుపాలను మరిగించి దానిలో చక్కెర లేదా బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి తయారు చేసే జున్నును పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. జున్నులో ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, కాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మామూలు పాలలో కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగ నిరోధక శక్తిని, జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల పెరుగుదలకు, ఎముకల దారుఢ్యానికి జున్ను చాలా మంచిది. ఇన్ని పోషక విలువలు కలిగిన పాలు, పాల ఉత్పత్తులను వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో రోజూ తీసుకోవడం ఎంతైనా మంచిది.
1: కార్యక్రమంలో చివరిగా మరొక లలిత గీతం.

நாட்டி வனிதாவாணி கார்யக்ரமம் இந்தடத்தோ சமாப்தம். ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. ముందుగా ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: లలిత గీతాలు వింటున్నారు. ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 3 గంటలకు అవస్తోంది. ముందుగా 3 గంటలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్ధతులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్టపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ బిల్డింగ్ ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింస కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసి

0: భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
1: ముజే పూరా విశ్వాస్ హై ఆజ్ యహాన్ జితనే భీ ప్రాజెక్ట్ కి షురువాత్ హుయి హై జిన్కి నీవ్ రఖీ గయీ హై వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్రా ఆర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో పూరా కర్నే మే బహుత్ బడా యోగదాన్ దేంగే. ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే సప్నే కో పూరా కర్నే కే లియే ఏక్ బహుత్ బడా ఊర్జా స్రోత్ బన్ రహా హై. మే ఏక్ బార్ ఫిర్ ఇన్ సభీ పరియోజనాఓ కే లియే ఆంధ్ర ప్రదేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూ.
0: రాష్ట్రాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
1: आज यहाँ करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है.
0: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
2: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేని దంట్లో లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్ట్రంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన యోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు 2 మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి, సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాకో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ భద్రత, యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు 4 రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకం

అందించారు. అథ్లెటిక్స్ లో ఒలింపియన్ నీరజ్ చోప్రా, పురుషుల జావలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథ్లాన్ లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్ఫూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని, టండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని, తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్దతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్త బులెటిన్ వినవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని రాచర్ల అటవీ బీట్లో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నమోదు గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తిమ్సా నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ
1: ये धरती अल्लूरी सीताराम राजू की धरती है. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలొచ్చాయని ఆయన పేర్కొంటూ,
2: మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది

0: వాళ్ళకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్ట్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు.
1: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గిద్దలూరు డివిజన్ రాచర్ల బీటులో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పులుల పాత్ర అత్యంత కీలకమని, ఒక పులి ప్రాణం కోల్పోవడం ఆందోళన కలిగించే విషయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన అడవులు, వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతను మరోసారి గుర్తు చేస్తుందని చెప్పారు. పులి మరణానికి గల కారణాలను వెలికి తీయటానికి టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ను సమగ్ర పారదర్శక విచారణ నిర్వహించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎడ్యూసిటీ ద్వారా ప్రపంచంలోని విమాన రంగ సిబ్బందికి ఇక్కడే శిక్షణ ఇస్తారని చెప్పారు. 77,000 చదరపు అడుగులతో తయారవుతున్న విమానాశ్రయంతో ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంటూ,
2: 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి భోగాపురం విమానాశ్రయం ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను.
1: ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకు బీమా నమోదు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాస్తవానికి ఈ పంటలకు బీమా నమోదు గడువు జులై 31 ముగియాల్సి ఉండగా రాష్టంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు బీమా సంస్థలతో గడువు పొడిగింపునకు చర్చలు జరిపిందని వెల్లడించారు. ఆకాశవాణి 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతలో అవగాహన కల్పించడానికి, దేశ నిర్మాణానికి వారు దోహదపడేలా ప్రోత్సహించడానికి మేరా యువ భారత్ దేశవ్యాప్త నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట డైరెక్టర్ వెంకట్ ఉజ్వల తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: నషా ముక్త్ అభియాన్ వికసిత్ భారత్ సంకల్ప్ ప్రోగ్రామ్స్ టుమారో ఆనరబుల్ పిఎం సర్ విల్ అడ్రెస్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ ఎస్పెషలీ టు ఎరాడికేట్ డ్రగ్స్ అండ్ క్యాంపెయిన్ మోడ్ ప్రోగ్రామ్ టు జనరేట్ అవేర్నెస్ ఫర్ డ్రగ్ డి అడిక్షన్ సో యూత్ ఆర్ అపీల్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వాల్వ్ టు గెట్ ఇన్ టచ్ విత్ డిస్టిక్ ఆఫీసర్స్ ఆఫ్ మై భారత్ డిస్టిక్ యూత్ ఆఫీసర్స్ ఆర్ యూ కెన్ లాగిన్ టు మై భారత్ .gov.in అండ్ యూ కెన్ టేక్ ఎ ప్లెజ్ ఆన్లైన్ అండ్ యూ కెన్ జనరేట్ ఎ సర్టిఫికేట్ ఆల్సో సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ platform and an opportunity for every youth to participate in this beautiful program.
1: ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పింఛన్ల పంపిణీ ఈరోజు కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది లబ్దిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం విస్సా కోడేరులో లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామంలో కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ లబ్దిదారులకు పింఛను నగదును అందజేశారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి రగిలించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి ఈరోజు. 1856 జులై 23వ తేదీన బొంబాయి సమీపంలోని రత్నగిరి పట్టణంలో జన్మించిన ఆయన స్వరాజ్య సాధన దిశగా ప్రజలను ముందుకు నడిపించారు. స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించి దానిని ఎప్పటికైనా సాధించి తీరుతామంటూ

స్వాతంత్ర్యోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంపూర్ణ స్వరాజ్య ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన బాలగంగాధర్ తిలక్ 1920 ఆగస్టు 1వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో బీసీ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, చల్లార్చిన తాగునీరు, తాజాగా తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే అందించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ వినియోగదారులకు దీపం పథకం లబ్దిదారులకు ఇస్తున్న విధంగా రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పవర్ సరఫరాల శాఖ కార్యదర్శి కె కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను స్పష్టం చేశారు. ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ విధానంలో రాయితీ జమ చేయాలని సూచించారు. ఎల్పీజీ నుంచి పైప్డ్ నేచురల్ గ్యాస్ కు మారే లబ్దిదారులు తమ ఎల్పీజీ కనెక్షన్ సిలిండర్లను సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించాలన్నారు. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని రాచర్ల అటవీ వీటిలో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం నగదు గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:20 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. గమనిక విన్నారు. టీమ్ టైమ్ ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్ పాడిన దిల్ తో పాగల్ హై చిత్రం నుంచి ఈ పాట.

మీరు ఇంతవరకు విన్న ఈ పాట మైనె ప్యార్ క్యూన్ కియా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అల్కా యాజ్ఞిక్ పాడారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట కుమార్ సాను అనురాధ పాడ్వాల్ పాడిన ఏ దిల్ ఆషిఖానా చిత్రం నుంచి.

0: मैं कर रही थी किसी का इंतजार।
1: कौन है
0: वो जिससे मैं करती हूँ प्यार?

0: మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866248812. మరి యువలయ కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, అందరూ ఊహించే ఉంటారు ఈరోజు మరి దేని గురించి మన క్విజ్ ప్రశ్నలు నడుస్తాయో. ప్రశ్న ఏంటంటే, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించారు కదా, ప్రధాని గారికి ఏ నృత్యంతో ఘన స్వాగతం పలికారు? ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఏ నృత్యంతో ఘన స్వాగతం పలికారు? ఇది ప్రశ్న. మరి మీ సమాధానాలు పంపించేయండి 0866248812. మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి. ఈరోజు ఏ నృత్యంతో ఘన స్వాగతం పలికారు? ఇది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా తయూబ్, రైట్ ఆన్సర్ అండి. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత నెల్లూరు నుంచి శేషాద్రి పంపించారు, మీరు అది నృత్యం పేరండి, పేరు అడిగాము. గిరిజనుల నృత్యమే కానీ దాని పేరు ఏంటనేది ప్రశ్న. తర్వాత ఆత్మకూరు నుండి ఆదిశేషు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక ఆవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్ పంపారు. వీరు మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు, ఇది కాదండి, సరైన సమాధానం కాదు మీరు పంపింది. మనవారు మన వాళ్ళంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు ఒక డాన్స్తో, అది ఆ డాన్స్ పేరేంటి అనేది ప్రశ్న. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శ్యామ్, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, రైట్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, వీరు రైట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాన్షి శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. సూర్యనారాయణ తెనాలి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు.

సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. అలాగే అంగర కళాధర్ శారద, న్యూఢిల్లీ నుంచి, వీరు రైట్ ఆన్సర్. కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు, రాజమహేంద్రవరం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్. రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి, ఉరవకొండ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి, ఫాతిమా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా లతా సుహాస్, హోస్కోట నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్, రైట్ ఆన్సర్ అండి. రమేష్ వర్మ, నంద్యాల నుంచి పంపించారు. ఇది మీరు ఆ పేరు రాయాలండి, డాన్స్ పేరు పంపించాలి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపించారు. అనగసాని శ్రీనివాసులు, ఆళ్లగడ్డ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి. ఇంకా మధుసూదన్ రెడ్డి, పాపిన్నేపాలెం నుంచి, రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్, పెరుమాళ్, శ్రీవాణి, ఢిల్లీ నుంచి, రైట్ ఆన్సర్. కుంచి రామమూర్తి, బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. పావని ప్రణతి, ఆర్కేపురం, ఢిల్లీ నుంచి, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి సమీన రైట్ ఆన్సర్ పంపారు. ఖమ్మం నుంచి రాధ, వీరు కూడా రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు, తణుకు నుంచి, రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, దేవరాజుగట్ నుంచి, సాల్మన్ రాజు. సూర్యపాలెం నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య గారు. గురుగుంట్ల ముంత నుంచి ముంత పెద్దన్న. మస్తాన్ భాష, బుచిరెడ్డిపాలెం నుంచి, బండారి శంకరయ్య, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి పంపింది. ఇంకా నెల్లూరు నుంచి శేషాద్రి పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. ఇప్పుడు చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. సంగా శివకుమార్, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. చందన, వెరోనిక, యుగేష్ నెల్లూరు నుంచి, వీరు రైట్ ఆన్సర్ అండి. దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనుమడుగు నుంచి, తుమ్మ పద్మావతి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి, వీరు రైట్ ఆన్సర్. దైదా, భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూ బాబా, మూసాపేట నుంచి నరేష్. ఇంకా ఆ ఊరి గ్రామ ప్రజలంట వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్, వీరంతా రైట్ ఆన్సర్. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ అండి. అజరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె నుంచి శ్రీనివాసరెడ్డి, ప్రియా రైట్ ఆన్సర్ అండి. ఇంకా సురేంద్రనాథ్, జెర్సు కూడా ఒడిశా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ రైట్ ఆన్సర్.

నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం, శ్రీకుమార్, పెరుమాళ్, శ్రీవాణి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా పంపించారు వీరు భాష ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్, చంద్రబాయ్, నాగమణి, నరేష్, శ్రీవల్లి రైట్ ఆన్సర్ పంపించారు. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ భాషా బాయ్, మంగళంపూరి ప్రకాష్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. సులోచన కరీంనగర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. వాస్తు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాస్ ఇనమడుగు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి వీరంతా కూడా రైట్ ఆన్సర్. చిన్న చింతకుండ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య వీరు కూడా రైట్ ఆన్సర్. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈరోజు ధింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారండి మన వాళ్ళు. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. తర్వాత క్విజ్ ప్రశ్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాని గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు కదా, దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈరోజు కార్యక్రమంలో ప్రధాని మోదీ గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు, అయితే ఆ శాలువాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇది ప్రశ్న. మరి పంపించేయండి సమాధానాలు 0866 248 8812. మీ సమాధానాలు వచ్చేలోగా మరొక సినీ గీతం వినేద్దాం. ప్రశ్న మరొక్కసారి. మన ముఖ్యమంత్రి గారు ప్రధాని గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు కదా, అయితే ఆ శాలువాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?

యుగలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోదీ గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు కదా, దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇది ప్రశ్న. మరి అందరూ పంపించేశారు సమాధానాలు, చూసేద్దాం వారి పేర్లు. ముందుగా అయితే పంపించారు ఖమ్మం నుంచి రాధ, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్ కరీముల్లా తయూబ్ రైట్ ఆన్సర్ పంపారు. భాస్కరుని సత్యనారాయణ సుజాత నగర్ నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇది ఇంకా పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రైట్ ఆన్సర్ అండి. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి, ఇది రాంగ్, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదండి ఇదైతే. ఇంకా ఎం రామ్మోహన్ రావు సత్యవతి మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించారు. ఇది సరైన సమాధానం కాదండి ఇది, అది చేనేతదే కానీ అది ఏ ఊరుకు సంబంధించింది అనేది ప్రశ్న. దానికి ఒక ప్రత్యేకత ఉంది, అది ఆ ప్రత్యేకత ఏంటనేది మీరు పంపించాలి సమాధానం. ఇంకా పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొబ్బిలి వీణ ఆశా శ్రీనివాస్ బొబ్బిలి వీణ అనేది పంపించారు ఆన్సర్ మీరు, అది కాదండి, అది రైట్ ఆన్సర్ కాదు. శాలువా గురించి అడిగాం కదా ప్రశ్న, అది పంపించాలి మీరు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఇది పంపించారు, సరైన సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నుంచి ఆదిశేషు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. మంగళగిరి నుంచి నరసింహస్వామి రైట్ ఆన్సర్ పంపించారు. చందన వెరోనికా నెల్లూరు నుంచి పంపించారు, ఇది శాలువానే అండి సమాధానం. అయితే ఆ శాలువాకి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది మన ప్రశ్న.

మళ్ళీ ఆన్సరు ప్రశ్న అది కాదండి. ప్రశ్న వచ్చి శాలువాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది ప్రశ్న. సరైన సమాధానం మరి పంపించండి. ఇంకా మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మి నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డూ బాబా మూసాపేట నుంచి పంపించారు. వీరంతా రైట్ ఆన్సర్ అండి. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. అనంతపురం నుంచి అనురాధ, ఇది రాంగ్ ఆన్సర్ అండి. కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి గణేష్ పంపించారు, రైట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ జర్సుగూడ ఒడిశా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ అండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వన్నెంరెడ్డి ప్రభాకర్ శ్రీదేవి తాడేపల్లిగూడెం నుంచి రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ప్రణవి ప్రణతి ఆర్కేపురం ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి ఫాతిమా, రైట్ ఆన్సర్ పంపించారు. మచిలీపట్నం నుంచి గాంధీ పంపించారు, రైట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి సమీన, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అరుణ మోహన్ దివ్యబాయి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, రైట్ ఆన్సర్ పంపించారు. చందన వెరోనికా యుగేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్.

ఇంకా ఇంకా పంపించారు. మరి అందరూ కూడా కలంకారీ శాలువా అని పంపిస్తున్నారు, అది రాంగ్ ఆన్సర్ అండి. సరైన సమాధానం కావాలి, ఆ శాలువాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది. వరగంటి బదరీ విశాల, ఆల్రెడీ మీరు పంపించారండి సమాధానం. మరి సరైన సమాధానం ఏంటో చూసేద్దాం. మన ముఖ్యమంత్రి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు, దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది ప్రశ్న. మరి అది పొందూరు ఖాదీ జామ్ధాని శాలువా అండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు, అలాగే క్విజ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు. అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం కార్యక్రమం వెంటనే వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కిసాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎన్ ఇందువదన, విద్యార్థిని గిన్నెల శ్రావణి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం కిసాన్.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: నమస్తే బైటో శ్రావణి. ఆజ్ హమ్ సాత్వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే కిసాన్ కవితా పాఠ పడేంగే. కిసాన్ यह एक कविता पाठ है. इसके कवि श्री सत्यनारायण लाल जी है. इनका जीवन काल सन 1914 से सन 2004 तक है. इनकी प्रमुख कृतियां है शहीद का स्मारक, भारतीय इतिहास के प्रेरक आदि. अब बताओ श्रावणी, किसान कैसा पाठ है?
3: किसान कविता पाठ है.
4: किसान कविता पाठ के कवि कौन है?
3: किसान कविता पाठ को कवि श्री सत्यनारायण लाल जी है.
4: किसान कविता पाठ के कवि श्री सत्यनारायण लाल जी है. अच्छा, तो अब पहली कविता पढ़ूंगी, ध्यान से सुनो.
3: ठीक है अध्यापिका जी.
4: नहीं हुआ है अभी सवेरा, नहीं हुआ है अभी सवेरा, पूरब की लाली पहचान, पूरब की लाली पहचान, चिड़ियों के जगने से पहले काट छोड़ उठ गया किसान, चिड़ियों के जगने से पहले काट छोड़ उठ गया किसान. श्रावणी अब तुम एक बार इस कविता को पढ़ो.
3: ठीक है अध्यापिका जी. नहीं हुआ है अभी सवेरा, पूरब की लाली पहचान, चिड़ियों के जगने से पहले काट छोड़ गया किसान.
4: शाबाश, बहुत अच्छा. अब सुनो, नहीं हुआ है अभी सवेरा, इसका अर्थ है अभी सुबह का समय नहीं हुआ है, अंटे इनका सूर्योदयम अवलेदु. पूरब की लाली पहचान, तूर्पुन इंका एरुपु रंगु मात्रमे कनिपिस्तुंदंट. चिड़ियों के जगने से पहले, इंका पक्षुलु कूडा निद्र लेवक मुंदे, काट चोड़ उठ गया किसान, अंटे रैतु तेल्लवारक मुंदे లెగిసి పొలం పని చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. అబ్ దూసరి కవిత పడుంగి, ధ్యాన్ సే సునో. కిలా పిలా కర్ బైలోం కో లే కర్నే చెలా కేత్ పర్ కామ్, నహీ కభీ త్యోహార్ నా చుట్టీ ఉస్కో నహీ కభీ ఆరామ్. అబ్ తుమ్ పడో శ్రావణి.
3: టీకే అధ్యాపికా జీ. కిలా పిలా కర్ బైలోం కే లే,
4: బైలోం కో లే,
3: కిలా పిలా కర్ బైలోం कोले करने चला खेत पर काम, नहीं कभी त्योहार ना छुट्टी उसको नहीं कभी आराम.
4: बहुत खूब. अब सुनो, किला पिला

0: కర్ బైలోంకో లే అంటే రైతు తన ఎద్దులకు మేతను పెట్టి వాటిని తీసుకుని వెళ్తున్నాడు. కర్నే చలా కేతుపర్ కామ్ పొలం పని చేయటానికి వాటిని తీసుకువెళ్తున్నాడట. నహి కభీ త్యోహార్ నా చుట్టి ఆ రైతుకి ఒక పండుగ లేదు ఒక సెలవు కూడా లేదు ఎప్పుడూ పొలం పని. ఉస్కో నహి కభీ ఆరామ్ ఆ రైతుకి అసలు విశ్రాంతి అనేదే లేదు అంటే రైతు నిత్యం పనిచేస్తూనే ఉంటాడు. అబ్ అఖిలీ కవిత పడుంగి ధ్యాన్సే సును గరం గరం లూ చల్తీ సన్సన్ గరం గరం లూ చల్తీ సన్సన్ దరితి జలతి తవే సమాన్ దరితి జలతి దవే సమాన్ తబ్బీ కర్త కామ్ కేతుపర్ తబ్బీ కర్త కామ్ కేతుపర్ బినా కియే ఆరామ్ కిసాన్ బినా కియే ఆరామ్ కిసాన్. శ్రావణి అబ్ తుమ్ పడో ఏక్ బార్.
1: గరం గరం లూ చల్తీ సన్సన్ ధర్తీ చల్తీ తవే సమాన్ తబ్ బీ కర్తా కామ్ కేత్ పర్ బినా కియే ఆరామ్ కిసాన్.
0: బహుత్ అచ్చా. అబ్ సునో గరం గరం లూ చల్తీ సన్సన్ అంటే వేడి వడగాలులు శబ్దం చేసుకుంటూ వేగంగా వీస్తున్నాయట. ధర్తి జలతి తవే సమాన్ అంటే ఎండ తీవ్రతకి ఈ నేల కూడా మండిపోతుంది. తబ్బి కర్త కామ్ కేతుపర్ అయినప్పటికీ రైతు పొలం మీద పనిచేస్తూనే ఉంటాడు. బినా కియే ఆరామ్ కిసాన్ అసలు విశ్రాంతి అనేది తీసుకోకుండానే పొలం పని చేస్తూనే ఉంటాడు రైతు. అబ్ అగ్లీ కవిత పడెంగే ధ్యాన్సే సునో బాదల్ గరజ్ రహే గడ్ గడ్ గడ్ బాదల్ గరజ్ రహే హే గడ్ గడ్ గడ్ బిజ్లీ చమక్ రహీ చమ్ చమ్ బిజ్లీ చమక్ రహీ చమ్ చమ్ మూసల్దార్ బరస్తా పానీ మూసల్దార్ బరస్తా పానీ జరా నా రుకుతా లేతా దమ్ జరా నా రుకుతా లేతా దమ్. శ్రావణి అబ్ తుమ్ ఇస్ కవిత కో ఏక్ బార్ పడో.
1: బాదల్ గజర్ రహే
0: గరజ్ రహే
1: బాదల్ గరజ్ రహే ఘడ్ ఘడ్ ఘడ్ బిజలీ చమక్ రహీ చమ్ చమ్ ముసల్దార్ బరస్తా పానీ జరా నా రుక్తా లేతా దమ్.
0: ఠీక్ హే అభి సునో బాదల్ గరజ్ రహే గడ్ గడ్ గడ్ గడ్ ఇస్కా మత్లబ్ హే కి మేఘాలు గడగడమని శబ్దం చేస్తూ గర్జిస్తున్నాయంట ఆకాశంలో. బిజిలీ చమక్ రహీ చమ్ చమ్ ఆకాశంలో మెరుపులు మిలమిలా మెరుస్తున్నాయట. మూసల్దార్ బరస్తా పానీ దీని అర్థం ఏమిటంటే నిర్విరామంగా వర్షం కురుస్తూనే ఉందట. జరా నా రుకుతా లేతాదం కొంచెం కూడా వర్షం ఆగటం లేదట అంటే ఆగకుండా కురుస్తున్న ఆ వర్షంలో కూడా రైతు తన పొలం పని ఆపకుండా చేస్తూనే ఉన్నాడు. అబ్ అగ్లీ కవిత సునో హాత్ పావ్ టిటురే జాతే హే హాత్ పావ్ టిటురే జాతే హే గర్సే బాహర్ నికలే కౌన్ గర్సే బాహర్ నికలే కౌన్ ఫిర్ బీ ఆగ్ జలా కేతోంకి ఫిర్ బీ ఆగ్ జలా కేతోంకి రక్వాలీ కర్త వహ మౌన్ రక్వాలీ కర్త వహ మౌన్. శ్రావణి అబ్ తుమ్ ఇస్ కవిత కో పడో.
1: టీకే అధ్యాపికా జీ హాత్ పావ్ టిటూరే జాతే హే గర్ సే బాహర్ నిక్లే కౌన్ ఫిర్ బీ ఆగ్ జలా కేతుం కి రక్వాలీ కర్తా వహ మౌన్.
0: అచ్చా అబ్ సునో హాత్ పావ్ టిటూరే జాతే హే చలిగాలికి రైతు యొక్క చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. గర్సే బాహర్ నికలే కౌన్ అంత చలిగాలిలో ఇంటి నుంచి బయటకు వచ్చేవారు ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. ఫిర్బి ఆగ్ జలా కేతోంకి అయినా ఆ చలిగాలిలో పొలంలో మంట వెలిగించి అక్కడే ఉంటాడు రైతు. రక్వాలీ కర్తావహ మౌన్ అంత చలిగాలిలో కూడా రైతు మౌనంగా పొలానికి కాపలా కాస్తూనే ఉంటాడట. అబ్ ఆఖరి కవిత సునో హే కిసాన్ కో చైన్ కహా హే కిసాన్ కో చైన్ కహా వహ కర్తా రహతా హర్దమ్ కామ్ వహ కర్తా రహతా హర్దమ్ కామ్ సోచా నహీ కభీ భీ ఉస్నే సోచా నహీ కభీ భీ ఉస్నే ఘర్ పర్ రహకర్ కర్నా ఆరామ్ ఘర్ పర్ రహకర్ కర్నా ఆరామ్. శ్రావణి అబ్ తుమ్ ఏక్ బార్ పడు.

0: इस कविता को।
1: ठीक है अध्यापिका जी। हे किसान को चैन कहा?
0: चैन कहा।
1: हे किसान को चैन कहा? वह करता रहता हरदम काम, सोचा नहीं कभी भी उसने, सोचा नहीं कभी भी उसने घर पर हर करना आराम,
0: घर पर रह करना आराम,
1: घर पर रह करना आराम।
0: बहुत अच्छा, अब सुनो। हे किसान को चैन कहा, रईत की असलो विश्रांति अनेदि एक्कडुंदी? वह करता रहता हरदम काम, अतनु प्रतिक्षणं पनि चेस्तूने उंटाडु। सोचा नही कभी भी उसने, असलु విశ్రాంతి తీసుకోవాలని ఆ రైతు ఎప్పుడూ ఆలోచించుకోలేదట. ఘర్ పర్ రెహకర్ కర్ణా ఆరాం, ఇంటి దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఎప్పుడూ రైతు అనుకోలేదు. కవిగారు ఈ పాఠంలో మనకి ఏం చెప్తున్నారు అంటే, మనం తినే ఆహారాన్ని పండిస్తున్న ప్రతి రైతు ఎంత కష్టపడి పండిస్తున్నాడో ఈ పాఠంలో చక్కగా వివరించి చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆహారాన్ని వృధా చేయకూడదు అని చెప్తున్నారు. అంతేకాకుండా రైతు మన యొక్క అన్నదాత, కాబట్టి మనం రైతుల్ని ఎప్పుడూ గౌరవించాలని కూడా చెప్తున్నారు. శ్రావణి, అబ్ వ్యాకరణ్ కార్యకే బారేమే పడేంగే, ధ్యాన్ సే సునో ఔర్ మేరే సాథ్ బతావ్.
1: టీకే అధ్యాపికా జీ.
0: పర్యాయ శబ్ద సవేరా, ప్రాతఃకాల్ సుబహ.
1: సవేరా प्रातः काल सुबह.
0: किसान कृषक अन्नदाता.
1: किसान कृषक अन्नदाता.
0: काट कटिया चारपाई.
1: काट कटिया चारपाई.
0: धरती पृथ्वी धरा.
1: धरती पृथ्वी धरा.
0: पानी जल नीर.
1: पानी जल नीर.
0: शाबाश श्रावणी. अब इस पाठ के व्याकरण कार्य के बारे में पढ़ेंगे, ध्यान से सुनो और मेरे साथ बताओ.
1: ठीक है अध्यापिका जी.
0: पर्याय शब्द सवेरा, प्रातःकाल सुबह.
1: सवेरा प्रातःकाल सुबह.
0: किसान कृषक अन्नदाता.
1: किसान कृषक अन्नदाता.
0: काट कटिया चारपाई.
1: काट कटिया चारपाई.
0: धरती पृथ्वी धरा.
1: धरती पृथ्वी धरा.
0: पानी जल नीर.
1: पानी जल नीर.
0: शाबाश. अब इस पाठ के विलोम शब्दों के बारे में जान लेंगे, तुम भी मेरे साथ बताओ.
1: ठीक है अध्यापिका जी.
0: विलोम शब्द सवेरा श्याम.
1: सवेरा श्याम.
0: उदयमु सायंत्रमु.
1: उदयमु सायंत्रमु.
0: बाहर अंदर.
1: बाहर अंदर.
0: बैठा लोपला.
1: बैठा लोपला.
0: ठंडा गरम.
1: ठंडा गरम.
0: चलनी वेड़ी.
1: चलनी वेड़ी.
0: ऊपर नीचे.
1: ऊपर नीचे.
0: पैना क्रिंदा.
1: पैना क्रिंदा.
0: शाबाश श्रावणी, बहुत अच्छी तरह बताई. अब यह पाठ समाप्त करते हैं.
1: धन्यवाद अध्यापिका जी.
0: శుభాశిష్.
2: మీరింతవరకు కిసాన్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎన్ ఇందువదన, విద్యార్థిని గిన్నెల శ్రావణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడం

0: దానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
0: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
2: ఆదుర్తి లక్ష్మీబాయమ్మ, గాంధీజీ మొదలు ప్రతి దేశ నాయకుడు వీరింట ఆతిథ్యం పొందినవారే. భారతదేశ అధ్యక్షులుగా పనిచేసిన వివి గిరి ఈమె సోదరుడు. ఇంత దేశభక్తి ప్రపూరితమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆదుర్తి లక్ష్మీబాయమ్మ గాంధీజీ ఆదేశానుసారం ఇంటింటికి వెళ్లి ఖాదీ ప్రచారం చేశారు. విదేశీ వస్త్ర దుకాణాలు, కళ్ళు, సారా దుకాణాలు మూసివేతలో కీలక పాత్ర వహించారు. లక్ష్మీబాయమ్మ ఆత్మశక్తి, పోరాట పటిమ నేటి స్త్రీలోకానికి ఎంతో ఆదర్శం.
3: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం వారి జానపద గీతాలు వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
5: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: నిన్న పున్నమి నాడు నీలకాడ తన్ని నాడు మొన్న పున్నమి నాడు నీలకాడ తన్ని నాడు మొన్న పున్నమి నాడు మోకాలతో గుద్దినాడు
1: మొన్న పున్నమి నాడు మోకాలతో గుద్దినాడు
0: పోయిన పున్నమి నాడు పోయి లేసి తన్ని నాడు అమ్మ

0: జనవరి పండగ నాడు జనను బట్టి లాగినాడు, జనవరి పండగ నాడు జనను బట్టి లాగినాడు, క్రిస్మస్ పండగ నాడు కిందేసి తన్ని నాడు,
1: క్రిస్మస్ పండగ నాడు కిందేసి తన్ని నాడు,
0: రంజాన్ పండగ నాడు రంగంలోకి దిగినాడు.

0: కొట్టినాడు,
1: సంక్రాంతి పండుగ నాడు సందులోనే కొట్టినాడు,
0: ఉగాది పండుగ నాడు ఈడ్చి ఈడ్చి తన్నినాడు,
1: ఉగాది పండుగ నాడు ఈడ్చి ఈడ్చి తన్నినాడు,
0: శివరాత్రి పండుగ నాడు చింతపండు చేసినాడు.
1: అమ్మా నేను పోరే, మాయమ్మా నేను పోనే, అమ్మా నేను పోరే, మాయమ్మా నేను పోనే.
0: మెనత్త కొడుకని మెచ్చి నీవు ఇచ్చినావు,
1: మెనత్త కొడుకని మెచ్చి మెచ్చి ఇచ్చినావు,
0: అయిన పోయిన వాడని అనుకుని ఇచ్చినావు,
1: అయిన పోయిన వాడని అనుకుని ఇచ్చినావు,
0: కట్నం ఇవ్వలేదని కిందేసి తనినాడు.

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. ఊరి పేరేంటి, ఊరి పేరేంటి, నీ పేరేమిటమ్మా, ఓ భామ నా సత్యభామ, నీ ముత్యాల దండు మీద ఒట్టేసి చెప్పరాద ముద్దుగొమ్మ రబ్బరు బొమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మా, ఏ ఊరు ఉండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ జర చెప్పవమ్మా. వంక చూసుకుంటూ వంక చూసుకుంటూ నడుము తిప్పుకుంటూ, ఓ పిల్ల నా రసగుల్ల నా గుండె గుల్లా చేసి వెళ్ళిపోతున్నా ఎడకమ్మా జవ్వారి బొమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ, ఏ ఊరు ఉండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ జర్ర చెప్పవమ్మ, ఎందుకమ్మా జర్ర చెప్పవమ్మా. వంపు సొంపులుండి లేరే తసోకులుండి, ఓ జానా నా నెర జానా అవి జాజి మల్లెల్లమ్మ తీగా మల్లెల్లం జాబిరమ్మా జవ్వారి బొమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ, ఏ ఊరుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ జర్ర చెప్పవమ్మా. నువ్వు చూసి మనసు నిల్వానుంటుంది పిల్ల, ఓ రేఖ నా శశిరేఖ నీ రంగుల రేఖ చాటు బంగారాల చూసి గారాల ఓ మధుబాల. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ నీవే.

కళ్ళ కపటంలేని కన్న తల్లి చనుబాలు మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మా అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి.

నచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేళ వందనాలమ్మా అమ్మ నీకు వందనాలమ్మా మా పల్లె తల్లి

0: గాజులు గాజులని మోజుగా అమ్మేవు, గాజులు గాజులని మోజుగా అమ్మేవు, గాజుల పేరని చెప్పు కుర్రోడో మంచి గాజులుంటే వెయ్యి చిన్నోడా,
1: గాజుల పేరని చెప్పు కుర్రోడో మంచి గాజులుంటే వెయ్యి పిల్లోడా,
0: కాశ్మీరు గాజులు ఓ పిల్ల కంటికింపుకున్న ఓ పిల్ల, రంగును గాజులు ఓ పిల్ల, మంచి రంజుగా ఉన్నాయి ఓ పిల్ల.

0: మంచి రంజుగా ఉన్నాయి ఓ పిల్ల.
1: గాజులు గాజు అని మోజుగా చెప్పేవు, గాజుల పేరు చెప్పు కుర్రోడు, మంచి గాజులుంటే వెయ్యి చిన్నోడా. పరుచూరి గాజులే ఓ పిల్ల, అవి పచ్చని గాజులే ఓ పిల్ల.
0: పరుచూరి గాజులే ఓ పిల్ల,
1: అవి పచ్చని గాజులే
0: ఓ పిల్ల.
1: ఏలూరి గాజులే ఓ పిల్ల, మంచి ఎర్రని గాజులే ఓ పిల్ల.
0: అరే ఏలూరు గాజులే ఓ పిల్ల, మంచి ఎర్రని గాజులే ఓ పిల్ల.
1: ఏలూరి గాజులే ఓ పిల్ల, మంచి ఎర్రని గాజులే ఓ పిల్ల.
0: ఏలూరు గాజులే ఓ పిల్ల, ఎర్రని గాజులే ఓ పిల్ల.
1: గాజులు గాజు అని మోజుగా అమ్మేవు, గాజుల పేరు చెప్పు కుర్రోడు, మంచి గాజులు.

0: కాదులు కాదు అని మోదుగా అమ్మేవు కాదుల పేరని చెప్పుకొర్రోడు మంచి కాదులుంటే వెయ్యి చిన్నోడా కాదులు కాదులు అని మోదుగా కాదుల పేరని చెప్పుకొర్రోడు మంచి కాదులుంటే వెయ్యి చిన్నోడా మంచి కాదులుంటే వెయ్యి చిన్నోడా మంచి కాదులుంటే వెయ్యి కొర్రోడా.
1: ఆకాశవాణి సింహప్రియ కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్ లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310, అలానే మరో నంబర్ 0861233312. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు ఉంటారు. 6:30 గ్రామ దర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా జిల్లా సమాచారం వెతుకుంటారు, అనంతరం డాక్టర్ గారి సలహాలు. హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ కలశ భాష గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ డి సుధరణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. ఈ కార్యక్రమం విజయవాడ కింద నుంచి రిలే ప్రసారమవుతుంది. అనంతరం 7:40 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమంపై రేడియో నివేదిక విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హలో విరిచి కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ సమావేశాల వారాంతపు సమీక్ష ఉంటారు. ఢిల్లీ కింద నుంచి రిలే ప్రసారమవుతుంది.

0: కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బొమ్మ గారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:05 వస్తుంది. వనితవాణి.

0: వంతమైన కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: హలో
0: హలో
1: సార్,
0: కార్యక్రమంలో శ్రోతను పలకరిద్దాం. హలో హలో నమస్కారం అండి.
2: హలో
0: హలో నమస్కారం అండి, వినిపిస్తుందా?
2: నమస్కారం సార్. నమస్కారం.
0: నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
2: బెట్రగుంట నుంచి లక్ష్మి సార్.
0: లక్ష్మి గారు బెట్రగుంట నుంచి, ఓకే, చెప్పండి ఏ పాట విందాం ఇవాళ?
2: ఈరోజు అన్నమయ్య సినిమాలో పాట ఏంటి సార్?
0: ఏ పాట విందాం అన్నమయ్యలో?
2: అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అనే పాట ఏంటి సార్?
0: అట్లనే విందాం. మరి లక్ష్మి గారు మీరు కోరుకున్న పాటను?
2: సరే సార్, సరే సార్,
0: మంచిదండి.

0: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: వంతమైన కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఆయుష గారు, జాకిర్ హుస్సేన్ నగర్ నుంచి. చెప్పండి, ఏ పాట విందాం ఈరోజు? మా ఊరి కథ నుంచా?
2: కోరుకున్న చోట్ల ఉన్నారు
1: సార్.
2: నాగరాజన్న, రషీద్ భాయ్, షాహిన, కపిల, జరీన, హసీనా, జీలాని భాష భాయ్, సుబ్రత్న, కన్నమ్మ, వీళ్ళందరి కోసం సార్.
1: ఓకే, మీ అందరి కోసం.
2: జీలాని కోసం.
1: ఓకే, మంచిదండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703, ఎంసెట్ కోడ్ VSUESF.
2: వంతవని కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. హలో, ఓకే, కాలర్ లైన్ కట్ అయినట్టుంది. మరో కాలర్తో మాట్లాడే ముందుగా ఒక పాట విందాం. రణం చిత్త నుంచి పాటను ఉంటారు.

0: వంతవని కరికరులు చివర శ్రోతను పలకృతం. హలో, నమస్కారం అండి.
1: నమస్తే సార్, నా పేరు సుహాస్.
0: సుహాసిని గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చెక్ పోస్ట్,
0: పాత చెక్ పోస్ట్. ఓకే, చెప్పండి, ఏ పాట విందాం?
1: బాలకృష్ణ గారు పెద్దన్నయ్య.
0: పెద్దన్నయ్య, ఓకే, ఏ పాట విందాం అండి? అందులో
1: చిక్కింది చామంతి పువ్వు.
0: చిక్కింది చామంతి పువ్వు, ఓకే, విన్నాం. అయితే మీరు కోరుకున్న పాటను.
1: సరే సార్,
0: మంచిదండి.

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

యువ తరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా విద్యా సమాచారం చూద్దాం. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఆనర్స్ ఫారెస్టీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ 499 సీట్లున్నాయి, బీఎస్సీ ఆనర్స్ ఫారెస్టీలో 60 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అదనంగా 10% సూపర్ న్యూమరీ సీట్లను కేటాయిస్తారు. ఈ కోర్సులో చేరేందుకు అర్హత చూస్తే ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఎంబైపీసీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ ఏపీఈఏపీసెట్ 2026 సాధించిన ర్యాంకు, మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం సీట్లను కేటాయిస్తారు. వయసు 31 నాటికి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 17-22 మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 17-25, దివ్యాంగులకు 17-27 మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 10. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఆనర్స్ ఫారెస్టరీ విభాగాల్లో డిగ్రీ చేరేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ https://drvyshu.ap.gov.in. వెబ్సైట్ మరోసారి https://drvyshu.ap.gov.in. ఎవరైనా ఆసక్తి కలిగిన విద్యార్థులు ఉంటే వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో విద్యా సమాచారం చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష సెట్ ప్రకటన ఉస్మానియా యూనివర్సిటీ వెలువరించింది. అర్హత ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్. ఈ విభాగంలో 50% మార్కులు తప్పనిసరి సాధించిన వారు సెట్ పరీక్ష రాసేందుకు అర్హులు. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30 ఆగస్టు. పరీక్షలను సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష సెట్కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://telanganaset.org. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో విద్యా సమాచారం చూద్దాం. విక్రమసింహపురి యూనివర్సిటీ కళాశాల అలానే కావలిలో నిర్వహిస్తున్న పీజీ కోర్సులో డిగ్రీ ఆనర్స్, ఆనర్స్ విత్ రీసెర్చ్ పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులకు నేరుగా 2 ఏడాదిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య హనుమారెడ్డి తెలియజేస్తున్నారు. అర్హత కలిగిన విద్యార్థులు 3వ తేదీలోపు ప్రవేశాల సంచాలకుల కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రవేశ అర్హతలు, అవసరమైన ధృవీకరణ పత్రాలు, దరఖాస్తు విధానం తదితర వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సందర్శించుకోవాలని అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య హనుమారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. అలానే మరో సమాచారం చూద్దాం. నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ జిల్లా శాఖ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్లో 14 సంవత్సరాలలోపు మానసిక దివ్యాంగులు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పిల్లలకు ఉచిత ప్రవేశాలను కల్పిస్తున్నట్లు ఆ కేంద్రం ప్రిన్సిపల్ ఉదయ్ భాస్కర్ తెలియజేస్తున్నారు. విద్యార్థులకు ఉచిత ప్రత్యేక విద్యతో పాటు స్కూల్ బస్సు సౌకర్యం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఎవరైనా ఈ స్పాస్టిక్స్ సెంటర్లో

0: చదువుకోవాలనుకున్న మానసిక దివ్యాంగులు, ఫిజికల్ ఛాలెంజర్ పిల్లలకు ఉచిత విద్యను అవకాశం కల్పిస్తున్నారు. 14 సంవత్సరాల లోపల ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ కింది నెంబర్ను సంప్రదించవచ్చు. 8636939861 ఈ నెంబర్ సంప్రదించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. నెల్లూరు నగరంలోని అక్క చెరువుపాడులోని ఏపీ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను 5, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ తెలియజేస్తున్నారు. ఎవరైనా ఈ పాఠశాలలో చేరాలన్న ఆసక్తి ఉంటే వారు 2వ తేదీలోగా అంటే రేపటిలోపు పాఠశాలకు వచ్చి దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8712625045. నంబర్ మరోసారి 8712625045. ఈ నెంబర్ సంబంధించి అక్క చెరువుపాడులోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. యువతరంగ కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునే ముందు ఒక పాట విందాం. రెడ్ చిత్రం కోసం రమ్య బెహ్రా అనురాగ్ కుల్కర్ని ఆల్పించిన గీతం అంటారు. అయితే అంతకన్నా ముందు కొన్ని ప్రకటనలు వింటారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: యువతరంగ కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో బెంగళూరు 244 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. వీటికి ఏదైనా డిగ్రీతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారికి లెవెల్ 4 వేతనాలను చెల్లిస్తారు. మొత్తం ఉద్యోగాల్లో అసిస్టెంట్ 130 పోస్టులు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 82, అప్పర్ డివిజనర్ క్లర్క్ UDC 22 పోస్టులు, స్టెనోగ్రాఫర్ 10 పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపికైన వారు అహ్మదాబాద్, బెంగళూరు, హసన్, హైదరాబాద్, మహేంద్రగిరి, ఢిల్లీ, శ్రీహరికోట, తిరువనంతపురంలో ఎక్కడి నుంచైనా పనిచేయాల్సి ఉంటుంది. అర్హతలు చూస్తే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అలానే స్టెనోగ్రాఫర్ పోస్టులకు 60% మార్కులతో డిగ్రీ లేదా కమర్షియల్ లేదా సెక్రటరీయల్ ప్రాక్టీస్ డిప్లొమా, స్టెనోటైపిస్ట్, స్టెనోగ్రాఫర్గా 7 ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు 60% మార్కులతో డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయసు 28 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు కలిగించారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు చూస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 16 ఆగస్టు. ఇస్రోలో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.isro.gov.in వెబ్సైట్ మరోసారి https://www.isro.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఇస్రో మరో ప్రకటన కూడా విడుదల చేసింది. ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ICRB 92 సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 34 పోస్టులు, మెకానికల్ 26, కంప్యూటర్ సైన్స్ 13, సివిల్ 10, ఎలక్ట్రికల్ 4, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ 2, ఆర్కిటెక్చర్ 2, సివిల్ PRL 1 పోస్టు ఖాళీలను ప్రకటించింది. సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్తో పాటు గేట్ స్కోర్ కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక ప్రక్రియ చూస్తే ముందుగా దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేస్తారు. అనంతరం గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ పోస్టులకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 17 ఆగస్టు. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.isro.gov.in/careers. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 33 నాన్ పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి 10వ తరగతి డిగ్రీ, పీజీ డిప్లొమాతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు జరుగుతాయి. పోస్టులు చూస్తే జూనియర్ అసిస్టెంట్ అలానే స్టెనోకమ్ జూనియర్ అసిస్టెంట్, గ్యాస్ రూమ్ ఆపరేటర్, బిల్లింగ్ క్లర్క్, రిసెప్షనిస్ట్ ఈ విభాగాల్లో ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు సంబంధించి వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల

0: అంశాలను కలిగించారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 10. స్విమ్స్లో ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://swimstpt.ap.nic.in. వెబ్సైట్ మరోసారి https://swimstpt.ap.nic.in. ఈ వెబ్సైట్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు. అలానే ఆసక్తి కలిగిన వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. యువతరంగం కార్యక్రమంలో తర్వాత మరో పాట విందాం. జానీ చిత్త నుంచి రాజేష్ నంది తలపించిన గీతం అంటారు. అయితే అంతకన్నా ముందు ఓ ప్రకటన అంటారు.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

0: at the ongoing Commonwealth Games in Glasgow, India's Soman Rana won the gold medal in the men's shot put F57 para athletics with a best throw of 13.4 metres. India registered a double podium finish in the event as Shubham Jual claimed silver, finishing just behind compatriot Soman Rana. India is currently placed sixth in the overall medal standings with 30 medals, including 8 gold, 15 silver and 7 bronze. And with that, we end this news bulletin.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పద్దతిలో 5,640 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత వ్యవస్థలు, బయోమెట్రిక్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ లగేజ్ హ్యాండ్లింగ్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక వసతులతో ఈ ఎయిర్పోర్టును తీర్చిదిద్దారు. విమానాశ్రయంలోని ప్రధాన అంశాలు, అత్యాధునిక సౌకర్యాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రికి వివరించారు. అనంతరం ప్రధానమంత్రి రాష్ట్రంలో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. కర్నూలులోని విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 వరుసల ఎక్స్ప్రెస్ వే, తాడిపత్రి 4 వరుసల బైపాస్ రహదారులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో శరవేగంగా పయనిస్తోందని, భారీ మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ది ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భోగాపురంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ నూతన విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక రన్వే లాంటిదని, రాష్ట యువత ఆకాంక్షలకు లాంచ్ ప్యాడ్గా నిలుస్తుందని నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా భావితరాల్లో దేశభక్తి, ప్రజాసేవ స్ఫూర్తి రగులుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు జీనే ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా. ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కీ శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. దేశ్ ఔర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా ఉసే అల్లూరి సీతారామరాజు జీ కే నామ్ సే జన సేవా ఔర్ రాష్ట్ర సేవా కీ ప్రేరణా మిలేగీ.
0: 2014లో దేశంలో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 166కు చేరిందని, ఉడాన్ పథకం సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువు చేసిందని గుర్తు చేశారు. పీఎం గతిశక్తి కింద పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వేస్, లాజిస్టిక్స్ అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు

0: లక్ష కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, 70కి పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోతున్న ఫార్మా పార్క్, గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులతో రాష్ట్రం భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా అవతరిస్తోందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి, ఉత్తరాంధ్ర అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, కొత్త అవకాశాలు వస్తాయన్నారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో భారీ అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం ఖచ్చితంగా సాకారమవుతుందని, ఉత్తరాంధ్ర యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిర్ణీత సమయంలోగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. అల్లూరి సీతారామరావు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం.
0: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 12.6 అడుగుల నీటిమట్టం పెరిగింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం నుంచి భారీగా వరద వస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రవాహం పెరుగుతోంది. రాత్రికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతలో అవగాహన కల్పించడానికి నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట్ర డైరెక్టర్ వెంకట ఉజ్వల తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన మైభారత్ ఆధ్వర్యంలో సుమారు 10,000 చోట్ల దాదాపు 1,00,000 మంది యువతతో దృశ్య మాధ్యమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లోక్భవన్లో గవర్నర్తో కలిసి మైభారత్ కార్యకర్తలు నషాముక్తి ప్రతిజ్ఞ చేయనున్నట్లు చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల నివారణలో యువతను భాగస్వాములను చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభించారని తెలిపారు. భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో 13,000 మంది పాల్గొన్న దింసా నృత్య ప్రదర్శన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల గిరిజనుల సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించిందన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళావైభవం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కృషి చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా యంత్రాంగం, కళాకారులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్దిలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వింటారు. జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈరోజు నెల్లూరులోని కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు పరేడ్ మైదానంలో జరిగే ప్రధాన వేడుకలతో పాటు జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమం అభివృద్ధిని సమపాలలో ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోందని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మరిపాడు మండలంలో ఈరోజు సామాజిక పింఛన్ల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, విద్యార్థులతో సహపంక్తి భోజనం, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ తదితర కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీటెట్ 2026 పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావుతో కలిసి ఏపీటెట్ పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడారు. 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మొత్తం 6 పరీక్ష కేంద్రాల్లో ఏపీటెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 12,236 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని డిఆర్ఓ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు పోలీసు ప్రత్యేక బృందాలు నాకాబందీ, లాడ్జి చెకింగ్ నిర్వహించారు. ఎస్పీ డాక్టర్ అజిత విజన్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 188 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జిల్లాలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అనుమానితుల నివాసాలు, వాణిజ్య సముదాయాలు, జాతీయ రహదారులు, జిల్లా ప్రవేశ నిష్క్రమణ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 18 ఓపెన్ డ్రింక్ కేసులు, 12 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 252 మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. జిల్లాలో వాతావరణం చల్లబడి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి జిల్లాలో సరాసరి 2.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా దగదర్తి మండలంలో 15.6 మిల్లీమీటర్లు, సంగంలో 11.2, చేజర్లలో 10.4, బోగోల్లో 10.2, కలువాయి మండలంలో 10.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎఎన్ఎంఎల్ ఏఎఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
1: కార్యక్రమంలో తర్వాత డాక్టర్ గారి సలహాలు. హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎస్కే కాళేశ్వర భాష గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కాలేయం మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, కానీ హెపటైటిస్ అనే వ్యాధి నిశ్శబ్దంగా కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అసలు హెపటైటిస్ అంటే ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమా, ఈ అంశాలపై అవగాహన కల్పించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కాళేశ్వర భాష. వీరు అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సర్జరీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు నుంచి, అలాగే 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, వెల్కమ్ టు స్టూడియో.
3: నమస్కారం అండి, ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నా నమస్కారాలు.
2: డాక్టర్ గారు, ఈ హెపటైటిస్ అనేటువంటి వ్యాధి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు హెపటైటిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలు?
3: హెపటైటిస్ గురించి అండి ఒక చిన్న చరిత్ర ఉంది, అది ముందు చెప్తాను నేను. హెపటైటిస్ అనేది ఏంటంటే డిఎన్ఏ వైరస్, అది అంటే దాని లోపల న్యూక్లియస్ లో డిఎన్ఏ ఉంటుంది. అంటే డిఎన్ఏ అంటే డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. ఈ కోవకు చెందిన వైరస్ అది. దీన్ని 1965వ సంవత్సరంలో అమెరికన్ సైంటిస్ట్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ బరూచ్ బ్లూంబర్గ్ అని ఆయన 1965లో దీన్ని ఆస్ట్రేలియాలో కనుక్కున్నారు. ఆయన అది ఆస్ట్రేలియాలో అక్కడ ఉండేటటువంటి ప్రాచీన మానవులు ఎవరైతే ఉన్నారో, ఆస్ట్రేలియన్ అబ్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు, వాళ్ళ బ్లడ్ని చెక్ చేసేటప్పుడు ఆ బ్లడ్లో ఒక సర్ఫేస్ యాంటీజెన్ బయటపడింది, దాన్ని ఆస్ట్రేలియన్ యాంటీజెన్ అంటారు. అది ఇప్పుడు మనకు HBSAG అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ లాగా అది దానికి పేరు పెట్టారు. ఆ విధంగా హెపటైటిస్ బి వైరస్ యొక్క ప్రోటీన్ని తర్వాత వ్యాధి కలిగించేటటువంటి యాంటీజెన్ని కనుక్కున్నందువల్ల ఆయనకు 1976వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అది ఎప్పుడు కనుక్కున్నారంటే జూలై 28, 1965 కనుక్కున్నారు ఆయన. ఈ హెపటైటిస్ వైరస్ అంటే 5 రకాలుగా ఉంటుందండి. ఇది ఈ హెపటైటిస్ ఏ వైరస్, బి వైరస్, సి వైరస్, డి వైరస్, ఇ వైరస్, ఈ 5 రకాల వైరస్లు ప్రధానంగా ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి కానీ ఇవి ప్రధానమైన వైరస్లు అనమాట. వీటిలో మనకు అత్యంత ప్రమాదకరమైన వైరస్లు అనేవి హెపటైటిస్ బి అండ్ సి. ఈ 2 వైరస్లు ఏంటంటే చాలా మరణాలకు మనకు దారితీస్తాయి అనమాట. హెపటైటిస్ ఏ వైరస్ అనేది మనకు అంత పెద్ద ప్రమాదకారి మాత్రం కాదు. అది మనకు ఫుడ్ అండ్ వాటర్ అంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం ద్వారా మనకు ఆహారాన్ని ఆ నీటిని తాగటం వల్ల మనకు హెపటైటిస్ ఏ వైరస్ అనేది మన శరీరంలోకి ప్రవేశించి తద్వారా అది మన జీర్ణ వ్యవస్థ నుండి లివర్కి వెళ్ళి లివర్లో మనకు అది చేరి అది మనకు హెపటైటిస్ అనేది కలిగిస్తుంది. దానివల్ల మనకు కామెర్లు అనేవి వస్తాయి. ఈ కామెర్లు అనేటివి ఒక 3 నుంచి 4 వారాల లోపల బాటిపాటికి అవి తగ్గిపోతాయి. ఆ హెపటైటిస్ ఏ వైరస్ అనేది బాడీ తట్టుకొని దానికి యాంటీబాడీస్ తయారు చేయడం వల్ల అది అంతవరకు అది సమస్య పోతుంది, పెద్ద ప్రమాదకరమైనది కాదు. అయితే అందులో చాలా అరుదుగా మాత్రం ప్రమాదాలు సంభవిస్తాయి. అయితే హెపటైటిస్ ఏ వైరస్ ఎటువంటి నష్టం లేదు మనకు. అయితే హెపటైటిస్ బి అండ్ సి వైరస్లు మాత్రం ఏంటంటే అవి మనకు ఒకరి రక్తం ద్వారా ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకరికి వేసిన ఇంజెక్షన్ దాన్ని మనం డిస్కార్డ్ చేయకుండా వేరే వాళ్ళకి వేయడం వల్ల ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత తల్లి నుంచి డెలివరీ సమయంలో, ప్రసవ సమయంలో ప్లసెంటా అనేది డిటాచ్ అయిపోయినప్పుడు అప్పుడు తల్లి నుంచి బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే రక్తాన్ని ఎక్కించడం అనేది కొంతమంది రోగులకు అది అవసరం అవుతుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది అటువంటిప్పుడు మనం రక్త మార్పిడి చేసేటప్పుడు, రక్తాన్ని ఎక్కించేటప్పుడు ఆ రక్తాన్ని సరిగా పరీక్ష చేయకుండా ఉన్నందువల్ల అక్కడి నుంచి మనకు హెపటైటిస్ బి వైరస్ అనేది వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటే ఇవే రూట్స్ లో, ఇవే మార్గాల్లో హెపటైటిస్ సి వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు చెప్పాలంటే హెచ్ఐవి ఏ విధంగా అయితే వ్యాపిస్తూ ఉందో ఆ విధంగానే ఏంటంటే హెపటైటిస్ బి వైరస్, సి వైరస్ రెండు కూడా వ్యాపిస్తాయి. దాని తర్వాత లైంగిక సంపర్కం, లైంగిక సంపర్కం అంటే మగవారు కానీ ఆడవాళ్ళు కానీ హెపటైటిస్ బి ఆర్ సి వైరస్ ఉంటే వాళ్లతో సంభోగంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఆ రూపంలో, ఆ మార్గంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్గాల ద్వారా వచ్చిన ఈ హెపటైటిస్ బి అండ్ సి వైరస్లు అనేవి ఇవి లివర్లో వెళ్ళి కూర్చుంటాయి. లివర్లో చేరి లివర్ సెల్స్ ఏవైతే ఉంటాయో కాలేయ కణజాలం అవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఆ డ్యామేజ్ జరిగేటటువంటి తీవ్రతను బట్టి మనకు జాండీస్ వస్తుంది. కొంతకాలానికి లివర్ పాడైపోయేసి తద్వారా మనకు చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఒక్కోసారి మరణానికి దారితీస్తాయి అన్నమాట.
2: డాక్టర్ గారు, మరి కలుషిత ఆహారం నీళ్ళ వల్ల ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు కదా, మరి నీళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
3: నీళ్ల విషయంలో మాత్రం రక్షిత మంచినీరు అనేది ఖచ్చితంగా మనకు ఉండాలండి. అందరికీ ఏంటంటే భారతదేశంలో ఉండే 145 కోట్ల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అనేది అవసరం. అవన్నీ ఏమంటే ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అంటారు. అంటే మనకు ఆ గ్రామాల్లో ఉండేటటువంటి వాటర్ ట్యాంకులు కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానివ్వండి, వాటిని రెగ్యులర్గా ఏంటంటే క్లోరినేషన్ చేయాలి. తర్వాత ట్యాప్స్ మారుస్తూ ఉండాలి. ఈ పైప్ లైన్స్ సరిగా ఉన్నా లేదా చూసుకోవాలి. పైప్ లైన్స్ ఎక్కడ బ్రేకేజ్ కాకుండా, లీకేజ్ కాకుండా, అవి ముఖ్యంగా సిటీల్లో అయితే సైడ్ కాలువలు ఎమ్మడైపోతుంటాయి పైప్ లైన్స్, ఆ పైప్ లైన్స్ లీక్ కాకుండా అక్కడ సైడ్ కాలువ లోపల అవి బ్రేక్ అయితే మాత్రం సైడ్ కాలువలు ఉండే నీరు అనేది దాంట్లో వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా కలుషితం అయిపోయి ఆ ప్రాంతం అంతా ఒక ఎండమిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం ప్రొటెక్టెడ్ వాటర్ విషయంలో తీసుకోవాలి. అందరికీ అంటే మినరల్ వాటర్ తాగమని నా ఉద్దేశం కాదండి. మంచి నీటి సదుపాయం అనేది ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్ లేనటువంటి శుభ్రమైన కాలుష్యం లేని మంచినీటిని అందించాలి. అందించాల్సిన బాధ్యత ఏంటంటే గ్రామ పంచాయతీల మీద, ప్రభుత్వాల మీదే ఉంటుంది. ఆ విధంగా ప్రజలు కూడా దానికి అప్రమత్తమై దాని గురించి మనం పట్టించుకోవాలి. అలాగే ఏంటంటే కుళ్ళిపోయిన ఆహారం, తర్వాత ఎక్కువ కాలం ఫ్రీజర్లో ఉన్న ఆహారం, తర్వాత ఏంటంటే ఏదో ఒక రూపంలో కలుషితమైపోయిన ఆహారం కూడా మనం తినడం అనేది తగ్గించేసేయాలి. ఎస్పెషల్లీ స్ట్రీట్ ఫుడ్స్ లాంటివి వాళ్ళు ఎలా చేస్తారో ఏమో మనకు తెలియదు. వీలైనంత వరకు స్ట్రీట్ ఫుడ్స్, రోడ్ల వెంబడి ఉండేటటువంటి ఆహార పదార్థాలు తినకుండా

0: ఉండాలని చెప్పేసి నేను ప్రజల్ని కోరుకుంటున్నాను.
1: రైట్ డాక్టర్ గారు, మరి హెపటైటిస్ బి వస్తే తగ్గదు అంటుంటారు, నిజమేనా?
0: అది చాలా వరకు వాస్తవం ఉండేది. హెపటైటిస్ బి అనేది లేదా సి అనేది రెండో వైరస్లు కూడా ఏంటంటే లివర్లోకి వెళ్ళి రెండు కూడా ఏంటంటే లివర్ సెల్లో వెళ్ళి కూర్చుంటాయి. అవి లివర్ సెల్లో ఉండేటటువంటి డిఎన్ఏ అయితే వెళ్ళి వీళ్ళ డిఎన్ఏ అవి జతపరుస్తాయి. అక్కడి నుంచి అవి కాపీస్ అంటే కాపీయింగ్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి ఎలాగైతే జెరాక్స్ కాపీలో మనకు ఒక ఒరిజినల్ కాపీ నుంచి మనం ఒక వందలు వేల లక్షల కొద్ది మన కాపీలు తీసుకునే అవకాశం ఉంటుందో జెరాక్స్ కాపీలాగా, అలాగే ఏంటంటే ఈ డిఎన్ఏ వైరస్ కూడా సెల్లోకి వెళ్ళిన తర్వాత సెల్లో ఉండే డిఎన్ఏతో కలిసి రకరకాల కాపీలు తయారు చేస్తూ అది తన సంఖ్యను పెంపొందించుకుంటూ పోయి ఆ లివర్ సెల్ ని డామేజ్ చేసి తద్వారా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది అలాగే ఏంటంటే లివర్ సెల్ లోపల కూర్చొని ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు దీని లోడ్ ఉంది, అంటే ఆ హ్యూమన్ బాడీలో మానవ శరీరంలో ఆ లివర్లో ఎంతవరకు లోడ్ ఉంది, ఎంతవరకు దీన్ని నియంత్రించవచ్చు అనేది కొన్ని పరీక్షల ద్వారా మనం అయితే తెలుసుకోవాలి. ఇది దాదాపు కొంతమందిలో అయితే శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది ఈ వైరస్ అనేది. అది మనకు క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ లాగా, క్రానిక్ పర్సిస్టెంట్ హెపటైటిస్ లాగా ఆ లివర్లో వెళ్ళి కూర్చొని జబ్బును కలుగు చేస్తూనే పోతూనే ఉంటుంది అనమాట. అయితే దీనికి పరిష్కారం ఉందా లేదా అంటే ఉందండి, పరిష్కారం అయితే ఉంది. అదే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ లివర్లో ఉండేటటువంటి డిఎన్ఏ లోడ్ ఎలా ఉంది, మన రక్తంలో డిఎన్ఏ లోడ్ ఎలా ఉంది, మనం దాన్ని పరీక్షించుకోవాలి.
1: ఎలాంటి టెస్ట్లు ఉన్నాయంటారు దీనికి సంబంధించి?
0: దీనికండి ప్రస్తుతానికి అది మాత్రం గవర్నమెంట్ నేషనల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని పెట్టింది అనమాట. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ NVHCP అనే ప్రోగ్రామ్ అనేది మనకు గవర్నమెంట్ 2018లో సేమ్ జూలై 28 తేదీ లాంచ్ చేసింది భారతదేశం మొత్తం మీద. ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హెపటైటిస్ని మనం ముందే ఆదిలోనే మనం దాన్ని తుంచి వేయాలనే ఉద్దేశం ఇది. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రామ్ రకరకాల దేశాల్లో జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే త్వరగా అంటే చాలా అర్లీగా మనం ఏంటంటే హెపటైటిస్ వైరస్ని మనం కనుక్కోవాలి. తర్వాత అది లివర్ డ్యామేజ్ ఎంత చేస్తున్నది దాన్ని కూడా మనం కనుక్కోవాలి. కనుక్కొని మనం కానీ త్వరగా కానీ వైద్యం చేస్తే త్వరగా కానీ మనం ఆ రోగిని పట్టించుకుంటే అతని ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని చెప్పేసి దీని ఉద్దేశం అనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే మూడు విషయాలు ముఖ్యంగా మనం చేస్తాం ఇక్కడ. మన GGH మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో కూడా దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఒకటి నడుస్తూ ఉంది గత 4-5 సంవత్సరాల నుంచి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హెపటైటిస్ వైరస్ మనం టెస్టులు చేస్తాం. టెస్టులు అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ అంటే HBSAG మనం టెస్ట్ చేస్తాం అనమాట. టెస్ట్ చేసి అది పాజిటివ్ వస్తే హెపటైటిస్ బి వైరస్ ఉన్నట్టే. అదే మాదిరి అంటే హెపటైటిస్ సి వైరస్ కూడా దానికి సంబంధించినటువంటి యాంటీజెన్ మనం ల్యాబొరేటరీలో మనం టెస్ట్ చేస్తాం అనమాట. అది కానీ పాజిటివ్ వస్తే అతనికి హెపటైటిస్ సి వైరస్ ఉన్నట్టు. అయితే పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ లోడ్ ఎంత ఉందో చూస్తాం. డిఎన్ఏ లోడ్ అనేది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా కాపీస్, ఆ కాపీస్ అనేవి 20,000 కంటే ఎక్కువ ఉన్నాయా కాపీస్, లేదంటే 20,000 కంటే తక్కువ ఉన్నాయా అనేది మనం చూస్తాం అనమాట. 20,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆ రోగికి మనం మందులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అవి యాంటీవైరల్ డ్రగ్ రూపంలో ఆ మందులు ఉంటాయన్నమాట. దాని తర్వాత ఏం చేస్తామంటే లివర్ ఫంక్షన్ టెస్టులు చేస్తాం. దాన్ని LFT అంటాం. LFTలో మనం AST ALT అని చెప్పేసి రెండు రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి. అది మనకు లివర్ ఎలా పనిచేస్తుంది, లివర్ సెల్స్ ఎంత నష్టం జరిగింది, ఎంత డ్యామేజ్ జరిగిందనేది ఆ టెస్ట్లు మనకు చెప్తాయి. దాన్ని బట్టి ఏంటంటే ఆ రోగి యొక్క కండిషన్ మనం అంచనా వేస్తాం అనమాట. దాని తర్వాత అల్ట్రాస్కాన్ చేస్తాం. అల్ట్రాస్కాన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, స్కానింగ్ అంటాం. ఆ స్కానింగ్లో లివర్లో ఉండేటటువంటి కణజాలం ఎలా ఉంది, లివర్లో ఎంతవరకు ఫైబ్రోసిస్ అనేది ఏర్పడింది, తర్వాత లివర్లో ఏదైనా సరే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందా, సిరోసిస్ అనే జబ్బు మొదలైందా లేదా అనేది అది మనం ఏంటంటే చెక్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనకు ఈ రకరకాల టెస్టులు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫ్రీగానే ఉచితంగానే అందరికీ చేస్తారు. దాన్ని బట్టి ఆ టెస్ట్ యొక్క ఫలితాలని బట్టి మనం ఆ రోగికి మనం ఎటువంటి మందులు ఇవ్వాలి, యాంటీవైరల్ డ్రగ్స్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి మనం ఆలోచిస్తాం అనమాట. కాబట్టి దీనికి తప్పనిసరిగా వైద్యం అనేది ఉంది. వైద్యం కానీ మనం త్వరగా చేసుకుంటే ఈ వైరస్ నుంచి మన ప్రాణాలను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే డాక్టర్ కాళేశ్వర సాహెబ్ గారు, ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నారు కదా, ఇది ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి?
0: ఇది మొట్టమొదటి మనకి ఏంటంటే HBSAG అనేటటువంటి ఆ టెస్ట్ అనేది మనం చేయించుకోవాలి. దాంట్లో పాజిటివ్ వస్తేనే తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్లు వాటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాని నెగిటివ్ వస్తే మాత్రం ఆ వైరస్ మన శరీరంలో లేనట్టే, కాబట్టి మనం LFT మనకు అవసరం లేదనమాట. పాజిటివ్ వచ్చింది అనుకోండి వెంటనే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లకు వెళ్ళాలి. ఇది ఎంత నష్టం చేసింది అనేది మనం వెంటనే తెలిసిపోతుంది. దాని తర్వాత మనం వైద్యం చేసుకునేటప్పుడు కూడా యాంటీవైరల్ డ్రగ్స్ లాంటివి మనం ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే ఒక 3 మంత్స్కో 2 మంత్స్కో మనం లివర్ ఫంక్షన్ టెస్ట్లు అనేవి చేసుకుంటూ ఉండాలి.
1: రైట్ డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీకి హెపటైటిస్ ఉంటే

0: బిడ్డకు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అటువంటివి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉందండి. దాన్ని ట్రాన్స్ ప్లసెంటల్ రూట్ అంటాం మనం, ఆర్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము. తల్లి గర్భం నుంచి మాయ అనేది విడిపోయేటప్పుడు తల్లి రక్తం బిడ్డ రక్తం కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ తల్లిలో ఉండేటటువంటి వైరస్లు బిడ్డ గుడ్డ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే గర్భం దాల్చింది తల్లి అని మనకు తెలియగానే మనం ఆ తల్లికి సంబంధించిన టెస్టులన్నీ చేయిస్తాం. దాంట్లో హెపటైటిస్ బి వైరస్ సంబంధించి, సి వైరస్ సంబంధించి, హెచ్ఐవికి సంబంధించి ఇవన్నీ కూడా మనం టెస్టులు చేయిస్తాం. ఆ టెస్టులు కానీ మనం నెగిటివ్ వస్తే సంతోషం, లేదంటే పాజిటివ్ వస్తే మాత్రం ఏంటంటే వెంటనే తల్లికి సంబంధించినటువంటి డిఎన్ఏ కాపీస్, వైరల్ లోడ్ ఇవన్నీ చేసుకొని గర్భాన్ని ఆ పిండాన్ని కాపాడుతూ యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఆ ట్రీట్మెంట్ని.
0: డాక్టర్ గారు, మరి ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి హెపటైటిస్ వచ్చిందని తెలిసాక?
1: హెపటైటిస్ ఏ కానివ్వండి, బి కానివ్వండి, సి కానివ్వండి, లేక వేరే రకాలు కానివ్వండి, అవి మొత్తం మీద అంటే లివర్ మీద దాడి చేస్తాయి. కాబట్టి లివర్ మనకు అతిపెద్ద జీర్ణ వ్యవస్థలు ఉండేటటువంటి భాగం. అది మనం తిన్న ప్రతి ఆహారం ఏంటంటే, ప్రతి ఆహారం ఉండే ప్రతి పదార్థం కూడా ఏంటంటే లివర్కి చేరుకుంటుంది. ఆ లివర్లో వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ కొవ్వులు అనేవి జీర్ణం చేసుకోవడానికి వ్యవస్థ ఉంటుంది, లివర్లో ఉంటుంది. దాని తర్వాత ఏదైనా సరే మనం తిన్న ఆహారంలో విష పదార్థం ఏమైనా ఉంటే ఆ విష పదార్థాన్ని కూడా న్యూట్రలైజ్ చేసి జీర్ణం చేసుకునే కెపాసిటీ లివర్కి ఉంటుంది. కాబట్టి లివర్కి ఉండేటటువంటి ఫంక్షనింగ్ కెపాసిటీ అనార్మస్గా ఉంటుంది. కాబట్టి లివర్కి సంబంధించి ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏమి అవసరం లేదు. కాకపోతే ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఎక్కువగా స్ట్రెస్ వేయకుండా లివర్ మీద మనం కొద్దిగా ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకుంటే మంచిది. అంతమించి ఏం లేదండి, పెద్ద పత్తి ఉండాల్సినంత అవసరం అయితే ఏం లేదు లివర్ డిసీజెస్లో.
0: డాక్టర్ గారు, ఆల్కహాల్ తీసుకుంటే ఇటువంటి వాళ్ళు, అంటే ఒకసారి హెపటైటిస్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటే అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి?
1: మనం తీసుకున్న ఏ ఆహారం అయినా సరే చివరికి అది లివర్కి చేరుతుంది. కాబట్టి ఆల్కహాల్ కూడా మనం తీసుకున్నప్పుడు మన జీర్ణాశయం నుంచి, మన ప్రేవుల నుంచి అది రక్తం ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి లివర్కి చేరుకుంటుంది. ఆల్రెడీ అక్కడ హెపటైటిస్ బి లేదా సి వైరస్ లేదా ఏ వైరస్ బాధపడేటటువంటి లివర్ ఈ ఆల్కహాల్ అక్కడ పోయి చేరడం వల్ల ఇంకొంచెం లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయేసి త్వరగా ఏంటంటే లివర్కి నష్టం జరిగే అవకాశం ఉంది. త్వరగా సీరియస్నెస్ జబ్బుకు సంబంధించినటువంటి తీవ్రత ఎక్కువే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే మరణం వరకు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ కంప్లీట్లీ మనం అబాండన్ చేయాలండి, మానేసేయాలి ఆల్కహాల్ని. ఎట్టి పరిస్థితులు కూడా ఆల్కహాల్ దగ్గరికే మనం వెళ్ళకూడదు.
0: డాక్టర్ గారు, ఇటువంటి వ్యాధికి మరి వ్యాక్సినేషన్ ఉందా?
1: ఉందండి, వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. వ్యాక్సినేషన్ ఇది ఎప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి భారతదేశంలో మనకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఉంది. ఇప్పుడు హెపటైటిస్ సి కూడా తయారు చేసేదానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది మనకు మార్కెట్లో ఒకప్పుడు అయితే కొంచెం కాస్ట్లీగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఏంటంటే దాదాపు 100 రూపాయలకే ఒక హెపటైటిస్ బి వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ అనేది ఈ హై రిస్క్ వాళ్లే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్లో పెట్టేశారు. చిన్నపిల్లలకైతే మనకు పెంటావాలెంట్ వ్యాక్సిన్ రూపంలో ఇప్పుడు దీన్ని ఇస్తున్నారు. అదేగాని పెద్దవాళ్ళు వేయించుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అందరూ ప్రతి మానవుడు వేయించుకోవడం అనేది అవసరం. అది దాని హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ అనేది మనకు హెపావ్యాక్ అని లేదా ఎంజరిక్స్ బి అని మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఒక 100 రూపాయలు వచ్చేస్తాయి. అవి ఫస్ట్ డోస్ అనేది వేయించుకుంటే దాని తర్వాత 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ వేసుకోవాలి. దాని తర్వాత 5 మంత్స్ తర్వాత అంటే 6 మంత్స్కి థర్డ్ డోస్ లేదా బూస్టర్ డోస్ అంటారు, ఇది వేయించుకుంటాం మనకు. తద్వారా ఏంటంటే మనకు ఆ వ్యాధి మనకు ఫ్యూచర్లో భవిష్యత్తులో సోకినా కూడా దానికి యాంటీబాడీస్ శరీరం లోపల సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఆ వైరస్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. అయితే అలా అని చెప్పేసి మనకు వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన కొంతమందిలో మాత్రం యాంటీబాడీస్ అనేవి మనకు తయారు కాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకున్న ఒక 6 మంత్స్ తర్వాత యాంటీబాడీ టైటర్ అనేది కూడా మనం చేయించుకుంటాం మంచిది. అది ఎవరు చేయించుకోవాలి ముఖ్యంగా అంటే హై రిస్క్ ప్రొఫెషన్స్ అంటే ఎవరైతే మానవ రక్తంతో లేదా మానవికి సంబంధించినటువంటి స్రావాలతో ఎప్పుడైతే నిరంతరం టచ్లో ఉంటారు, అంటే ఉదాహరణకు డాక్టర్లు, నర్సులు, లాబొరేటరీ వాళ్ళు, ఎక్స్రే టెక్నీషియన్స్, ఈ వైద్య వ్యవస్థలో ఉండే ప్రతి ఎంప్లాయీ కూడా వీటితో నిరంతరం ఏంటంటే టచ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళంతా ఏంటంటే ఈ యాంటీబాడీ టైటర్స్ చేయించుకొని యాంటీబాడీ టైటర్స్లో మనకు సఫిషియెంట్గా చాలినంతగా యాంటీబాడీస్ ఉంటే ఇంకా మనకు వ్యాక్సిన్ పనిచేస్తుందంటే, లేదంటే మాత్రం మళ్ళీ ఏంటంటే ఆ వ్యాక్సిన్ మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం వ్యాక్సిన్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. మన జీజీహెచ్లో అయితే, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అయితే వ్యాక్సిన్స్ అనేవి ఉచితంగా అందరికీ వేస్తారన్నమాట. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఏంటంటే ఇక్కడికి వచ్చి వినియోగించుకోవాలి.
0: డాక్టర్ కలేశ గారు, సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కామెర్లని వాటికి నాటు మందు పసురు మందు అని ఇట్లా తీసుకుంటూ ఉంటారు, సో అటువంటి వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహా?
1: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఇది గ్రామాల్లో ఉండేటటువంటి అతిపెద్ద మూఢనమ్మకం ఇది, కామెర్లు లేదా పసిరికలు అని చెప్పేసి. దానికి కాల్చినటువంటి రింగ్ టైప్లో, మనకు ఉంగరం టైప్లో కాల్చే

0: మణికట్టు మీద వేస్తూ ఉంటారు, దాని తర్వాత పసులను తాపిస్తూ ఉంటారు. కొన్ని మందులను వచ్చేసి ఆయుర్వేదిక మందులు అని చెప్పేసి దాన్ని అరటి పళ్ళలో పెట్టి మింగిస్తూ ఉంటారు. ఇంకా మనకు మండలి వేయించడం ఇవన్నీ కూడా చేస్తుంటారు కామెర్లు, కానీ అటువంటి ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు గుర్తుపెట్టుకుంటే, ఈ జబ్బు వైరస్ నుంచి మనిషికి వస్తుంది కాబట్టి ఆ వైరస్ బాడీలోకి మన శరీరంలోకి సోకిన తర్వాత మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది మాత్రం మనం ఆలోచించాలి. అంతేగాని ఇటువంటి మందులు, ఇటువంటి నాటు వేద్యాల వల్ల, వీటిని మనం నాటు వేద్యాలు మాత్రం ఏ మాత్రం వైరస్ తగ్గదు. పైపొచ్చి మనం బాగున్న మనిషికి మనం ఇటువంటి కాల్చి గాయం చేయడం వల్ల ఆల్రెడీ అతను వచ్చేసి జబ్బుతో బాధపడేటప్పుడు అతనిలో ఉండేటటువంటి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని ఉంటుంది. ఈ కాల్చడం వల్ల జరిగినటువంటి పుండు, దాని తర్వాత వచ్చినటువంటి ఇన్ఫెక్షన్, సెప్సిస్ ఇవన్నీ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువైపోయేసి ఆ పేషెంట్ త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి మూఢనమ్మకాల జోలికి పోవద్దని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుతున్నాను. తప్పనిసరిగా మీరందరూ ఒక హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్లో ఏంటంటే టెస్టులు చేయించుకోవాలి, తద్వారా ఏంటంటే మనకు ఆ జబ్బుని తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకు ఒక విషయం చెప్పొచ్చు, ఇప్పుడు హెపటైటిస్ ఏ వైరస్ ఉంది, హెపటైటిస్ ఏ వైరస్ ఉన్నప్పుడు దానికి ఏ వైద్యం అవసరం లేదండి. హెపటైటిస్ ఏ వైరస్ కి జస్ట్ ఏదన్నా జ్వరం లాంటిది, లైట్గా తలనొప్పి అటువంటి ఉన్నప్పుడు మాత్రం పారాసెటమాల్ వరకు సరిపోతుంది. అది ఆటోమేటిక్, అది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అది, అంటే దానిపాటికి అదే తగ్గిపోతుంది. అంతేగాని ఈ పసుర్లు వాటి వల్ల తగ్గుద్దని చెప్పేసి అనుకుంటారు. పసుర్లు తిన్నా తినకపోయినా హెపటైటిస్ ఏ వైరస్ వల్ల వచ్చే జబ్బు మాత్రం 3 నుంచి 4 వారాల లోపల దానిపాటికి అదే తగ్గిపోతుంది. అయితే అలా అని చెప్పేసి మనం పశువుల మీద నమ్మకం పెట్టుకుని హెపటైటిస్ బిని సిని గా నిర్లక్ష్యం చేస్తే అది మనకు ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం సమాజంలో ఉన్న హెపటైటిస్ గురించి సమాజంలో ఉన్న అపోహలు ఏంటి, అలాగే ఇది అంటువ్యాధి?
0: తప్పనిసరిగా అంటువ్యాధి అంటే ఇది హెపటైటిస్ ఏ వైరస్ కానివ్వండి, బి వైరస్, సి వైరస్ కానీ ఇవన్నీ అంటువ్యాధులే. ఇవి కమ్యూనికేబుల్ డిసీజ్ కిందకి వస్తాయి. దీని మీద మూఢనమ్మకం ఏంటంటే కామెర్లు పసిరికలు, కామెర్లు పసిరికలకి నాటు వైద్యం చేయించుకోవాలి, నాటు వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుంది అనేది ఒక మూఢనమ్మకం పెద్దగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంది సమాజంలో. ఇది దీని నుంచి మనం వచ్చేసి బయటపడాలంటే అందరికీ సరైనటువంటి విద్య అందాలి. వాళ్ళంతా ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచించాలి, శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అంతేగాని దీనికి వేరే మార్గం లేదు. మనకు ఏంటంటే జీజీహెచ్లో దగ్గరలో ఉండేటటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేవి గ్రామాలకు దగ్గరలో ఉంటాయి, అక్కడికి వెంటనే వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనకు తాలూకా కేంద్రాలు ఉండేటటువంటి ఆసుపత్రులు ఉంటాయి, అక్కడికైనా వెళ్ళాలి. లేదంటే జిల్లా కేంద్రంలో ఉండే ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు కానివ్వండి, లేదంటే మెడికల్ కాలేజ్ ఉండే చోట మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కానివ్వండి, వీటన్నిటికి వచ్చి తగినటువంటి వైద్య సదుపాయం అనేది పొందాలి. లేదంటే మాత్రం ప్రాణాలు పోతాయి. ఈ హెపటైటిస్ సంబంధించి దీన్ని ఎంత త్వరగా వెళితే అంత త్వరగా వైరస్ని కనుక్కోవాలి. తర్వాత ఇది లివర్ మీద దెబ్బలు తీస్తుంది కాబట్టి ఆ లివర్లో జరిగేటటువంటి నష్టాన్ని, డ్యామేజ్ని ఎంత త్వరగా వెళితే అంత త్వరగా కనుక్కోవాలి. కనుక్కోవాలంటే రకరకాల ల్యాబొరేటరీ పరీక్షల రూపంలో దాన్ని కనుక్కొని దాని నివారణ పద్ధతులు ఏంటంటే వైద్యం చేయాలంటే మనకు యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి మనకు ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది అనమాట. మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లాంటివి అయితే మాత్రం టినోఫోవీర్ అని, తర్వాత ఇంటికా వైర్ అని, ఈ 2 రకాల అయినటువంటి డ్రగ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ అంటే ఉచితంగా ఇస్తారు. అలా కాకుండా బయట మనం మెడికల్ షాప్స్లో కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి మనకు 2 నుంచి 3 వేల రూపాయలు ఒక్కొక్క నెలకి సంబంధించిన వైద్యానికి మనకు ఖర్చు అవుతూ ఉంది. ఆ విధంగా మనకు 6 నెలల పాటు ఖచ్చితంగా మందులు వాడాలి. 6 నెలల తర్వాత మళ్ళీ డిఎన్ఏ కాపీస్ అని నేను ఇందాక చెప్పినట్టుగా ఆ డిఎన్ఏ కాపీస్ ఎన్ని ఉన్నాయనేది ఆ లోడ్ మనం చెక్ చేసుకొని 20,000 కంటే తక్కువ ఉంటే మనం ఇంకా ఆ డ్రగ్స్ని మనం డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఆ లివర్ ఎంజైమ్స్ పెరుగుతున్నాయా లేదా, ఇందాక చెప్పిన ఏఎస్టీ ఏఎల్టీ అనేది పెరుగుతున్నా లేదా అది మాత్రం మనం చూసుకోవాలి. దానికి అనుగుణంగా ఏంటంటే వైరల్ డ్రగ్స్ మనం వాడాలా లేదా అనేది తెలిసిపోద్ది అన్నమాట.
1: రైట్ డాక్టర్ గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అంటువ్యాధి అని అన్నారు. సో ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉంటే ఇతరులు బూస్టర్ డోస్ వేసుకోవాలా, ఈ బూస్టర్ డోస్ వల్ల ప్రయోజనం ఏంటి?
0: తప్పనిసరిగా అండి, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి మానవుడు తప్పనిసరిగా హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ని వేయించుకోవాలి. అది మనకి ఏంటంటే ప్రస్తుతానికి అది అందుబాటులో ఉంది. అసలు ఇంకా చెప్పండి, ఒక ముఖ్యమైన విషయం మీకు అందరికీ చెప్పాలి, వ్యాక్సిన్ అనేది రకరకాల ప్రయోగాలు జరిగిన తర్వాత, ట్రయల్స్ జరిగిన తర్వాత మార్కెట్లోకి వస్తే ఏ వ్యాక్సిన్ అయినా సరే అది అందరూ వేయించుకోవాలి, అందులో అనుమానం లేదు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి మనకు వచ్చినప్పుడు చాలా త్వరగా మనం వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాం. కోవిషీల్డ్, కోవాక్సిన్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, డిఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి త్వరగా తయారు చేసుకున్నాం, త్వరగా వేసుకున్నాం. తద్వారా మనం ప్రపంచ మానవాళనికి ఇంకా ఎక్కువ మరణాలు సంభవించకుండా మనం కాపాడుకున్నాం అనమాట. ఆ విధంగా వ్యాక్సిన్ అనేది ఏదైనా అందుబాటులోకి వస్తే మార్కెట్లోకి వెంటనే మనం అందరం దాన్ని వేయించుకోవాలి, జబ్బు ఉన్నా లేకపోయినా. అదేవిధంగా ఏంటంటే కుటుంబాలు ఎవరికైనా సరే హెపటైటిస్ బి వైరస్ వస్తే మాత్రం, పాజిటివ్ వస్తే మాత్రం

0: ఆ కుటుంబంలో ఉండే ప్రతి సభ్యుడు తప్పనిసరిగా వేయించుకోవాలి. వాళ్లే కాదు, ఆ కుటుంబ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వేయించుకోవడం అనేది మంచిది, అందరూ వేయించుకోవాలి.
1: చివరిగా మా శ్రోతలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు?
0: ఈ హెపటైటిస్ ని ముందే కనుక్కోవాలి, తర్వాత ముందే మనం ఏంటంటే వైద్యం చేసుకోవాలి. దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీకు సరైనటువంటి సలహాలు ఇస్తారు, మందులు ఇస్తారు, పరీక్షలు చేస్తారు. తద్వారా మనం మన ప్రాణాలని కాపాడుకోవచ్చు, ఎక్కువ నష్టం జరగకుండా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు ఈ హెపటైటిస్ అనేది ఆల్కహాల్ మందు లేదా మత్తు మందు లేదంటే సారాయి, బ్రాందీ, విస్కీ ఇటువంటి తాగటం వల్ల ఏంటంటే మనకు లివర్ పాడైపోతుంది కాబట్టి, తద్వారా కూడా మనకు ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది వస్తుంది కాబట్టి అలవాటును మనం మానుకోవాలి. అలవాటును కానీ మానుకుంటే మాత్రం ఆ విధంగా కూడా మనం లివర్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఏదైనా సరే మనకు తలనొప్పి కానీ జ్వరం కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మనకుండే అలవాటు ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి కౌంటర్ మందులు తీసుకుంటూ ఉంటాం. ఏదైనా మందులు ఇవ్వండి, జ్వరం ఉంది, ఊళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పేసి అటువంటివి తీసుకోకూడదండి. తప్పనిసరిగా డాక్టర్ సలహా అయితే పొందాలి, ఎందుకంటే మందుల వల్ల కూడా మనకు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏవంటే అవి మందులు మనం వాడకూడదు. ఈ జాగ్రత్తలు మనం పాటించాలని చెప్పేసి ప్రజలను నేను కోరుకుంటున్నాను.
1: డాక్టర్ గారు ధన్యవాదాలండి. హెపటైటిస్ అనేది భయపడాల్సిన వ్యాధి కాదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదని తెలియజేశారు. అలాగే సరైన అవగాహన, ముందస్తు పరీక్షలు, అవసరమైన టీకాలు, వైద్యుల సలహాతో హెపటైటిస్ ను నివారించవచ్చని అన్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో హెపటైటిస్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎస్కే కాళేశ్వర భాష గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. సమర్పణ శ్రీ ఆవిధి హుసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.
3: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.
4: PM జై. अब गरीबों की जाय बन गई है।

0: Under the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana, around 60 crore eligible beneficiaries are entitled to free health treatment worth 5 lakh rupees per family every year. So far, over 12 crore free treatments have been provided under the scheme, helping poor and vulnerable families save nearly 2 lakh crore rupees in out-of-pocket medical expenses. Download the Ayushman app today and create Ayushman card. For more information, call 14555.
1: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: హా, అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినట్ట అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
2: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
3: ఇంతటితో గ్రామ దర్శన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:00 వస్తుంది. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల లీల ఆలపించిన అలనాటి మధుర గీతం వింటారు. అంతకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
4: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

నేరంతవరకు మాయాబజార్ చిత్తు నుంచి ఘంటసాల లీల ఆల్పించిన అలనాటి మధురగీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పథకాలు గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892 మైసూర్కు స్వామి వివేకానంద చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజు శ్రీ చామరాజేంద్ర వడియార్ నుంచి స్వామి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని చెప్పారు. దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మానతే థే. ఉన్హోనే స్వయం యే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి వివేక స్మారకాన్ని తిరిగి చూశారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ధ్యానంలో కాసేపు కూర్చుని అనంతరం స్మారక ప్రాంగణంలో మొక్క నాటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం, రోడ్డు, ఇంధన మౌలిక సదుపాయాలతో సహా సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాల, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట యువత ఆకాంక్షలకు ప్రయాణ వేదిక అని ఆయన అభివర్ణించారు.
1: आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
0: భవిష్య తరాల్లో దేశభక్తి, ప్రజాసేవా భావాన్ని నింపేందుకు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ ప్రకటించారు. భారత్ పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 166కి పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోయే ఫార్మా పార్క్, అలాగే హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నషా ముక్త్ యువ ఫర్ వీక్స్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలతో పాటు 125కు పైగా ఆధ్యాత్మిక భాగస్వామ్య సంస్థలు కూడా వర్చువల్గా ఈ కార్యక్రమంలో చేరతాయి. ఈ ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం,

వారి సమాజాల్లో సానుకూల సామాజిక మార్పుకు వారిని రాయబారులుగా మారేలాగా ప్రోత్సహించడం నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు 2026 సంవత్సరపు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఈ రోజు ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు. ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనకెంతో వినమ్రత కలిగించిందని చెప్పారు. దేశభక్తి, త్యాగం, అచంచలమైన కర్తవ్య దీక్ష వంటి లోకమాన్య తిలక ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతి ప్రయోజనాలకి అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సమర్థవంతమైన దేశంగా ఎదుగుతోందని దోవల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఎగ్నాష్ షిండే, సునేత్ర పవార్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్, లోక్మాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో గొప్ప చేనేత వారసత్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు, దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధికి చేనేత వస్త్ర పరిశ్రమ అందించిన కృషిని గుర్తించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 సంవత్సరానికి గాను సంతోప్ కబీర్ చేనేత అవార్డుల జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 199,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ది వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటాను పొందగా, ఆ తర్వాత స్థానంలో బీహార్ 10,845 కోట్లు, మధ్యప్రదేశ్ 8,010 కోట్లు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్లు, మహారాష్ట్రకు 7,022 కోట్లు ఇచ్చారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వివిధ వాటాలను అందజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 8 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 7 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 పతకాలను సాధించి ఈవేళ 6వ స్థానానికి చేరుకుంది. భారతీయ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రతీప్ పవార్ తమ తమ విభాగాల్లో ఫైనల్స్ లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాలు కరసం చేసుకున్నారు. ప్రీతి మహిళల 54 కిలోల బాక్సింగ్ టైటిల్ గెలుచుకోగా, ప్రపంచ ఛాంపియన్ గెలిచిన జాస్మిన్ మహిళల 57 కేజీల ఫైనల్లో మరో స్వర్ణ పతకం సాధించారు. పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జ్యువెల్ రజతం సాధించడంతో భారత్ పారా అథ్లెటిక్స్ లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో భారత్ కి ఇది తొలి స్వర్ణ పతకం కాగా, ఈ విభాగంలో దేశానికి ఇదే తొలి డబుల్ పోడియం ఫినిష్ కావడం అనేది విశేషం. మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ప్రతీప్ పవార్, జాన్స్పిన్ లంబోరియాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అభినందించారు. విశేషాలు మరొకసారి. యువతికి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే హై తేరే బిజూ కా
2: పుతలా బోల్ రహే
1: హై పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అందాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
2: पर हम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती।
0: వినండి, ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం.
4: డాక్టర్ సుధారాణి గారు, నమస్కారం మేడం.
5: నమస్కారం అండి.
4: కిసాన్ వాణి ప్రోగ్రామ్ కి స్వాగతం అండి. మేడం, మీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా మరియు అధిపతిగా ఉన్నారు కదా మేడం. ఇప్పుడు మనం పరిస్థితులు చూస్తూ ఉంటే, వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రైతు సోదరులు చాలా కష్టమైన ఒక పరిస్థితి. వర్షాలు తగినంత నమోదు కాలేదని మనకు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అసలు ఈ పరిస్థితిని ఏమంటారు? మనం పేపర్లో చూస్తూ ఉంటే ఎల్నినో అని, మరొక పేరు లానినో అని, ఇలా రెండు విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటో ఒకసారి రైతు సోదరులకి అర్థమయ్యేలా చెప్పండి మేడం.
5: సార్, యాక్చువల్గా మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటున్నాయి. రైతులకి పంట కాలం అనేది చాలా గడ్డుకాలంగా ఉంటుంది అని చాలా ప్రెస్ క్లిప్పింగ్స్ లో చదువుతూ ఉంటున్నారు. మనం చూసుకున్నట్లయితే గత మే నుంచి కూడా కృషి విజ్ఞాన కేంద్రాల తరపు నుంచి కానీ, ప్రభుత్వాల తరపు నుంచి కానీ, ఆత్మల తరపు నుంచి కూడా మనకి వివిధ రకాల కార్యక్రమంలో ఖేత్ బచావ్ అభియాన్స్ కానీ, బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మనం చెప్తూ ఉన్నాం. అసలు ఎల్నినో అంటే ఏంటి అంటే, మన పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలాల ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నమాట. ఇది పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వాతావరణంలో సహజంగా ఉండకుండా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరగటం. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, 75% వరకు వర్షపాతం అనేది తక్కువ నమోదు అవడం అన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాన్ని ఎల్నినో అంటారు. లానినో అంటే ఏంటి అంటే, ఉష్ణోగ్రతలు తగ్గడం, విపరీతమైనటువంటి వర్షపాతం నమోదవటం. దాని అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా వ్యవహరిస్తూ ఉంటాయన్నమాట. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే, మన కేవలం భారతదేశం కాదండి, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎల్నినోతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధానంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే, నైరుతి రుతుపవనాలు ఏవైతే మన సార్వకాలంకి అనుకూలంగా ఉంటున్నాయో అవి చాలా తక్కువగా రావటం, ఉష్ణోగ్రతలు పెరగటం, అలానే నేలలో తేమ శాతం అనేది, భూగర్భ జలాలు ఎండిపోవటం వల్ల ఆ తేమ శాతం తగ్గిపోవటం లాంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అనుకూల వాతావరణ పరిస్థితులు అయితే ఏవీ లేవండి.
4: దీని ప్రభావం పంటల మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం?
5: రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం గారు కూడా అందరితో కలిసి ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో సుమారుగా 122 మండలాల్ని హై రిస్క్ జోన్ గా గుర్తించడం జరిగింది. అయితే ఈ 122 జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తాలో కొన్ని జిల్లాలు చూసుకుంటే

0: చాలా తక్కువగా వర్షపాతం అనేది నమోదు చేయడం జరిగింది. అంటే జూలైలో మన ఈ జూలైలో చూసుకున్నట్లయితే 100% గాను అన్ని జిల్లాలకు కలిపి యావరేజ్ గా 69% వరకే మనకి వర్షపాతం అనేది నమోదు అవడం జరిగింది. అంటే సుమారుగా 30% పైబడే మనకి తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో మనకి వర్షాలు ఎక్కువగా అవసరం, ఎందుకంటే పంటలు వేసుకునేటువంటి సమయంలో దమ్ము చేసుకోవడం కానీ, లేకపోతే వేసినటువంటి విత్తనాలు మొలకెత్తడం కానీ, ఇవన్నీ ఈ టైంలో చాలా అవసరం. కానీ 69% వరకు కూడా వర్షపాతం తక్కువగా ఉంది. అలానే ప్రిడిక్ట్ చేసిన దాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పుడు జూలై నుంచి నవంబర్ వరకు చూసుకుంటే సుమారుగా 844 mm రెయిన్ఫాల్ పడాల్సింది. ఫోర్కాస్ట్ ప్రకారంగా 551 మాత్రమే పడతాయి అంటున్నారు. అంటే చూస్తే మనకి 300 పైన వర్షపాతం అనేది ఎప్పుడైతే తక్కువ పడుతుందో, కాల్వాల్లోను కూడా నీళ్లు ఇవ్వడం అనేది చాలా గడ్డుకాలంగా మరి రైతులకి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉందండి. అలానే ప్రధానంగా మనకి కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా జిల్లా మరియు కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల సుమారుగా 2.78 లక్షల హెక్టార్ల పత్తి, అలాగే 100.7 లక్షల హెక్టార్ల వరి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉందని నిన్న మనకి ప్రెస్ మీట్ లో కూడా సీఎం గారికి మా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా నివేదించడం జరిగిందండి.
1: మేడం, మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వరి ప్రధాన ఆహార పంటగా పండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో వరి ప్రధాన పంట అందరికి తెలిసిన విషయమే. అయితే ఎక్కువ మంది రైతు సోదరులు వరి మీద ఆధారపడి ఉన్నారు, కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు సోదరులు ఏ పంటలు సాగు చేయొచ్చు, అలాగే రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు ప్రధానంగా అండి నీటి లభ్యత అనేది చాలా తక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వరికి ప్రత్యామ్నాయంగా ఏ పైర్లు వేసుకోవచ్చు అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి, మన సాయిల్ నేచర్ బట్టి మినువులు కానీ, పెసలు కానీ, నువ్వులు కానీ, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటి అన్ని పంటలు కూడా ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. అలానే రైతులు ఈ సమయంలో ఏంటంటే నేల తేమను నిల్వ ఉంచేందుకు మల్చింగ్ లాంటి పద్ధతులు అవలంబించవచ్చు. కలుపు మొక్కల్ని కూడా తొలగిస్తే తేమ శాతాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గాను నీటిని సేవ్ చేసుకునేటువంటి మార్గాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే, అలానే బెట్టని ఎండని తట్టుకునేటువంటి రకాలను ఎంచుకున్నట్లయితే నష్టపోకుండా ఉండడం జరుగుతుందండి.
1: మేడం, మీరు ప్రస్తావించినట్లు మినుము, పెసర రకాలు మనకు ఆల్టర్నేట్ క్రాప్స్ గా చెప్పుకున్నాం ఖరీఫ్ కి, దీనికి మంచి రకాలు ఏమున్నాయి మేడం?
0: మనకి ఇప్పుడు వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా అన్ని రైతులకి కూడా ముఖ్యమైనటువంటి సూచనలు ఇస్తున్నారండి. ప్రస్తుతం మినువులు అయితే కనుక మనకి ఎల్బీజీ 752 కానీ, 787 కానీ, 884 కానీ, 904 కానీ, ఈ రకాలన్నీ కూడా మనకి సార్వకాలానికి కూడా అనుకూలమేనండి. అలాగే పెసలకు వచ్చినట్లయితే ఎల్జీజీ 460 కానీ, 610 రకాలు కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ రైతులు ఒక చిన్న గమనిక ఏంటి అంటే, నీటి వసతి లేనప్పటికీ కూడా మొలక శాతం వచ్చిన తర్వాత అమాంతంగా వానలు కురిసినాయి అనుకోండి, నీళ్లు వెళ్ళిపోయేటువంటి సౌలభ్యం ఉన్న చోట్ల మాత్రమే మినుములు, పెసలు వేసుకోండి. ఎందుకంటే తొలి దశలో ఒకవేళ ఈ ఎల్నినో ప్రభావం వలన మనకి అక్టోబర్ లో కానీ సెప్టెంబర్ లో కానీ భారీ వర్షాలు కూడా కొన్నిసార్లు పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ వానలు పడ్డాయంటే మళ్ళీ ఈ పైరు కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. సో రైతులు జాగ్రత్తగా వాతావరణ సూచనలు చూసుకుంటూ పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి.
1: తర్వాత వస్తే మేడం మనకు ఎరువులు అవసరం కూడా ఉంటుంది, కాబట్టి ఎరువుల్ని సమతుల్యంగా వినియోగించుకోవడం ద్వారా ఈ ఎల్నినో ప్రభావం ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉందా?
0: అవునండి, అంటే ఎల్నినో ప్రభావం నుంచి పూర్తిగా అయితే తగ్గించుకోలేము, కాకపోతే పెట్టుబడులు మాత్రం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల రైతులకి అన్నది నష్టం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నష్ట శాతాన్ని చాలా వరకు తగ్గించుకునేందుకు గాను మనం ఎరువుల్లో సమతుల్యత పాటించినట్లయితే మన భూమిని పరిరక్షించుకునే వాళ్ళం అవుతాం. అంటే మట్టి పరీక్ష ఆధారంగా మనకి సాయిల్ టెస్ట్ బేసింగ్, ఇప్పుడు అందరికీ కూడా భూసార పరీక్షలు చేయటం, వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా జరిగిందండి మన ప్రభుత్వం ద్వారా. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా స్కీమ్స్ ద్వారా సాయిల్ టెస్టింగ్ చేయడం జరిగింది. సో ఆ దాని ఆధారంగా కనుక రైతుల సమతుల్యత కనుక ఎరువుల్లో పాటించినట్లయితే కొంతవరకు పెట్టుబడులు తగ్గించుకోవటం, అలాగే ఎటువంటి పోషక లోపాలు లేకుండా ఉన్నటువంటి పైర్ని రక్షించుకోవడం కూడా జరుగుతుందండి.
1: మేడం, అయితే ఎటువంటి పరిస్థితుల్లో రైతు సోదరికి ప్రభుత్వ అనుబంధ శాఖల యొక్క సేవలు చాలా అవసరం కదా? మనకు ప్రభుత్వ శాఖలైనటువంటి ఆత్మ కానీ, కేవీకేస్ కానీ రైతు సోదరులకి ఎటువంటి సేవలు అందిస్తున్నాయి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో?
0: సార్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే వివిధ శాఖలన్నీ కలిసి ఒకే గొడుగు కింద పనిచేయడం జరుగుతుందండి. ఈ ఎల్నినో మొదల దగ్గర నుంచి, అంటే మనకి ఇట్లా ఎల్నినో వస్తుంది, వర్షపాతం తక్కువగా ఉంటుంది, రైతులకి ఇబ్బందికరంగా ఉంటుంది, నీళ్లు ఇవ్వలేము లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా ప్రభుత్వం తెలియపరుస్తున్నారు. కాబట్టి ముందు నుంచే రైతులకి మనం సుమారుగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ మాసం నుంచి కూడా వాళ్ళకి

0: వాళ్ళు ఉంటున్నాయి, ప్రత్యామ్నాయ పైర్లు ఎటువంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి అనేటువంటి వర్క్షాప్స్ శాస్త్రవేత్తలకి, డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్ కి చేయడం జరిగింది. అలానే గ్రామ స్థాయిలో కూడా రైతులకి వివిధ రకాలైనటువంటి శిక్షణలు ఇవ్వటం, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, అత్యవసర ప్రణాళికలు ఏ విధంగా ఉంటే అమల్లోకి వస్తాయి, అలాగే విత్తనాలు ఎక్కడ లభ్యంగా ఉంటాయి, ఎంత ఎరువులు వేసుకోవాలి, ఎరువుల లభ్యత, అలాగే నీటి యాజమాన్యం పైన కూడా మార్గదర్శకాలు లాంటి వివిధ రకాలైన కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడు అందరికీ మొబైల్ యూజ్ అన్నది చాలా అలవాటైంది కాబట్టి మొబైల్లో చూసుకుంటూ వాళ్ళకి సందేహాలు ఇవ్వటం, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా మెసేజెస్ క్రియేట్ చేయటం, కిసాన్ సారథి పోర్టల్ ద్వారా కూడా మెసేజెస్ ఇవ్వడం అన్నది జరుగుతూ చాలా రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి.
1: ఈ వ్యవసాయమే కాకుండా మేడం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది?
0: ఇప్పుడు వ్యవసాయ అనుబంధంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యాన పైర్లండి. ప్రస్తుతం ఉద్యాన పంటల్లో చూసుకున్నట్లయితే ఎక్కడైతే నీటి కొరత ఉంటుందో ఫస్ట్ దానికి జర్మినేషన్ అనేది డిలే అయిపోతుంది, తర్వాత పూత కాత అన్నది రాలిపోవటం దిగుబడుల పైన చాలా ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే ఉద్యాన పంటలు వేసుకుంటున్నారో రైతులు ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ లాంటి పద్ధతులు, మల్చింగ్, నీటి పొదుపు లాంటి పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. అలాగే మనం చాలా వరకు మన సీఎం గారు కూడా చెప్పినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే పశుగ్రాసాల కొరత రాకూడదు అంటున్నారు. ఎందుకు అంటే ఈ ఎల్నినో ప్రభావం వలన హీట్ స్ట్రెస్ కి గురవుతాయి మన చాలా పశువులు. వచ్చేసేటప్పటికి హీట్ స్ట్రెస్ కి గురవటం, వాటికి ఏంటంటే తగినంత నీరు ఇవ్వడం జరుగుతుంది కానీ నీడనే ఉంచుకోవటం, పచ్చిమేతను ఎక్కువ ఇవ్వటం, అలాగే ఖనిజాల మిశ్రమాలు మినరల్ మిక్చర్స్ అంటారు అవి ఎక్కువగా ఇచ్చేటప్పుడు ఏంటంటే సాధారణంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కూడా హెల్త్ ఇష్యూస్ కి ఎలా రిస్క్ కి వెళ్తామో హీట్ స్ట్రెస్ కి, హీట్ రిస్క్ కి కూడా ఈ పశువులు, క్యాటిల్, లైఫ్ స్టాక్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన చాలా శ్రద్ధ అన్నది పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. అలాగే మత్స్య రంగంలో చూసుకున్నట్లయితే చెరువుల నీటి మట్టం అన్నది లో లెవెల్ గా పడిపోవటం అంటే తగ్గిపోవటం, నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చేపల పెరుగుదల అన్నది చాలా తక్కువగా ఉంటూ చాలా రకాలైనటువంటి ప్రభావం చూపిస్తూ రైతులు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించుకుంటూ అవసరమైన యాజమాన్య చర్యల్ని, ప్రోబయోటిక్స్ కానీ లేదా ఏదైనా వ్యాధులకి గురవుతున్నాయి అన్నది కూడా ముందుగుండా చెక్ చేసుకుంటూ చాలా జాగ్రత్తలు మత్స్య రంగంలో కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి.
1: డాక్టర్ రాధారాణి గారు, ఈ ఎల్నినో ప్రభావం ఇంకెంత కాలం కొనసాగొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మేడం?
0: సార్, ఇప్పుడు ఎల్నినో ప్రభావం అన్నది మనకి చెప్పినట్లయితే కనుక ఒక సంవత్సరం పాటు కూడా ఉండొచ్చు, వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ ఎల్నినోలో రెండు సమస్యలండి. మొదటిగా వర్షపాతం అన్నది తగ్గిపోవడం లేదు, సడన్ గా పంట చేతికొచ్చే టైంలో అయినా వర్షాలు పడేటువంటి ఆవశ్యకత ఉంటుందన్నమాట. అంటే సడన్ గా కూడా రావచ్చు. ప్రస్తుతానికైతే వర్షపాతం అన్నది రానున్న 5 మాసాల్లో ఏదైతే ఉంటుందో, జూలై నుంచి మనకి నవంబర్ వరకు ఖరీఫ్ కాలం కదా సార్వాలో, దీనికి మాత్రం చాలా తక్కువగా ఉంటుందని, మన ఆంధ్రప్రదేశ్ కి సుమారుగా 300 mm వరకు వర్షపాతం తక్కువగా పడుతుందని కూడా చెప్పడం జరుగుతుందండి.
1: అయితే ఈ భిన్న పరిస్థితులకి రైతు సోదరులు
0: సిద్ధంగా ఉండాలండి.
1: మేడం, సహజ వ్యవసాయంలో ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటుంటాం కదా, పిఎండిఎస్ విధానం, ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతు సోదరులకి?
0: ప్రస్తుతం అండి మన ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అన్నది చాలా మంది అవలంబించారు. ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వల్ల 3 రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. మొదటిగా పశుగ్రాసాలకి సంబంధించినటువంటి కొరత లేకుండా ఉంటుంది. రెండోది మన నేల స్వభావాన్ని మెరుగుపరిచే విధంగా కూడా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోన్ అన్నది జరుగుతుంది. ఇదంతా మనకి సాయిల్ తో పెలటింగ్ చేసి విత్తనాలు జల్లుతారు కాబట్టి ఎటువంటి నష్టం లేకుండా అన్ని కూడా మొలక శాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే చీమల నుంచి కానీ ఎలుకల నుంచి కూడా మనకి మొలిచే ముందు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. అలానే తేమ నిల్వ శాతాన్ని యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచడానికి ఈ పిఎండిఎస్ కిట్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ప్రత్యామ్నాయ పంటలుగా అంటే ఇప్పుడు ఏది లేని పక్షంలో ఈ పిఎండిఎస్ వేసుకున్నట్లయితే వీటిల్లో పప్పు దినుసులు, అలానే మనకి కావలసినటువంటి కూరగాయలు, తీగజాతి, పశుగ్రాసాలు అన్ని కలయికలండి. 30 నుంచి 33 రకాలు ఉంటాయి. కాబట్టి అన్ని మొలవకపోయినా ఒక 20 నుంచి 25% వరకు మొక్కలు కనుక మొలిచినట్లయితే మనకి ఆ వేరు వ్యవస్థలో ఉండేటువంటి కణాల వలన లోపల మైక్రోబియల్ రియాక్షన్స్ బాగా జరిగి సూక్ష్మ పోషక విలువలు అన్నవి పెరుగుతాయి. ఎందుకంటే సూక్ష్మ జీవాలు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి అన్నిటిని మించి మన నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే వాళ్ళం అవుతాము. అలానే దీని నుంచి కూరగాయలు అవి అమ్ముకోవడం వల్ల కొంత దిగుబడి వస్తుంది, పశుగ్రాసాల కొరత కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుందండి.
1: చివరిగా మేడం, రైతు సోదరులకి ఎల్నినో పరిస్థితుల్లో మీరు కొన్ని సూచనలు చేయాలంటే ఏం చెప్తారు, ఎటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు తీసుకోవాలంటారు?
0: ప్రధానంగా అండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే కొంచెం కష్టకాలమే. అయితే రైతులు ఏమాత్రం భయపడకుండా కొన్ని

0: శాస్త్రీయ సలహాలను పాటిస్తున్నట్లయితే కనుక మనం సాగు నిర్వహించుకున్నట్లయితే ఈ ఎల్నినో ప్రభావం నుంచి కొంచెం బయటపడొచ్చు అండి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన IMD రిపోర్ట్స్, వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతిరోజు వాతావరణ సూచనలు గమనించుకుంటూ నీటి లభ్యతకి అనుగుణంగా పంటల ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ధృవీకరించినటువంటి విత్తనాలను తీసుకోవాలి. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేసుకున్నా కూడా ఆ విత్తనాలను మంచి ధృవీకరణ ఉండేటువంటి సర్టిఫికేషన్ ఉండేటువంటి విత్తనాలు ఎంచుకోకపోతే మళ్ళీ అవి మొలక రాకుండా అక్కడ కూడా పెట్టేటువంటి పెట్టుబడికి లాస్ అవుతారు. కాబట్టి రైతులు అదొకటి చూసుకోవాలి. అలానే సమతుల్య ఎరువుల వినియోగం అనేది చేపట్టాల్సి ఉంటుంది. నేలలో తేమను కాపాడేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా చేపట్టాల్సి ఉంటుంది. అలానే ఇప్పుడు ఉండేటువంటి ఎల్నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి పురుగులు, తెగుళ్లు, చీడపీడలు కూడా తరచుగా ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి వాటి ఉనికిని బట్టి, ఉధృతిని బట్టి సూచించినటువంటి నివారణ చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. అలానే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ లేదా మనకి రైతు సేవా కేంద్రాలను కానీ వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి సాంకేతిక పరమైనటువంటి సూచనలతో కనుక రైతులు ముందడుగు వేస్తే ఎల్నినో ప్రభావం నుంచి కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే శాస్త్రీయ పద్ధతులు సమయానుకూలంగా నిర్ణయాలు కనుక తీసుకుంటూ ప్రభుత్వ సూచనలు పాటించినట్లయితే ఎల్నినో ప్రభావాన్ని గణనీయంగా తగ్గొచ్చండి. మరొక విషయం ఏంటి అంటే సీఎం గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్క రైతు కూడా బీమా పాలసీ ఇన్సూరెన్స్, మన PM కిసాన్ ఫజల్ బీమా యోజన కింద ప్రతి ఒక్క రైతు కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇది గడ్డుకాలం అని అందరికీ తెలిసిన విషయమే, రైతు నష్టపోతాడనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో కనుక మనం చేసుకుంటే ఒక ఎకరానికి సుమారుగా 830 రూపాయలతో అన్ని మన ఇన్సూరెన్స్ చేయించుకుంటే 41,000 వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది ఉండడం జరుగుతుంది. సో రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాచారం అనేది రైతు సేవా కేంద్రంలో కానీ కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ అన్ని చోట్ల కూడా లభ్యమై ఉంటుంది. కాబట్టి రైతులు సమాచారాన్ని వినియోగించుకుంటూ ఈ యొక్క ఎల్నినో ప్రభావం నుంచి వాళ్ళ పంటలను, వారి పెట్టినటువంటి పెట్టుబడులను తగ్గించుకుంటూ ఈ గడ్డుకాలం నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటున్నానండి. మనకి ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ తరపు నుంచి కూడా చాలా రకాలైనటువంటి సమాచారాలు రైతులకు ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మన ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఆకాశవాణి ద్వారా రైతులకు అందించేటువంటి సూచనలు రైతు సోదరులు తప్పక వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ యొక్క అవకాశాన్ని ఎప్పుడు కూడా వినియోగించుకుంటూ దగ్గరలో ఉండేటువంటి వ్యవసాయ అధికారుల్ని, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాన్ని, విశ్వవిద్యాలయాల్ని కూడా రైతులు సమాచారాన్ని పొందుపుచ్చుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎల్నినో ప్రభావం నుంచి కలిగేటువంటి దుష్ప్రభావాల నుంచి కూడా వాళ్ళ పైరుని, అలాగే వారిని కూడా రక్షించుకునే వాళ్ళు అవుతారండి.
1: డాక్టర్ సుధారాణి గారు ధన్యవాదాలు మేడం. ఈరోజు మనం రైతు సోదరులకి ఈ క్లిష్ట పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఎల్నినో ప్రభావం అని చెప్తూ ఉన్నారు. వ్యవసాయం మీద ఎటువంటి ప్రభావం ఉండబోతోంది, రైతు సోదరులు ఎలా సిద్ధంగా ఉండాలి, కేవలం వ్యవసాయం కాకుండా దీనికి అనుబంధ రంగాలైనటువంటి మత్స్య, అలాగే పశువులకి పశుగ్రాసం కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మరింత జాగ్రత్తలు వహించి, అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పారు మీరు, ఫసల్ బీమా యోజన అని పథకం కింద పంట బీమా చేసుకున్నట్లయితే రైతు సోదరులు కొంతైనా నష్టాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. రైతు సోదరులందరూ ఈ సూచనలు జాగ్రత్తగా గమనించుకుని పాటిస్తారని ఆశిద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు.
2: ధన్యవాదాలండి. మీరింతవరకు ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు ఈ అంశంపై కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: మీరింతవరకు జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా అంతర పంటల సాగు గురించిన విశేషాలు వింటారు.
1: సాధారణంగా చాలా మంది రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను ఒకే నెలలో వేసుకోవటం వల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా పంట ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు పూర్తిగా నష్టపోయే అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఏక పంట విధానం వల్ల కలుపు తీవ్రత పెరగటమే కాక చీడపీడల ఉధృతి అధికమవుతోంది. భూమిలో ముడి పోషకాల లభ్యత తగ్గి భూమి నిస్సారంగా తయారవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు చీడపీడల బెడల వల్ల పంట నష్టపోతే కనుక రైతుల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింటుంది. కాబట్టి వీటిని అధిగమించాలి అంటే అంతర పంటల సాగు చేసుకోవటం చాలా మంచిది. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 550 మిల్లీమీటర్ల నుండి 1100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. సరైన ప్రణాళికతో అవగాహనతో కనుక 2 లేదా 3 పంటలను ఒకేసారి సాగు చేసుకుంటే కనుక రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అసలు అంతర పంటలు అంటే 2 గాని అంతకన్నా ఎక్కువ పంటలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో సాగు చేస్తే దానిని అంతర పంటలు అంటారు. ఈ అంతర పంటల క్రమంలో 1 ప్రధాన పంట, 2 అంతర పంట అంటాము. అంతర పంటలు ఎంచుకునేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే కనుక అంతర పంటల సాగు వలన రైతులు ఎంతో లాభాన్ని పొందుతారు. ధాన్యం లేదా చిరుధాన్య పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. ప్రధాన పంట దీర్ఘకాలిక పరిమితి కలిగి ఉంటే అంతర పంటను స్వల్పకాల పరిమితి కలిగి ఉంచుకోవాలి. ఒక పంట మరొక పంటతో వనరుల కోసం పోటీ పడేలా ఉండకూడదు. ప్రధాన పంట ఎత్తుగా పెరిగేది అయితే కనుక అంతర పంట పొట్టిగా గుబురుగా పెరిగేదాన్ని ఎంచుకోవాలి. ఒక పంట లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటే మరొక పంట తక్కువ లోతు గల వేరు వ్యవస్థను కలిగి ఉండాలి. ఒకే జాతి ఒకే కుటుంబానికి చెందిన పంటలను అంతర పంటలుగా వేసుకోకూడదు. ప్రధాన పంట యొక్క మొక్కల సాంద్రత నిర్దిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పంట మధ్య కాలంలో బెట్ట వస్తే కనుక అంతర పంటల మొక్కల సాంద్రతను తగ్గించుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. 2 పంటలను సాగు చేసే యాజమాన్య పద్ధతులు ఒకే విధంగా ఉంటే సాగు చేయటం చాలా సులువుగా ఉంటుంది. అంతర పంటల వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి. సహజ వనరుల సద్వినియోగం, నేల కోతను అరికట్టడం, అలాగే భూసారాన్ని పెంపొందించుకోవటం, సహ పంటలను అధిక గాలి ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవటం, మొక్కను అధిక ఉష్ణోగ్రత నుండి కాపాడి సూక్ష్మ వాతావరణం ఏర్పరచుకోవటం, వాతావరణ వైపరీత్యాలకు తట్టుకుని సుస్థిర దిగుబడిని సాధించుకోవటం, చీడపీడల నివారించుకోవటం, అలాగే అధిక ఆదాయాన్ని పెంపొందించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ అంతర పంటల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అంతర పంటల సాగు చేయడం ద్వారా ప్రధాన పంట మొక్కల మధ్య ఉన్న స్థలం వృధా కాకుండా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా సహజ వనరులైన సూర్యరశ్మి, నీరు, పోషకాలు కూడా సమర్థవంతంగా వినియోగపడతాయి. ఉదాహరణకు కందిలో అంతర పంటగా సజ్జను సాగు చేసినట్లయితే కనుక సజ్జ స్వల్పకాలిక పంట, అంటే 80 నుండి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది కనుక త్వరగా కోతను ముగిస్తే ఈ పంటను కోసిన తర్వాత కంది పూతకు వస్తుంది.

కాబట్టి ఈ రెండు పంటలకు వనరుల కోసం ఎటువంటి పోటీ ఉండదు. అలాగే అంతర పంటల సాగు వల్ల నేల కోత తగ్గడమే కాక భూమి పైన సారవంతమైన పొర కొట్టుకుని పోకుండా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. ఉదాహరణకి మొక్కజొన్న పంటను అలసంద పంటలను కలిపి వేసుకున్నట్లయితే అలసంద పంట గుబురుగా పెరగడం వలన నేల కోతను నివారించడమే కాక నీటి ఒరవడిని 20 నుండి 30% వరకు తగ్గించి భూమిలోకి ఇంకేలా చేసి వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చు. అలాగే ప్రధాన పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసినట్లయితే ప్రధాన పంటకు కొంత మేరకు నత్రజనిని అందించడమే కాక భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఉదాహరణకు సజ్జ లేదా కొర్ర వంటి చిరుధాన్య పంటల్లో కందిని అంతర పంటగా సాగు చేసినట్లయితే కంది వేర్లలో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో నత్రజనిని స్థాపించి ప్రధాన పంటకు అందిస్తుంది. అలాగే అంతర పంటల సాగు చేయడం ద్వారా చాలా వరకు కలుపును నివారించుకోవచ్చు. ఉదాహరణకు పొద్దుతిరుగుడు పంటను వివిధ పంటల్లో అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా ఈ పంట వేర్లు స్రవించే ద్రవాల వలన అల్లీలోపతి అనే కలుపును నివారించుకోవచ్చు. అలాగే ఈ సాగు వలన గాలి వేగం ఎక్కువగా ఉన్న సందర్భాలలో పొడవుగా దృఢంగా ఉన్న పంట గాలి వేగంను తగ్గించి అంతర పంటకు రక్షణ కలిగిస్తుంది. ఉదాహరణకు టమాటా పంటను మొక్కజొన్న లేదా జొన్న పంటల వరుసల మధ్య సాగు చేస్తే కనుక అధిక గాలి వేగం ఉన్నప్పుడు ఈ పంటలు గాలి నిరోధకాలుగా మారి టమాటా పంటకు రక్షణను ఇస్తాయి. ఈ అంతర పంటల సాగు వలన ఎత్తుగా పెరిగే మొక్క పొట్టిగా ఉండే మొక్కకు నీడను ఇస్తుంది. తద్వారా మొక్క ఉపరితలం పైన చుట్టుపక్కల వాతావరణం చల్లబడుతుంది. ఉదాహరణకు టమాటాను జొన్న పంటల్లో సాగు చేసినట్లయితే జొన్న పంట టమాటా పంటకు నీడను ఇవ్వటం ద్వారా చుట్టుపక్కల ఉష్ణోగ్రత తగ్గించి సూక్ష్మ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. వాతావరణ వైపరీత్యాలకు తట్టుకుని సుస్థిర దిగుబడిని కూడా సాధించవచ్చు. అలాగే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే బెట్ట పరిస్థితులు గాని లేదా కరువు పరిస్థితులు గాని ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పైరు దెబ్బతిన్నప్పుడు మరో పైరు కనీసం కొంత దిగుబడి ఆదాయాన్ని అయినా ఇస్తుంది. కావున అంతర పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర దిగుబడిని పొందవచ్చు. అంతర పంటల సాగు గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా వేటూరి గారి సాహిత్యంలో సీతాకోకచిలుక ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ పాడిన పాట

బంగారు కానుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

0: కార్యక్రమంలో తరువాత వేటూరి గారి సాహిత్యంలో చిన్నోడు పెద్దోడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
1: చిన్నోడా.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలైంది. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న పాటలు అంటారు. ముందుగా కోరుతున్నారు నెల్లూరు జిల్లా

0: పదలకుర్మల్లో తాడిపెట్టి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకటభవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండార్ సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, ఓబిలి వెంకటేశ్వర్లు, బండారు శంకర్ వీరంతా కోరుతున్నారు. బావగారు బాగున్నారా? చిత్త నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. అయితే మీరు కోరిన పాట విని మునుగుదా, ఓ ప్రకటన విందాం.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మొరపడుందాం. ఖైదీ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. కోనసీమ జిల్లా మామిడిగుదురు మండలం మోరిపల్లి నుంచి పంతాడు శ్రీనివాసరావు, గంగాభవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ. అయితే వీరు కొన్ని పాట వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు, కానీ సమయాభావం వల్ల వీరు

0: పాటలు వినిపించలే పోతున్నాం. ఒకసారి ఎవరెవరు ఏ పాటలు కోరారో చూద్దాం. కర్నూలు నుంచి బ్రహ్మయ్య కూర్తున్నారు, యమదొంగ చిత్తం నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. అలానే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మోనికా బాలు, వినయ్ కుమార్ కూర్తున్నారు, మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. అలానే మరో మెసేజ్ వచ్చింది పుట్టపాకు నుంచి, భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ వీరు కూర్తున్నారు, మా కోసం ఒక మంచి పాటను ప్లే చేయగలరు అంటూ మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియ శ్రీనివాస్ రెడ్డి గారు కూర్తున్నారు, కొండవీడి సింహం చిత్త నుంచి పాట కావాలంటూ. ఓకే, తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, వరుడు చిత్త నుంచి పాట కావాలంటూ కూర్తున్నారు. మీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేషన్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, సీఎం రోడ్, డాటో నగర్, నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్ బాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత వీరంతా కొడుతున్నారు, ధీరా చిత్త నుంచి పాట కావాలంటూ. జిమ్ని చిత్త నుంచి పాటని మా కోసం వినిపించింది అంటూ మెసేజ్ చేశారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, అలానే నరేష్. ఓకే, మరో మెసేజ్ కూడా వచ్చింది, జకీర్, ఇస్మాయిల్, కోటి, పాలయ్య వీరంతా మా కోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. తర్వాత మెసేజ్ చూద్దాం, కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం హనుమకొండ జిల్లా నుంచి జరిపోతులు బుచ్చ కోరుతున్నారు, స్నేహితులకు సంబంధించిన ఒక మంచి పాటను మా కోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ వస్తూ ఉన్నాయి. మరో మెసేజ్ వచ్చింది, లెనిన్ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. అలానే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపలపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరు కోరుతున్నారు, అనురాగ దేవత చిత్త నుంచి పాటను వినిపించగలరు అంటూ. ఓకే, మరో మెసేజ్ చూద్దాం, పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాల్ వీరు కోరుతున్నారు, మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. తర్వాత నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషాలని వీరి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంతా కోరుతున్నారు, స్వర్ణ కమలం చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ. ఓకే, మరో మెసేజ్ వచ్చింది, కరీంనగర్ జిల్లా అమర్గుర్తి నుంచి బొమ్మిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్ వీరు హాయ్ నాన్న చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. మరో మెసేజ్ కూడా చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు వీరు ఎవరంటే, సోగ్గడే చిన్న చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు, మహమ్మద్ జనుద్దీన్, స్నేహభాను జనుద్దీన్, ఆబేదేష వీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్, డాన్ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు, నారాయణపేట జిల్లా ఊట్కూర్ నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి. అయితే సమయభావం వల్ల వీరు కోరిన పాటలో వినిపించలేకపోతున్నాం. చివరిగా ఖైదీ చిత్త నుంచి పాట వింటారు, అందుకన్నా ముందు ఓ ప్రకటన వింటారు.
1: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9059676703. ఎంసెట్ కోడ్ VSUESF.

మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 8:15 వస్తుంది. మరికసేపట్లో పార్లమెంట్ సమావేశాల వారాంతపు సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత్ 2 స్వర్ణ పతకాలను సాధించింది. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2 అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో రహదారులు, విద్యుత్ విభాగానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు విలువైన పలు మౌలిక వసతుల

0: ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రం రాష్టంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్టం సాధిస్తున్న వేగవంతమైన ప్రగతికి విమానాశ్రయాలు, రహదారులు, విద్యుత్ రంగాల్లో చేపట్టిన 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులే నిదర్శనమని పేర్కొన్నారు. తాజాగా ప్రారంభించిన 2వ విడత ఉడాన్ పథకం ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. మౌలిక వసతులు, పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని, దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్పాదకత, ఎగుమతులు వృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
0: శాస్త్ర సాంకేతిక క్రీడా రంగంలో భారతీయ యువత సాధిస్తున్న ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ నిర్మాణానికి యువతను సంసిద్ధులను చేసి వారిని సాధికారత వైపు నడిపించడమే స్వామి వివేకానంద స్వప్నమని, యువతకు లభించే విద్యే దేశాభివృద్ధికి బలమైన పునాదిగా ఆయన భావించారని ప్రధాని పేర్కొన్నారు. మైసూరులో నూతనంగా నిర్మించిన స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకాన్ని ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, జల సంరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణతో పాటు భారతీయ హస్తకళలను ప్రోత్సహించడంలో యువత క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నేడు భారత యువత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థకు, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: స్వామి వివేకానందజీ రాష్ట్ర ఉత్థాన్ కే శిక్షా సమానతా కో భీ ఉతనా హీ అహం మానతే థే. శిక్షా మే భేదభావ నా హో, అవసరో మే భేదభావ నా హో, ఆజ్ యే దేశ్ కా విజన్ బన్ గయా హై. ఆజ్ బేటియా భీ సైనిక్ స్కూలో మే అడ్మిషన్ లే రహీ హై, ఎన్డీఏ మే బేటియా రాష్ట్ర కే లియే యోగదాన్ దే రహీ హై. ఆజ్ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ జైసి పఢాయి మాతృభాషా మే కర్నే కీ సువిధా హో గయీ.
0: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను అత్యంత సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న నీట్ పీజీ పరీక్ష సన్నాహకాలపై ఆయన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యున్నత స్థాయి గోప్యత, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరీక్ష నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని పూర్తి ఎన్క్రిప్టెడ్ రూపంలో, బహుళ అంచెల సాంకేతిక భద్రత నడుమ పరీక్ష ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు మాత్రమే అత్యంత సురక్షిత ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. దీనివల్ల ప్రశ్నపత్రం లీకేజ్ కి ఎలాంటి ఆస్కారం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్కు ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 2026 లభించింది. పూణేలో లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అవార్డును అజిత్ ధోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ ధోవల్ అసాధారణమైన సేవలందించారని కొనియాడారు. జాతీయ భద్రతకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అజిత్ ధోవల్ అత్యంత కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇక అజిత్ ధోవల్ మాట్లాడుతూ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చూపిన దేశభక్తి, త్యాగం, కర్తవ్య నిష్ఠ వంటి ఆదర్శాలను యువత పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుత నైరుతి రుతుపవనాల వల్ల తీవ్ర వరద ప్రభావానికి గురైన పలు రాష్ట్రాలను ఆదుకునేందుకు రాష్ట విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్ర వాటా నుంచి 2,117.85 కోట్ల రూపాయలను ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఆమోదం తెలిపారు. వరదలతో సతమతమవుతున్న 7 ప్రధాన రాష్ట్రాలకు ఈ నిధులు తక్షణ సహాయంగా అందనున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్లు ఇదివరకే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఎస్డీఆర్ఎఫ్ నిధులను అందుకున్నాయి. దేశంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. గడిచిన నెలలో మొత్తం జీఎస్టీ రాబడి 211,205 కోట్ల రూపాయలకు చేరింది. 2025 జూలైలో వచ్చిన 183,065 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది వార్షిక ప్రాతిపదికన 15.4% వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక గణాంకాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్ను వాటా రూపంలో 199,000 ఈ రోజు పంపిణీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల 10వ తేదీన విడుదల చేసే సాధారణ పన్నుల వాటాకు ఇది అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్రాల వద్ద తగినంత నిధుల లభ్యత ఉంటే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది ప్రాజెక్టుల వేగాన్ని మరింత పుంజుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ముందస్తు నిధులను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను దాదాపు 200 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. సవరించిన ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ తగ్గుదలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2,738 రూపాయలకు చేరింది. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్, 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియాలు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల షార్ట్పుట్ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారుడు సోమన్ రాణా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ శుభం జుయల్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. భారత క్రీడాకారుల ప్రదర్శనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 30కి చేరింది. ఇందులో 8 స్వర్ణ పతకాలు, 15 రజతాలు, 7 కాంస్య పతకాలున్నాయి. కామన్వెల్త్ పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2వ అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 94% కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అయితే వాయువ్య మధ్య భారతదేశంలోని కొన్ని భాగాలు, అలాగే తూర్పు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం మెరుగ్గా ఉండే అవకాశముందని పేర్కొంది. ఈ నెలలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లా కేలాం ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 2కు చేరింది. తీవ్రంగా గాయపడి శ్రీనగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2వ కార్మికుడు కూడా ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు అధికారులు ధృవీకరించారు. ఇటుకబట్టీలో పనిచేస్తున్న 2 నిరుపేద కార్మికులపై శుక్రవారం ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడి అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని పరారైన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత్ 2 స్వర్ణ పతకాలను సాధించింది. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2వ అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్యా వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు విన్న పాట చల్తీ కా నామ్ గాడి చిత్రం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు సిల్సిలా చిత్రం నుంచి పాట వింటారు.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.